ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ వన్ వారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 19వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 6 సెకండ్లు. శుభోదయం.

అభివృద్ధినే కోరుకుంటుంది. కొందరు తమ అభివృద్ధితో తోటివారు పైకి రావాలనుకుంటారు. తానే పైకి వచ్చి పక్కవారు పడిపోవాలని కోరుకునేవారు కొందరు. తానెలా ఉన్నా తోటివాడు ముందంజలో ఉంటే ఆనందించేవారు మరికొందరు. ఇలాంటి ఆనందానుభూతి కలవారే ఇతరులకు సహకరించగలుగుతారు, ఉపకార భావనను కలిగి ఉంటారు. తాను కష్టపడినా నష్టపడినా తోటివాడు బాధపడకుండా సౌఖ్యం అనుభవిస్తే సంతోషించేవాడే ఉదారుడు ఉత్తముడు అవతాడు. ఇలాంటి పరోపకార తత్పరులే ఔదార్య గుణ సంపన్నులు. ఇట్టివారు ఎందరో ఉన్నా శ్రీరామచంద్రుని ఔదార్యం యావత్ ప్రపంచానికి మానవీయ ప్రమాణాలకు ఆదర్శమై భారతీయ వ్యక్తిత్వపు విలువలను చాటి చెప్పింది. అది యుద్ధరంగం. హనుమంతుని వాహనంగా చేసుకుని రావణునితో పోరాడుతున్నాడు రాముడు. దశకంఠుడు వేసిన బాణాలకు గాయపడ్డాడు హనుమ. కోపించిన రాముడు రావణుని రొమ్మున ఒక్క బాణాన్ని వేశాడు. రావణుని ధనుస్సు చేతి నుంచి జారిపోయింది, కిరీటం పడిపోయింది. సమరంలో అలసిన దశకంఠుడు నిస్తేజుడయ్యాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా ఔదార్యాన్ని ప్రకటిస్తాడు. ఓ రావణా, నీవు పెక్కుమంది వీరులను వధించావు. దెబ్బతిన్న శరీరం కలవాడవై అలసిపోయావు. కనుక నిన్నిప్పుడు మృత్యువు వద్దకు పంపటం లేదు, ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నీవు నీ లంకానగరానికి వెళ్ళు, విశ్రాంతి తీసుకో, కొత్త రథాన్ని అధిరోహించి ధనుర్బాణాలు ధరించి యుద్ధానికి వస్తే అప్పుడు నీపై నా బలం ప్రదర్శిస్తాను, నీవిప్పుడు వెళ్ళవచ్చు అంటాడు. తన భార్యను చెరబట్టిన పరమశత్రువు రావణుడు. అతనిపై కూడా దయను చూపి తన ఉదారత్వాన్ని ప్రదర్శించాడు శ్రీరామచంద్రుడు. పరోపకారాయ సతాం విభూషయః, పరోపకార పుణ్యాయ, అపకారికి ఉపకారము, ఉత్తముండు హితము చేసి ఊరకుండు మున్నగు మాటలు ఇతరులకు సహకరించటంలోని ఉన్నతత్వాన్ని ఉత్తమత్వాన్ని తెలుపుతున్నాయి. సహకార ఫలంలోని మాధుర్యం ఎంతో తృప్తిని ఇస్తుంది. నిన్ను నీవు ప్రేమించినట్లే పొరుగువానిని ప్రేమించుము అన్న నైతిక సూత్రమే ఔదార్య గుణానికి ప్రేరణ. నిరాడంబరమైన జీవనం, నిరుపమాన భావనం, నిరంతర సమాజ సంసేవనం చేసే వ్యక్తి తలపులలో త్యాగభావం తొంగిచూస్తుంది. త్యాగం వలననే అమృతత్వం సిద్ధిస్తుందన్న భావన ఉపకార మార్గంలోకి తీసుకుని వెడుతుంది. ఏ జాతి ఉద్ధరణకైనా, ఏ జాతి నిర్మాణానికైనా ఆ జాతి ఆ దేశ పౌరుల వ్యక్తిత్వాలు ప్రాధాన్యం వహిస్తాయి. వ్యక్తిత్వం రెండు మహత్తరమైన శక్తి ఆధారాలను

0: కలిగి ఉంటుంది. అవి పటిష్టమైన విజ్ఞానం, మానవత్వపు అవగాహనలు. ఇవి సత్య ధర్మాల చుట్టూ కేంద్రీకృతమై వ్యక్తిత్వ శక్తిని పెంచుతాయి. జ్ఞానంతో కూడిన శక్తి సామర్థ్యాలు మానవీయ స్ఫూర్తికి దోహదం చేస్తాయి, ఔదార్యమైన క్రియాకలాపాల వైపు నడిపిస్తాయి. పద్మాకరం దినకరో వికచంకరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితే విహితాభియోగాః. ఉపకార భావనలు ఒకరు నేర్పితే వచ్చేవి కావు, అవి స్వతసిద్ధమైనవి, సహజమైనవి, పుట్టుకతో వచ్చేవి. జన్మతః నిక్షిప్తమైన పరోపకార బీజాలు స్వతహాగానో, పరిస్థితుల ప్రభావం చేతనో, ఉపదేశం చేతనో, హితబోధ చేతనో మొలకెత్తి ఫలించవచ్చు. అయం నిజ పరోవీతి గణనా లఘుచేతస ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. వీడు మనవాడు, వీడు పరాయివాడు అని చిన్ని మనస్సుల గలవారు లెక్కిస్తారు. ఔదార్యవంతులకు వసుధ అంతా ఒక కుటుంబంగానే తోస్తుంది.
1: సూక్తి చదివిన్నారు సమర్పణ శ్రీనారాయణం శేషుబాబు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై నీనా రఖేల్. Union Cabinet has approved 8 multi-tracking railway projects at total cost of over 20,800 crore rupees. Briefing media after the Cabinet meeting, Information and Broadcasting Minister Ashwini Vaishnav said of these projects, 3 multi-tracking railway projects have been approved at a total cost of 10,783 crore rupees. Mr. Vaishnav said these projects cover 14 districts across West Bengal, Jharkhand, Odisha, Madhya Pradesh and Chhattisgarh, increasing the existing network of Indian Railways by about 656 kilometers. Mr. Vaishnav said that these projects are Kharagpur to Jharsuguda, 4th line, Katni to Pendra Road, 4th line, and Bilaspur to Pendra Road, 3rd line. These projects are planned to be completed up to 2029-30. Mr. Vaishnav further informed that the other 5 multi-tracking projects have been approved at a cost of nearly 10,021 crore rupees. The projects cover 17 districts across the states of Tamil Nadu, Andhra Pradesh, Karnataka and Telangana, increasing the existing network of Indian Railways by about 540 kilometers. These projects are planned to be completed up to 2029-30. Mr. Vaishnav said these routes include Arakonam to Renigunta, 3rd and 4th line, Whitefield to Bengarapet, 3rd and 4th line, and doubling of Hosur to Umalur line. The approved multi-tracking projects will enhance connectivity to approximately 2,100 villages having a population of about 52 lakhs. Mr. Vaishnav informed that the government has decided to four-lining or quadrupling of all the 7 high-density railway corridors. These routes are Delhi to Howrah, Mumbai to Howrah, Delhi to Mumbai, Delhi to Guwahati, Delhi to Chennai, Howrah to Chennai and Mumbai to Chennai route. These routes cover 11,000 kilometers railway networks and four lining of 2,000 kilometers has been completed. These approved projects for four lining are related to the high density railway networks. Prime Minister Narendra Modi has said that the Cabinet decision will ensure faster passenger movement, stronger connectivity and additional freight capacity. In a social media post, Mr. Modi highlighted that the 5 railway projects worth over 10,000 crore rupees will foster better rail connectivity in South India and also benefit lakhs of people. The Prime Minister also said that the Cabinet decision pertaining to 3 multi-tracking projects worth over 10,500 crore will add additional railway network and improve connectivity across Chhattisgarh, Jharkhand, Madhya Pradesh, Odisha and West Bengal. He added that it will also encourage tourism, especially heritage and wildlife related tourism, and lower logistic costs. Union Minister of Commerce and Industry Piyush Goyal has called on BRICS countries to work together to expand opportunities for women entrepreneurs and women-led

మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో భద్రాచల రామదాసు కీర్తనలు విన్నారు. కార్యక్రమంలో తర్వాత సన్నతి గీతాలు.

ప్రకృతి వ్యవసాయ విధానంలో కీలకమైన జీవామృతం, ఘన జీవామృతం తయారు చేసే ప్రక్రియలు, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఘనజీవామృతం పొడిపొడిగా ఉంటుంది. ఘనజీవామృతం వాడటం వల్ల భూమిలోని జీవరాశులు, వానపాములు ఆరోగ్యంగా వ్యాప్తి చెంది భూమి సారవంతమవుతుంది. పంటలకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. చీడపీడలు కూడా రావు. పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడులనిస్తాయి. పంటలో కలుపు తీసే సమయంలో కూడా ఎకరానికి 100 కేజీల ఘనజీవామృతం వేసి మొక్కలకు ఆహారం అందించాలి. జీవామృతం వాడటం ద్వారా పంట భూమిలో సూక్ష్మజీవరాశి పెంపొంది, నేల ఆరోగ్యవంతమవుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే సరిపోతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలను అందిస్తుంది. ఇక ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు. మీకు వీలైతే దుక్కికి కొద్ది రోజుల ముందు ఘన జీవామృతాన్ని ఆవు పేడతో కలిపి పొలంలో చల్లుకోవచ్చు. ఎద్దులతో అరకలు కట్టి పొలాన్ని దున్నుకోవాలి. ట్రాక్టర్తో కాక ఎద్దులతో దున్నుకుంటే మేలు జరుగుతుంది. పొలంలో పంటలకు మేలు చేసే జీవరాశి చనిపోకుండా నిలిచి ఉంటుంది. గోమూత్రాన్ని సేకరించుకునే విధానం ఎలాగంటే, ఆవు పడుకునే చోట ఏటవాలుగా అరుగు కట్టుకోవాలి. అరుగు చివర కాలవ తీసి కాలవ చివర చిన్న గుంట ఏర్పాటు చేసుకోవాలి. గోమూత్రం ఆ గుంటలోకి చేరుతుంది. దీన్ని ఎలా వడకట్టుకోవాలి అంటే, చిన్న వరల బావి కట్టి అడుగున సన్న గుల్లక ఇసుక వేసుకోవాలి. కింది వైపుగా ఒక కుళాయి ఏర్పాటు చేసి గోమూత్రం పట్టుకోవాలి. దీన్ని ఎలా నిల్వ చేసుకోవాలంటే, నలకలు లేకుండా పట్టుకున్న గోమూత్రాన్ని ఓ బాణలో లేదా క్యాన్లో నింపుకొని నిల్వ చేసుకోవాలి. ఒక్కసారి పట్టుకున్న మూత్రం ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. అయితే ఇక్కడ రైతులు ఒక విషయాన్ని గమనించాలి. ఆవు పేడ వాడే అన్ని మిశ్రమాల్లోనూ 7 రోజుల్లోపు పేడను మాత్రమే వాడుకోవాలి. మూత్రం ఎంత ఎక్కువ నిల్వ ఉందైతే అంత మంచిదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి అంటే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, 10 కేజీలు దేశీ ఆవు పేడ, అంటే వారం రోజుల్లోపు సేకరించిందై ఉండాలి. 5 నుండి 10 లీటర్లు దేశీ ఆవు మూత్రం, 4 కేజీలు బెల్లం, నల్ల బెల్లం అయితే ఇంకా మంచిది, లేదంటే చెరకు రసం అయితే 4 లీటర్లు వాడుకోవాలి. ఇంకా 2 కేజీలు ద్విదళ్ల పప్పుల పిండి, అంటే శనగపప్పు, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడుకోవచ్చు. వేరుశనగ, సోయా పిండి మాత్రం వాడకూడదు. ఇక 200 లీటర్ల నీరు, ఇది బావి నుండి కానీ, బోర్ నుండి కానీ, నది నీరు కానీ అయి ఉండాలి. ఇక పాటి మన్ను లేదా పొలం గట్టు మన్ను దోసెడు తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, తొట్టిలో కానీ డ్రమ్ములో కానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్థాలన్నింటినీ కలిపి నీడలో 48 గంటల పాటు ఉంచాలి. ప్రతిరోజు 2-3 సార్లు కర్రతో కుడివైపుకు తిప్పుతూ ఉండాలి. ఇది కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 48 గంటల తర్వాత 1 వారం రోజుల్లోపే వాడేసుకోవాలన్న విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేసుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల భూమిలో సూక్ష్మ జీవరాశి పెంపొంది, నేల ఆరోగ్యవంతమవుతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలు

ఫలితాలను అందిస్తుంది. ఇక ఎటువంటి ఎరువులో అవసరం ఉండదు. మంచి దిగుబడులు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. జీవామృతాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, రైతు సోదరులు సహజంగా బావి నుంచి పంపు ద్వారా తోడిన నీటిని కాలువ ద్వారా పొలానికి తడిపెడుతూ ఉంటారు. ఈ కాలువల్లో పారే నీటిలో జీవామృతాన్ని డ్రమ్ముకున్న నల్ల ద్వారా వదిలిపెట్టుకోవాలి. ఇలా చేస్తే జీవామృతం నీటిలో కలిసిపోయి పంటల వేళ్లకు అందుతుంది. పండ్ల చెట్లకు వయసును బట్టి 2 నుంచి 5 లీటర్ల జీవామృతాన్ని పోయాలి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జీవామృతం పోసేటప్పుడు భూమిలో తేమ ఉండాలి. చెట్టు మొదట్లో జీవామృతం పోయకూడదు. మిట్ట మధ్యాహ్నం చెట్టు నీడ ఎక్కడ పడుతుందో ఆ చుట్టూత జీవామృతం నీరు ఇవ్వాలి. చెట్లకు పోషకాలు అందించే కొన వేళ్లు ఆ నీడ చివరి వరకు వ్యాపించి ఉంటాయి. అందువల్ల మొదళ్లలో కాకుండా అక్కడే నీరు జీవామృతం ఇవ్వాలి. జీవామృతం తయారు చేసిన 48 గంటల తర్వాత వాడుకోవాలి. కాలువలో పారే నీటిలో కొద్ది కొద్దిగా జీవామృతాన్ని కలుపుతూ ఉండాలి. జీవామృతాన్ని బావి నీటిలో కలిపి ఆ తర్వాత నీటిని పొలానికి పారించుకోవచ్చు. ఒకవేళ మీ పొలంలో బిందు సేద్య పరికరాలు లేదా తుంపర సేద్య పరికరాలు గనుక ఉంటే జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి వాడుకోవాలి. జీవామృతాన్ని వడకట్టడానికి ఫిల్టర్ను వాడటం అనేది ఒక మంచి పద్ధతి. దీనికోసం అడుగున కుళాయి ఉన్న డ్రమ్మును సిద్ధం చేసుకోవాలి. ఆ డ్రమ్ము లోపల మొదటి పొరగా 6 అంగుళాల ఎత్తు వరకు చిన్న చిన్న రాళ్లు వేయాలి. దానిపైన 5 అంగుళాల మందాన ఇసుక పోయాలి. ఇసుక పైన ప్లాస్టిక్ వలను పెట్టాలి. ఆ వలపై ఒక పల్చటి గుడ్డ పెట్టాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే జీవామృతాన్ని వడకట్టే ఫిల్టర్ సిద్ధమైనట్టే. ఈ డ్రమ్ములో పైనుంచి పోసిన జీవామృతం ఫిల్టర్ అయిన తర్వాత కుళాయి ద్వారా కిందకి వస్తుంది. కుళాయి కింద మరో పాత్ర ఉంచినట్లయితే వడకట్టిన జీవామృతం సిద్ధమవుతుంది. దీన్ని బిందు సేద్యం, తుంపర సేద్య పరికరాల్లో కలిపి పంటలకు అందించుకోవచ్చు. లేదా ఫిల్టర్ కుళాయి నుంచి నేరుగా మోటార్ పంపు అంటే దాని సెక్షన్ పంపునకు ట్యూబ్ను అమర్చి నీటితో పాటు నేరుగా జీవామృతం పొలానికి వెళ్లే ఏర్పాటు చేసుకోవచ్చు. పొలంలో ఉన్న మోటార్ పంపు అంటే దాని సెక్షన్ పంపునకు ఒక చిన్న రంధ్రం వేసి దానికి డివైడర్ను జోడించాలి. దానికి ఒక కుళాయిని జోడించుకోవాలి. ఈ కుళాయికి ఒక రబ్బర్ ట్యూబ్ జోడించుకోవాలి. ఈ ట్యూబ్ను ఇంకోవైపు డ్రమ్ముకున్న కుళాయికి జోడించుకోవాలి. మోటార్ పంపు స్టార్ట్ చేసిన వెంటనే సెక్షన్ పంపు నుంచి పైకి వచ్చే నీటితో పాటు జీవామృతం తనకు తానే కలిసిపోయి పంట వేళ్లకు అందుతుంది. ఈ జీవామృతాన్ని ఎలా పిచికారి చేసుకోవాలి అంటే, మొదటిసారి నారు లేదా విత్తనం నాటిన 15 రోజులప్పుడు ఎకరానికి 5 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. రెండోసారి విత్తనం నాటిన 4 రోజులప్పుడు ఎకరానికి 5 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక మూడోసారి విత్తనం నాటిన 45 రోజులప్పుడు ఎకరానికి 10 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. నాలుగోసారి విత్తిన 60 రోజులప్పుడు ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఐదోసారి విత్తిన 75 రోజులప్పుడు ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఆరోసారి విత్తిన 90 రోజులప్పుడు ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఏడోసారి విత్తిన 105 రోజులప్పుడు ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఎనిమిదోసారి విత్తిన 120 రోజులప్పుడు ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తొమ్మిదోసారి విత్తనం నాటిన 135 రోజులప్పుడు ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పదోసారి విత్తనం నాటిన 150 రోజులప్పుడు చేసుకోవాలి. అప్పుడు ఎకరానికి 30 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 3 నెలలు 6 నెలలు పండే పంటలకు, సంవత్సరం ఉండే పంటలకు ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం పిచికారీ చేసుకుంటే మంచిది. చెట్టుకు కాసే కాయలపై కూడా పిచికారీ చేసుకుంటే నాణ్యత బాగుంటుంది. పండ్ల మొక్క లేదా చెట్ల వయసు ఎంత ఉన్నా సరే ప్రతి నెలకు ఒకసారి ఎకరానికి 20 నుండి 30 లీటర్ల వడపోసిన జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల సూక్ష్మజీవులు భూమిలోని మొక్కల వేళ్లు పోషకాలను వినియోగించుకునే రీతిలోకి మార్చి అందుబాటులోకి తెస్తాయి. జీవామృతాన్ని భూమిలో పోసిన వెంటనే భూమిలో 10 నుండి 15 అడుగుల లోతులో నిద్రావస్థలో ఉన్న వానపాములు చైతన్యవంతమవుతాయి. చురుగ్గా పనిచేయటం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఈ జీవామృతాన్ని గనక వాడుకున్నట్లయితే మంచి ఫలితాలను చూడవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్టీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపైన విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

0: వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం, సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరి వెంట ఉంటూ అందరి అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు లేదా ముద్రా రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించిన, హైవేల నిర్మాణం చేస్తున్న, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా
0: దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
2: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్, సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాం.
0: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశ్చితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ అమృత్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక ఒత్తిడిని అధిగమించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అయోధ్య ఆర్కే గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం అద్భుత కథా రచయిత విశ్వనాథ సత్యనారాయణ, ఈ అంశంపై డాక్టర్ బి రామలక్ష్మి వీరి ప్రసంగం ఉంటుంది. 8:35 ఫిలిం గీతాలు, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాధ శ్రీమతి జయలక్ష్మి గారి గాత్ర యుగళగం ఉంటుంది. 9:30 నమస్తే అమరావతి, 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమం ఉంటుంది. 10:30 ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి సాహిత్య ప్రస్థానం, ఈ అంశంపై డాక్టర్ టి జాన్ కృష్ణబాబు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 ఫిలిం గీతాలు. ఇక మధ్యాహ్నం 12:10 లాహిర్ లాహిర్లో ఫిలిం గీతాల కార్యక్రమం ఉంటుంది. 12:40 జానపద కళారూపాలు ఈ శీర్షికలో తంబుర కథ వింటారు, సమర్పణ శ్రీమతి మిరియాల కృష్ణవేణి బృందం.

ఇక మధ్యాహ్నం 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో మహిళల్లో ఆత్మహత్యలకి కారణాలు నివారణ. ఈ అంశంపై శ్రీమతి పి విజయలక్ష్మి గారి వీరితో పరిచయం ఉంటుంది. అనంతరం లలిత గీతాలు, చెడు కొలెస్ట్రాల్, దాని లక్షణాలు, వీటిని గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:30 ఫిలిం గీతాలు, 3 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 3:30 టీన్ టైం, 4 సందేశ్ టు సోల్జర్స్ ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. సాయంత్రం 5 ఫిలిం గీతాలు, 5:30 ఫిలిం సంగీత కార్యక్రమం ఉంటుంది. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో పిల్లల్లో పరివర్తన సమస్యలు నివారణ ఉపాయాలు, ప్రవర్తన సమస్యలు నివారణ ఉపాయాలు అంశంపై డాక్టర్ బిలిక్విస్ గారి ప్రసంగం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వివిధ పంటల్లో సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతుల గురించిన వివరాలు ఉంటాయి.

ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు వింటున్నారు. రాత్రి 7:15 చిత్రగీతాలు, 7:30 దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్కి సంబంధించి రాత్రి 11:45 వరకు

0: లేదా ఈ హిందీ మరియు ఆంగ్లంలో ద్విభాష అప్డేట్స్ కామెంటరీ ప్రసారం అవుతుంది చేపడుతుంది. ఈ కార్యక్రమం రేడియో సెట్లలో, ఎఫ్ఎంపిసి ఛానల్స్లో ప్రసారం అవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ఫిలిం గీతాలు ప్రసారం అవుతాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పించే కార్యక్రమం ఉంటుంది. 8:00 తెలుగు ప్రసంగ కార్యక్రమంలో కథానిక అవే కళ్ళు శ్రీమతి పాణిగ్రహిత సుజాత గారు అందిస్తారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2,100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
2: रेलवे के मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2,000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
1: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన వ్యాపార నిబంధనలతో పాటు

0: రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్యా నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత, వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్కులతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్కులతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shaped India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
0: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్

దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి ఉదయ రేఖల కార్యక్రమంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక ఒత్తిడిని అధిగమించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అయోధ్య ఆర్కే గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ఇలాంటిది ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. అయినప్పటికీ ప్రభుత్వపరంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ. ఈ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా క్షణికావేశంలో ప్రాణం మీదకి తెచ్చుకునే విషయాలను ఎలా గుర్తించాలి ఇత్యాది విషయాలన్నీ ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అయోధ్య ఆర్కే గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ విషయాలు మరింత కూలంకుషంగా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అయోధ్య గారు.
2: నమస్కారం
1: సార్. అసలు ఈ ఆత్మహత్యలు చేసుకునే వారి సింటమ్స్ అంటే ఇది చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ వీళ్ళని ఎలా గుర్తించాలంటారు? అసలు
2: ఈ సూయిసైడ్ ఇది ఒక లాటిన్ టర్మ్. మీనింగ్ ఆఫ్ సూయిసైడ్ ఏంటంటే సెల్ఫ్ కిల్లింగ్, తనకు తానుగా చనిపోవటానికి దారి తీయటం. అంతేగాని ఇది యాక్సిడెంటల్ కాదు, టోటల్గా ఇంటెన్షనల్గా జరిగే క్రియే. ఈ సూసైడ్ రేటు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. 2004 తీసుకుంటే దరిదాపు 10 లక్షల మంది ప్రతి సంవత్సరం ప్రపంచంలో చనిపోతున్నారు ఆత్మహత్యల బారిన పడి. అంటే 40 సెకండ్లకు ఒక మనిషి, మనం ఇక్కడ కూర్చున్న ఈ 5-6 నిమిషాల్లో దరిదాపుగా 6-7 ఎక్కడో చోట ప్రపంచం ఏ కారణంలో అయినా కానీ ఆత్మహత్య బారిన పడి చనిపోయారు. ఎంత దారుణం వినండి, అసలు 40 సెకండ్లకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు ఎక్కడో చోట. అండ్ ది మోస్ట్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే గ్లోబ్ మీద సూయిసైడ్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే హార్ట్ అటాక్ వచ్చి, మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి ఐసీయూలో పెట్టి వాళ్ళని బతికిస్తామో లేదో తెలియదు. బట్ ఆత్మహత్య చేసుకోకముందు మనం రికగ్నైజ్ చేసి వాళ్ళని బతికించగలిగితే మోస్ట్ ప్రివెంటబుల్ కాజ్. వన్స్ వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయాక ఆ కుటుంబానికి తీరని నష్టం దుఃఖమే తప్ప, 4 ఉపశమన వాక్యాలు చెప్పడమే తప్ప, మనం ఎవరూ ఆ మనిషిని తిరిగి తీసుకురాలేము. సో ఇది దాదాపు 1 మిలియన్ 10 లక్షల మంది చనిపోతుంటే, ఇప్పుడు 2020 అది 15 లక్షలు, అంటే 1.5 మిలియన్ పర్ ఇయర్ చనిపోతున్నారు. దారుణంగా చనిపోవటం అనేది సూసైడ్ రేట్ అయితే పెరిగింది.

0: రకరకాల కారణాలు. చాలామంది అడుగుతారు ఎందుకు అలా, ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోతారు, అంత ధైర్యం ఉంటే బతకచ్చు కదా. సూసైడ్ చేసుకునేంత ధైర్యం ఉంటే మనిషికి బతకచ్చు కానీ, ఇట్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ రీజన్స్ సూసైడ్ అనేదానికి. అనువంశికంగా కుటుంబాల్లో రన్ అవుతుంది కొన్ని చోట్ల, అంటే జీన్స్ ప్రకారం జెనెటిక్గా. ఇప్పుడు మనకు గుండె జబ్బులు, లేకపోతే షుగర్ వ్యాధి, బీపీ, ఆర్థరైటిస్, ఆస్తమా, బట్టతల, ఎలా అయితే మనకు జీన్స్ ప్రకారం వస్తుందో, ఈ సూసైడ్ రేటు కూడా కొన్ని కుటుంబాల్లో జెనెటిక్గా ప్రోన్నెస్ విపరీతంగా ఉంది.
1: అలా ఉంటుందా సార్?
0: అలా ఉంది. కొన్ని కుటుంబాల్లో వింటాం అలా, బాబాయ్ చనిపోయాడు, తర్వాత ఇలా పెద్దన్నయ్య చనిపోయాడు అదే కుటుంబంలో, అలా చిన్న చెల్లెలు చనిపోయింది, ఆత్మహత్య చేసుకొని. సో ఒకటి జీన్స్ అయితే, రెండు మెదడులో బయోకెమికల్ ఇంబ్యాలెన్సెస్, బయోజెనిక్ అమైన్స్ అనేవి ఉంటాయి. అవి సెరటోనిన్, నార్ఎఫెరిన్, నార్ఎడ్రినలిన్ ఇలాంటి కొన్ని కెమికల్స్ యొక్క లభ్యత, సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఆ వ్యక్తి మేజర్ డిప్రెషన్కి గురవటం, సూసైడ్ బారిన పడటం, చనిపోవటం అనేది కూడా చూస్తూ ఉంటాం. అలాగే ఇంకా అనేక కారణాలు బాహ్య ప్రపంచంలో, ఈ అంతర్గత ప్రపంచంలో కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది జీన్స్ అనేది, బాహ్య ప్రపంచంలో వాళ్ళ పెంపకం, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ మనస్తత్వం, పిల్లలు స్టేబుల్ ఎమోషన్స్తో చక్కగా పెరిగారా, రకరకాల డిఫరెంట్ పర్సనాలిటీస్, డిప్రెసివ్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ, రకరకాల పర్సనాలిటీస్తో పెరిగారు, ఆ పర్సనాలిటీస్లో మళ్ళీ సూసైడ్ రేట్ ఎక్కువ బాహ్య ప్రపంచపు ఒత్తిళ్ళు వల్ల. అలాగే డ్రగ్స్, ఆల్కహాల్, నార్కోటిక్ డ్రగ్స్, నాన్ నార్కోటిక్ డ్రగ్స్ వీటి బారిన పడి ఎడిక్ట్ అయిన ఉన్న వాళ్ళలో కూడా ఈ ఆత్మహత్య రేట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. డిప్రెషన్కి గురైన వాళ్ళలో ఆత్మహత్య ఎక్కువగా ఉంది. ఇవే కాకుండా అనేక రకాల కారణాలు, అంటే సరైన ర్యాంక్ రాకపోవటం, సరైన సీట్ రాకపోవటం, లేకపోతే నేను క్లాస్ ఫస్ట్ రాలేకపోయాను అనుకోవటం, దూర ప్రదేశాలకు, విదేశాలకు సడన్గా వెళ్లాల్సిన అవసరం రావటం, ఒంటరితనం, అలాగే పెళ్లి కాకపోవటం, పెళ్లి అవ్వటం కూడా, కొంతమంది పెళ్లి అయ్యాక టార్చర్ అనుభవిస్తారు, వాళ్ళలో కూడా సూసైడ్ రేట్. మరి మధ్య వయసులో చూసుకుంటే రకరకాలు, కొంతమంది 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి నాకు షుగర్ వచ్చిందని చెప్పి డిప్రెషన్కి గురై సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, షుగర్ వచ్చిందన్న వార్త విని. అలాగా శారీరకమైన జబ్బులు, వ్యాధులు, క్యాన్సరు, రకరకాల రుగ్మతలు, ఇవి కూడా సూసైడ్కి దారితీయటం అనేది జరుగుతుంది. వృద్ధాప్యంలో చూసుకుంటే రిటైర్మెంట్ తర్వాత కొంతమందిలో వాళ్ళు తమ బిడ్డల మీద జీవితకాలం తమ యొక్క టోటల్ ఎనర్జీ, పవర్ అన్నీ ఉపయోగించి నా బిడ్డలు పెరగాలి, గొప్పవాళ్ళు అవ్వాలి అని వాళ్ళ యొక్క మొత్తం స్వెట్ అండ్ బ్లడ్ బిడ్డల మీద ధారపోస్తారు, రిటైర్ అవుతారు, ఏదో రిటైర్మెంట్లో సుఖపడదాంలే, హ్యాపీగా ఉందాం అనుకుంటారు. ఆ టైంకి వచ్చేసేటప్పటికి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం, దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం, విదేశాల్లో సెటిల్ అవటం, వీరి స్టేట్ కాని స్టేట్లో సెటిల్ అవటం, తల్లిదండ్రులను పట్టించుకోకపోవటం, అసలు వాళ్ళు బాగున్నారా లేదా, ఉన్నారా పోయారా అని కూడా పట్టించుకోని పిల్లలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ బాధ్యత రాహిత్యం వీళ్ళని కలిచి వేస్తూ ఉంది. తర్వాత లైఫ్ పార్ట్నర్ని కోల్పోవటం, ఇలా అనేక అనేక అనేక కారణాలు ట్రిగర్ చేసేసి మనిషి మస్తిష్కంలో ఈ సూసైడ్ తలంపుల్ని పెంచి ఎన్నోసార్లు చనిపోదామన్న ఆలోచన రావటం, మల్టిపుల్గా ఇలా ఆలోచించిన వాళ్ళు ఒక ట్రిగర్ వచ్చి ఎప్పుడో ఇలాంటి జీవితంలో ఏదో ఒక మంచి ఒక చిన్నదో పెద్దదో ట్రిగర్ వచ్చి చనిపోవటం అనేది కూడా చూస్తూ ఉంటాం.
1: డాక్టర్ గారు, మీరు ప్రారంభంలో విద్యార్థులు ఒత్తిడి అన్నారు కదా, ఇప్పుడు ఉన్న సమాజంలో స్టూడెంట్స్ మీద, పర్టికులర్గా టీనేజ్ వయసు మీద, కౌమార దశ దాటిన తర్వాత టీనేజ్ వయసులో ఎక్కువగా ఆత్మహత్యలు చూస్తూ ఉంటాం. ఇంటర్మీడియట్ విద్యార్థి బలవన్ మరణం, ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోయాడు, ఒక్కడే కొడుకు పాపం అల్లాడుతున్నారు, ఇలాంటివి వార్తలన్నీ వింటూ ఉంటాం. పర్టికులర్గా విద్యార్థుల మీద ఈ మానసిక ఒత్తిడి తగ్గించి సూసైడ్ని మనం తగ్గించడానికి అవకాశం లేదంటారా?
0: అన్ని దశల్లో మన భారతదేశంలో ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులు, రైతులు, ఒంటరిగా ఉన్న వృద్ధులు, వీళ్ళల్లో సూసైడ్ రేట్ ఎక్కువగా ఉంది. ఈ టీనేజర్స్, విద్యార్థుల్లో కూడా సూసైడ్ రేట్, అంటే తెలిసి తెలియని వయసు, విరిసి విరియని వయసు అన్న అనుకోవచ్చు. యుక్త వయస్కులు, వాళ్ళ మనస్తత్వం చాలా ఫ్రెజైల్గా ఉంటుంది, ప్రతిదానికి ఆకర్షణలకు లోనవటం, జెండర్ అట్రాక్షన్, డ్రగ్ అట్రాక్షన్, ఆల్కహాల్ అట్రాక్షన్, ఇట్లా డీవియేట్ అయిపోవటం, అలా డీవియేట్ అయిపోయి వీళ్ళల్లో బ్రేకప్స్, అతి చిన్న వయసులో బ్రేకప్, అప్పటిదాకా పెంచిన తల్లిదండ్రుల ప్రేమ, అన్న చెల్లి ప్రేమ, ఇవన్నీ మర్చిపోయి ఆ జెండర్ అట్రాక్షన్ వల్ల కలిగిన ప్రేమ మాత్రమే ప్రేమ అనుకుని అది విఫలమవగానే ఆత్మహత్య చేసుకొని చనిపోవటం, లేకపోతే ర్యాంక్ సరిగ్గా రాలేదు. అంతెందుకు ఇప్పుడు కొన్ని మనం చూస్తూ ఉంటాం,

0: అంతకుముందు మనకు టీవీ మీడియాలో కూడా, లేకపోతే స్క్రోలింగ్స్ వచ్చేసి పలానా కాలేజీలో 5వ అంతస్తులోండి దూకి పలానా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు, అది లెక్చరర్ మందలించాక తిట్టాక ఆత్మహత్య చేసుకున్నారు, లెక్చరర్లు ఇంత దురహంకారంతో ప్రవర్తించచ్చా అని 100 సార్లు స్క్రోలింగ్ వేస్తే సామాన్య మానవులు మనకేమనిపిస్తుందంటే, అరే రే లెక్చరర్లు పిల్లల్ని ఇలా చంపేస్తున్నారా అని. నిజంగా ఆత్మహత్య అనేది అప్పటికే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళలో ట్రిగర్ అయ్యి ఒక సప్రెస్డ్ ఐడియాగా ఉండి అది ఒక చిన్న ట్రిగర్కి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అంతేగాని లెక్చరర్ టీచరు ఎవరికి ఎవరు శత్రువు? 100 మంది స్టూడెంట్సు అందరికీ మంచి ర్యాంకులు రావాలని మందలించడం, కంపేర్ చేయడం, ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి ప్రపంచంలో. అలా మందలింపుకు గురైన ప్రతి ఒక్కళ్ళు చనిపోవాలంటే రోజుకు 100, 150 లేకపోతే 1000 మంది చనిపోవాలి, కానీ అలా చనిపోవట్లేదు. అక్కడ వాళ్ళ మనస్తత్వం, పర్సనాలిటీ, వాళ్ళకున్న డిప్రెషను, అండర్లైన్ డిప్రెషను, మల్టిపుల్గా సూసైడ్ థాట్ రావటము, ఎన్నోసార్లు వాళ్ళ కుటుంబానికి చెప్పుకోవటము, ఇవన్నీ అండర్లైన్ ఫ్యాక్టర్స్గా, అండర్లైన్ రీజన్స్గా మనకు కనిపిస్తాయి. కాబట్టి టీనేజర్స్ మాత్రం ఒక రకంగా ఎక్కువ శాతం ఆత్మహత్య బారిన పడుతున్నారు.
1: దీనికి ప్రివెన్షన్, దాన్ని నివారణించడానికి ఇప్పుడు కాలేజీ స్థాయిలో కానీ, ప్రభుత్వం నుంచి కానీ, లేదా స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ నుంచి కానీ ఏ విధంగా మనం సహకరించవచ్చు వాటిని ఆపడానికి?
0: అసలు ఆపాలి అంటే, ఇందాక మనం చెప్పాము, మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. అది జబ్బుల కన్నా సూసైడ్ అనే విషయంలో 100% వర్తిస్తుంది. ప్రివెంట్ చేస్తే ఒక మనిషి జీవితం నిలబడుతుంది, ఆపితే, ఆపకపోతే చనిపోతుంది. సో ప్రివెన్షన్ చేయాలంటే విద్యార్థినైనా, రైతునైనా, ఒక గృహిణినైనా, లేకపోతే ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తినైనా ఎలా ఆపాలి? ఎవరు సూసైడ్ చేసుకోబోతున్నారు? ఎందుకంటే భారతదేశం లాంటి దేశాల్లో ఒక స్టిగ్మా, ఆత్మహత్య గురించి మాట్లాడకూడదు, అడగకూడదు, అడిగితే వాడిని ఏదో ఆత్మహత్యకి ప్రేరేపించిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ రోజున వరల్డ్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్గా ఇచ్చిన థీమ్ ఏంటంటే చేంజింగ్ నెరటివ్ ఆన్ ద సూసైడ్. అంటే ఒకప్పుడు క్లోజ్డ్గా ఎవరికి చెప్పుకోని ఈ బాధని ఓపెన్నెస్, ఓపెన్గా చెప్పాలి, మనం కమ్యూనికేట్ చేయాల్సింది పబ్లిక్కి, సొసైటీకి. ఇదే ఆత్మహత్య తలంపు కలిగినప్పుడు ముందు మీ పేరెంట్స్ దగ్గర ఓపెన్ అవ్వండి, కుటుంబం దగ్గర ఓపెన్ అవ్వండి, భార్యాబిడ్డల దగ్గర ఓపెన్ అవ్వండి, మీకు మంచి మిత్రులు అనుకున్న వాళ్ళ దగ్గర ఓపెన్ అవ్వండి. సగం భారం తగ్గుతుంది, డెఫినెట్గా సజెషన్ దొరుకుతుంది, ఈ ఆత్మహత్యను నివారించడానికి అవకాశం కలుగుతుంది. సో వార్నింగ్ సిగ్నల్స్, ఇది థీమ్. ఎవరిని గుర్తించాలి, ఎలా గుర్తించాలి, వార్నింగ్ సిగ్నల్స్ ఏంటి అంటే, అప్పటిదాకా బాగున్న వ్యక్తి డల్గా అయిపోతాడు, ఉదాసీనంగా ఉంటాడు, ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండుంటాడు, ఏదో కోల్పోయినట్లుగా బాధగా, దుఃఖంగా, నిరాశాజనకంగా ఉంటాడు, మాటలన్నీ కూడా కోల్పోయినట్లు మాటలు, అలాగే ఎవరితో అయినా సరే ఇక టాటా బాయ్ బాయ్, ఇంకే వీడిని చూడనేమో అన్నట్లుగా, ఎప్పటి నుండో మిత్రులు బంధువులు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇదే చివరిసారి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడటం, ఇప్పుడు ఉత్తరాలు లేవు అనుకోండి, ఇప్పుడంతా ఈమెయిల్, ఇవన్నీ అలాంటి మెయిలింగ్ రావటం కానీ, మరి ఇంపార్టెంట్ థింగ్స్, వాడి ఇంపార్టెంట్ థింగ్స్ని అప్పచెప్పటం, వీలునామా రాయటం, ఆస్తులు బాధ్యతలు అప్పచెప్పేయటం, అలాగే ప్రొక్యూర్మెంట్, వీళ్ళ ప్రొక్యూర్మెంట్ ఎలా ఉంటుందంటే విలేజెస్లో అయితే ఈ పొలాలకు కొట్టే మందు, లేకపోతే కిరోసిన్, పెట్రోల్, డీజిల్ లాంటివి, లేకపోతే చెరువుగట్లు వెంబట నదుల వెంట తిరగటం, ఎక్కడ మునిగిపోతే కరెక్ట్గా చచ్చిపోతాం, మళ్ళీ తేలకుండా, ఎవడో చూడకుండా అవి చూసుకోవటం, లేకపోతే గట్టి బలమైన తాడుని ఇది చేసుకోవటం, ఎత్తైన ప్రాంతాలు, ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వాటిని కదిలిస్తే మాటల్లో ఇంకా నాకు ఈ జీవితం దండగా, అనవసరం, నాకు నేనే బడ్డెనుగా ఉన్నా, నా కుటుంబానికి బడ్డెనుగా ఉన్నా, ఈ భూమికి భారం, ఇలాంటి మాటలు నిరాశాజనకంగా, ఆత్మనూన్యతతో, హోప్లెస్గా, నిరాశాజనకంగా, ఇక పూర్తిగా ఇక హోప్లెస్ క్రియేచర్ ఆన్ ద గ్లోబ్ అన్నట్టుగా మాట్లాడటం. చాలామంది అంటారు వీడు ఊరికే ఏదో ఒకటి వాగుతుంటాడు, వీడు సస్తాడా పెడతాడని. అలా ఎవరిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. నానా పులొచ్చేలాగా ఏదో రోజు పులొచ్చి మింగేస్తే ఆత్మహత్య చేసుకున్నాక ఎవరిని రక్షించగలం? కాబట్టి ఏ వ్యక్తి అయినా అలా ఆత్మహత్య బారిన పడేట్లుగా మాట్లాడే సంకేతాలు ఏమిచ్చినా సరే వాళ్ళని జాగ్రత్తగా కౌన్సిల్ చేసి, భరోసా ఇచ్చి, నేనున్నాను, నీ కుటుంబం ఉంది, ఆ కుటుంబీకులకి చెప్పటం, భార్యాబిడ్డలకి చెప్పటం, వాళ్ళని సైకాలజిస్ట్ దగ్గరకో, సైకియాట్రిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళటం, కౌన్సిల్ చేయించటం, యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్, ఒకవేళ డిప్రెషన్ గురై అలా చేస్తూ ఉంటే చేయటం, ఆత్మహత్య ప్రయత్నాలుంటే హాస్పిటల్లో ఉంచి ఈ రోజున అధునాతనంగా

ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్, అంటే ఒక్క వారం రోజుల్లోనే వాడు పూర్తిగా ఆత్మహత్య తలంపుల నుండి బయటకు వచ్చేట్లుగా ఆ ట్రీట్మెంట్ ఇవ్వటం, మెడికేషన్ కూడా ఉంది అలా ఇవ్వటం, ఫాలోఅప్ చేయటం, ఇలా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, అలాగే ఎన్నో హెల్ప్ లైన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎయిడెడే ఎన్నో హెల్ప్ లైన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా

0: ఇవైనా జీవితాలను కాపాడిన వాళ్ళం అవుతాం. అదే కమ్యూనికేషన్ లేకపోతే. అందుకే థీమ్ ఏమన్నారు, చేంజింగ్ నెరటివ్ ఆన్ ద సూసైడ్, ఓపెన్నెస్, కమ్యూనికేషన్, ఎక్స్ప్రెస్. వీడు స్టిగ్మా ఫీల్ అవ్వద్దు. ఆత్మహత్య గురించి మాట్లాడితే గేలి చేస్తారు, నొగబాటు చేస్తారు. ఇప్పుడు ఆత్మహత్య ఎంతో ముందు అంటే క్రైమ్, పనిషబుల్ క్రైమ్. ఈ రోజున అది కాదు. చట్టాలు చాలా మార్పు తీసుకొచ్చినాయి మన భారతదేశంలో కూడా. సో దాన్ని కూడా చాలా మానవత్వ దృక్పథంతో చూడటం జరిగింది. చూసి వీటికి పనిషబుల్ క్రైమ్ కదా, ఆల్రెడీ వాడు ఎంతో దుఃఖంలో చనిపోవాలని చూస్తుంటే ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేయటం ఏంటి అని చెప్పేసి చట్టాలన్నీ మారిని వాళ్ళకి చట్టం కూడా ఏం చెప్తుంటుంది, సరైన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్ చేసి కుటుంబానికి అప్పచెప్పి వాడికి సపోర్ట్ ఇచ్చి, అంటే కొన్ని చేయలేము. ఇప్పుడు 10 కోట్ల అప్పుల్లో ఉన్నాను నేను, చచ్చిపోతున్నాను, ఆ 10 కోట్ల అప్పు మనం తీర్చలేము. కానీ అతనికి మార్గాలు, కుటుంబం యొక్క సపోర్టు, బంధువుల యొక్క సపోర్టు, ఫ్యామిలీ కౌన్సిలింగ్, గ్రూప్ కౌన్సిలింగ్, ఇండివిజువల్ సైకోథెరపీ, మెడికేషన్, ఇలా ఎన్నో పద్ధతుల ద్వారా మనం ఆ జీవితాన్ని నిలబెడితే అంతకన్నా అదృష్టం ఏం లేదు.
1: డాక్టర్ అయాజ్ గారు, ఇప్పుడు ఇదంటే విద్యార్థుల ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి, లేదా ఇతరితర అప్పులు, వ్యవహారం, ఓకే. బాగా ఉన్నత స్థాయిలో ఉన్న డీజీపీ స్థాయిలో వాళ్ళు, ఐఏఎస్ స్థాయిలో వాళ్ళు, బాగా ఇంటెలిజెన్స్, ఇతను 10 జిల్లాలకి లేదా ఒక రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగల వ్యక్తి కూడా, ఇటీవల కాలంలో డీజీపీ చనిపోయారు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ సూసైడ్ చేసుకున్నాడు అనే వార్తలు విన్నాం. ఇలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలం, అంటే ఆ సూసైడ్ నుంచి బయటకు తీసుకురాగలం?
0: మనకు ఎలా అయితే డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లము ఏ వర్గాన్ని వదలదో, అంటే చదువుకున్నవాడా చదువులేనివాడా, డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, తెలివైన వాడా తెలివి లేనివాడా, పదవి ఉన్నవాడా పదవి లేనివాడా అనేది వాటికి డిస్క్రిమినేషన్ లేదు. జీన్స్ ప్రకారము ఎక్వైర్డ్గానో వచ్చేస్తాయి. అలాగే ఈ సూసైడ్ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అవటం వల్ల ఏ వర్గాన్ని వదలాల్సిన అవసరం దానికైతే లేదు. అతను ఆఫీసరా, లేకపోతే మిడిల్ క్లాస్ పర్సనా, రిచ్ పర్సనా, ఇంటెలెక్చువల్ పర్సనా, ఇదేం పట్టించుకోదు. జెనెటిక్గా ట్రాన్స్మిట్ అవ్వచ్చు, వాళ్ళకున్న మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ స్ట్రెస్సార్స్ ట్రిగర్ చేయొచ్చు, మెదడులోని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు, డిప్రెషన్ వల్ల అవ్వచ్చు. అది వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనేది డెఫినెట్గా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళతో పనిచేసే సహచరులకి, క్లోజ్ అసోసియేట్స్కి, ఫ్రెండ్స్కి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది ఏమో కొన్ని మాసాల పాటు, కొన్ని వారాల పాటు ఆ చేంజెస్ గమనించవచ్చు, వార్నింగ్ సిగ్నల్స్. కొంతమంది చాలా ఇంపల్సివ్గా విత్ ఇన్ డేస్ కూడా సూసైడ్ చేసుకొని ఆ ట్రిగర్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది మనకు ఒక రకంగా వాళ్ళ క్లోజ్ అసోసియేట్స్ వల్ల వార్నింగ్ సిగ్నల్స్ని గమనించి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. అయితే సహజంగా ఎక్కువ సూసైడ్ ఎక్కువగా ఉంటుంది అంటే మనకు కొంత లో సోషల్ ఎకనామిక్ క్లాసెస్ అండ్ కంట్రీస్లో జెండర్ చూసుకుంటే ఆడవాళ్లకన్నా మగవాళ్ళు 3 రెట్లు అధికంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఆత్మహత్య ప్రయత్నాలు చూసుకుంటే ఆడవాళ్లు మగవాళ్ళకన్నా 3 రెట్లు అధికంగా ప్రయత్నిస్తున్నారు, చనిపోయేది మాత్రం మగవాళ్లే ఆత్మహత్యలో. సో ఇలా జెండరు, ఏజు, రేసు, ఎకానమీ, కల్చరు, కంట్రీ, ఇవన్నీ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్టర్స్గా పనిచేయటం జరుగుతూ ఉంది. మనం అనుకున్నట్టు ఒక వర్గం వల్ల ఆ వర్గంలో తక్కువ ఉంటుంది రేటు, సూసైడ్ రేటు, అంటే వాళ్ళకున్న ఇంటెలెక్చువాలిటీ వల్ల కానీ, ఎకానమీ వల్ల కానీ, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల కానీ. ఇప్పుడు వాళ్ళకి ఏ సపోర్ట్ లేదనుకోండి, ఎంత గొప్పవాడైనా ఏదో ఒక రోజు దాని బారిన పడవచ్చు.
1: సరే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తిని ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్స్, ఇప్పుడు ఆ సింటమ్స్ తెలిసినప్పుడు అతన్ని తెలుసుకొచ్చి ఇప్పుడు మీ దగ్గరకో ఇంకో డాక్టర్ గారి దగ్గరకో తీసుకొచ్చి మనం కౌన్సిలింగ్ చేయించాం, మళ్ళీ ఆ సింటమ్స్ అతనికి రావచ్చునా, అంటే రిపీట్గా?
0: డెఫినెట్గా అండి, ఇది చాలా జెన్యున్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. ఒకసారి మనం రికవర్ చేశాం కదా, అంటే చాలా చోట్ల చాలామంది డాక్టర్స్ వర్గంలో కూడా చేస్తున్న చిన్న తప్పు ఏంటంటే, ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని, ఒక రైతు పురుగుల మందు తాగాడు, అతన్ని టైంకి విత్ ఇన్ 2-3 అవర్స్లోనే కుటుంబ సభ్యులు గమనించారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఐసీయూలో పెట్టారు, పొట్టంతా గ్యాస్ట్రిక్ లవాజ్ చేసి కక్కించారు, ఐసీయూలో సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చారు, అన్ని బాగానే ఉన్నాయి, అతను చక్కగా ట్రీట్ చేసి 10 రోజుల తర్వాత రికవర్ చేసి ఇంటికి పంపించేశారు. ఇక్కడ ఇది తప్పు. ఆ పంపించే డాక్టర్ ఎవరైనా సరే, ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో కానీ, టూ ఎవరు మేబీ, ఒక వ్యక్తి ఆత్మహత్య తలంపుతో ప్రయత్నం చేశాడు అంటే అతను రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళాక కూడా మొదటి 3 నుండి 6 మాసాల్లో

0: డేంజర్ సిగ్నల్, డేంజర్ జోన్ లో ఉన్నట్లే. తిరిగి అతని మనసులో ఆత్మహత్య తలంపు ఎందుకు రాదు? మనం అతన్ని మానసికంగా శోధించి ఎందుకు చేశాడు, అసలు డిప్రెషన్ లో ఉన్నాడా, స్కిజోఫ్రీనియాలో ఉన్నాడా, ఆల్కహాలిక్ ఆ, లేకపోతే ఎకనమిక్ క్రైసిసా, అప్పుల, కుటుంబ భారాల, జబ్బుల, అనేక కారణాలు ఉంటాయి ఈ ఆత్మహత్యకి, ఆ తలంపుకి. దాన్ని మనం కూలంకుశంగా పరిశోధించి దాన్ని ట్రీట్ చేసి ఒక సైకియాట్రిస్ట్ యొక్క పర్యవేక్షణలో అది ట్రీట్ చేసి పంపించాలి. ఎనీ సూసైడ్ రికవరీ ఇన్ ద వరల్డ్, అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ గా అన్ని కంట్రీస్లో సూసైడ్ రికవర్ అవ్వగానే ఐసీయూలో వాళ్ళని డెఫినెట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీకి రిఫర్ చేసేస్తారు, పంపిస్తారు. ఎందుకంటే మళ్ళీ వాడు ఇంటికి వెళ్ళి సూసైడ్ ప్రయత్నం చేస్తే ఈసారి రక్షించలేకపోవచ్చు, ప్రమాదకరంగా చనిపోవచ్చు. అందుకని అది మాత్రం తెలుసుకోవాలి. ఎందుకంటే డిప్రెషన్ అయినా సూసైడ్ అయినా రిలాప్సింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి దాన్ని సమూలంగా ట్రీట్ చేయాలి. పై పైన ఏదో పోత మందుతో ట్రీట్ చేసినట్టు కాదు. నేను ఐసీయూలో ఉన్నా 10 రోజులు ఉన్నా రికవర్ అయ్యాను, నో, అది నీ బాడీకి మాత్రమే ట్రీట్మెంట్ జరిగింది. నీ సాఫ్ట్వేర్, నీ మైండ్కి ట్రీట్మెంట్ జరగాల, ఆ మైండ్ ఆపరేటర్స్కి కూడా ట్రీట్మెంట్ జరగాలి, అప్పుడే నువ్వు సమూలంగా రికవర్ అయినట్టు.
1: సార్, ఇప్పుడు మీరు వృద్ధాప్యంలో కానీ విద్యార్థుల్లో కానీ లేదా ఇతరితర, అతను ఎంత ఇంటలెక్చువల్ అయినప్పటికీ అతను మానసిక ఒత్తిడి వల్ల అలాంటి నిర్ణయం తీసుకుంటే, అతని అదృష్టవశాత్తు మనం రక్షించినా మళ్ళీ అతను ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ రెండవసారి కూడా మనం కౌన్సిలింగ్ చేశాం అప్పుడు,
0: అంటే మొదటిసారి మనం జాగ్రత్త తీసుకుంటే రెండవసారి వెళ్ళరా అంటే బాహ్య ప్రపంచంలోని ట్రిగర్స్ అన్నిటినీ నిదానంగా, అంటే అతని ఎకనమిక్ ప్రాబ్లమ్స్, లేకపోతే కుటుంబమో, లేకపోతే భార్యతో డైవర్స్ అయిందో, తనకి ఎమోషనల్ సపోర్ట్ లేదో, ఇలాంటి ఫ్యాక్టర్స్ని ముందు జాగ్రత్తగా రెక్టిఫై చేయాలి. అతను మళ్ళీ ఆ స్ట్రెస్లోకి, ట్రిగరింగ్కి వెళ్లకుండా చూసుకోవాలి. అయినప్పటికీ మానసికమైన రుగ్మతలైన డిప్రెషన్, మేజర్ డిప్రెషను, స్కిజోఫ్రీనియా, స్కిజో ఎఫెక్టివ్ డిజార్డరు, కొన్ని జబ్బులు ఉన్నాయి, అవి మళ్ళీ రిలాప్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా అతనికి సూసైడ్ థాట్ అనేది రావచ్చు, అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి డాక్టర్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలన్నది అందుకే. ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు మెయింటెనెన్స్ థెరపీ, ఈ జబ్బు కూడా రిలాప్స్ కాకుండా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఎవ్రీ 3 మంత్స్, 6 మంత్స్ పీరియాడికల్ చెకప్తో చక్కగా, ఇప్పుడు మనకు డయాబెటీస్ వచ్చింది, షుగర్ వచ్చింది, ఇప్పుడు 400 ఉంది, చక్కగా మెడిసిన్ వాడావు, ఇన్సులిన్ వాడావు, 105 వచ్చేసింది, ఓకే వదిలేస్తామా మందులు, 1-2 నెలల్లో వాడి మానేస్తామా? మరి డయాబెటీస్ వచ్చినప్పుడు జీవితకాలం వాడాలని తెలిసిన వ్యక్తి, అంతకన్నా ఇంపార్టెంట్ మైండ్, ఈ బ్రెయిన్ ఆర్ మైండ్ ఇస్ ద కింగ్ ఆఫ్ ది బాడీ, అది లేకపోతే క్వాలిటీ లైఫ్ లేనే లేదు, మనలో ఎమోషన్స్ లేవు, కాగ్నిషన్ లేదు, కొనేషన్ లేదు, ఏమీ లేవు. అలాంటి ఇంపార్టెంట్ మైండ్ ఆపరేటర్స్కి ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్గా సైకియాట్రిస్ట్ పర్యవేక్షణ అవసరం. అలాగే మెయింటెనెన్స్ థెరపీ, వాళ్ళతో టచ్లో ఉండి థెరపీలోకి ఉండటం చాలా ఇంపార్టెంట్.
1: మరి ఇప్పుడు చాలా చోట్ల ఇది అపోహ కానీ అపప్రాధ కానీ, సూసైడ్ చేసుకునే వాళ్ళే, వాడు రమ్మంటున్నాడు, నన్ను పిలుస్తున్నారు, అతను పిలుస్తున్నాడు, నాకు ఒక రకమైన ఆత్మ లాంటిది నన్ను పిలుస్తుంది, నన్ను పిలుస్తుంది అని ఇటువంటి పల్లెటూరులో వింటూ ఉంటాం, అలాంటివి ఉంటాయా వీళ్ళకి?
0: డెఫినెట్గా అనేక మిత్స్లో, మూఢనమ్మకాల్లో ఇదొక మూఢనమ్మకం అని అనుకుంటున్నాము. అయితే ఒక్కొక్కసారి ఇది నిజమయ్యే అవకాశం ఉంది. అంటే డెలీరియంలో, ఇదొక డెలీరియస్ కండిషన్ అనేది కూడా ఒక మానసిక రుగ్మతే, బ్రెయిన్కి సంబంధించిన రుగ్మత, అనేక కారణాలు ఉంటాయి. అలాగే స్కిజోఫ్రీనియా, అలాగే సైకోటిక్ డిప్రెషన్, స్కిజో ఎఫెక్టివ్ డిజార్డర్ అనే కొన్ని మానసిక రుగ్మతల్లో ఆడిటరీ హాల్యూసినేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ హాల్యూసినేషన్స్ మనకు మనిషి లేకుండానే వాయిసెస్ వినిపించడం, నువ్వు రా అని పిలవటము, లేకపోతే నువ్వు చచ్చిపో, నువ్వెందుకు బతకడం దండగా అని కమాండ్ చేయటము, తిట్టటము, అలాగే చనిపోయేదానికి వాళ్ళని ఫోర్స్ చేయటము, ఇలాంటి వాయిసెస్ కూడా వినిపించడం జరుగుతూ ఉంది. అందుకని అతను మానసికంగా ఏ జబ్బుతో సఫర్ అవుతున్నాడు అనేది డయాగ్నోస్ చేసి యాక్యురేట్ ట్రీట్మెంట్ ఇస్తే సూయిసైడ్ అనే ఉద్రిక్త పరిస్థితి దాకా వెళ్లకుండా మనం కాపాడవచ్చు.
1: చాలా సంతోషం సార్. అయితే ఇలాంటి సింటమ్స్ ఉన్నవారిని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ మానసిక ఒత్తిడిలో ఉండే వారికి మీరు ఇచ్చే సందేశం?
0: ఇది ఇన్ జనరల్ మెంటల్ హెల్త్ కీపప్ చేసుకుంటే అనేక రకాల అనర్థాలు, సమస్యలు తగ్గుతాయి. మెంటల్ హెల్త్ పాడయ్యే కొద్దీ ప్రతి ఆర్గాన్ మీద ప్రెషర్ పెరిగి ఎండార్గాన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఎప్పుడో రావాల్సిన బీపీ, షుగరు, గుండె జబ్బులు, ఆర్థరైటిస్, క్యాన్సర్లు అన్నీ

0: ఈ మెంటల్ హెల్త్ ఇంబ్యాలెన్స్ అయిపోతే ఆ ప్రెషర్తో యాంగ్జైటీతో ఎర్లీగా వచ్చే అవకాశం, ఆయుష్ని కోల్పోవటం జరుగుతుంది. మరి క్వాలిటీ ఆఫ్ లైఫ్, పెద్దలు అన్నారు కాకిలా బతికే కన్నా హంసల సంవత్సరం బతికో లేకపోతే 6 నెలలు బతికో చాలు అని. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపార్టెంటే. సో నిత్యం యాంగ్జైటీతో, భయంతో, దిగులుతో, ఆందోళనతో, కంగారుతో జీవించే కన్నా క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడం ఇంపార్టెంట్. క్వాలిటీ లైఫ్ కావాలంటే మెంటల్ హెల్త్ బాగుండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ని కరెక్ట్గా తీర్చిదిద్దుకోవాలి. నీ ఎకానమీ ఎంత, నీ బడ్జెట్స్ ఎంత, నీ కోరికలు ఎంత, కోరికలను అదుపులో ఉంచుకోవడం. ప్రతి దానికి అసంతృప్తితో వేగిపోయేవాడు, లక్ష సంపాదించినా అసంతృప్తితో ఉంటాడు, కోటి రూపాయలు సంపాదించినా అసంతృప్తితో ఉంటాడు. వాడు ఎవరినో కంపేర్ చేసుకుంటాడు, 100 కోట్లు సంపాదించిన కంపేర్ చేసుకుని అసంతృప్తితో వేగిపోతాడు. అది కరెక్ట్ కాదు. రోజు ఉదయం మీరు చక్కగా మెడిటేషన్ యోగాలంటివి చేయటం, అలాగే శారీరక వ్యాయామం చేయటం, అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ కూడా, పౌష్టికాహారాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవటం, దినచర్యలు, మీ వర్క్ని పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండేట్లు చూసుకోవటం, ఎవరితో తగువులు ఆర్గ్యుమెంట్స్ లేని జీవితాన్ని కోరుకోండి. అనవసరంగా మీరు వాళ్ళని వీళ్ళని 4 మాటలు అంటాం, అవి వాళ్ళ దాకా చేరి వాళ్ళు వచ్చి మీతో తగువాటం, మీరు తగువాటం, ఇలాంటివన్నీ అనవసరమైన కలహాలు వద్దు, శత్రుత్వం వద్దు. మనం జీవించేది చాలా చిన్న లైఫ్, చిన్న కాలం, దాంట్లోనే శత్రువులు ఎందుకు? కాబట్టి మంచి మిత్రులనే ఎన్నుకోండి, చెడు స్నేహాలు చేయొద్దు, చెడు అలవాట్లకు లోనవ్వద్దు, మంచి అలవాట్లే నెరవేర్చుకోండి. ఇంకా మాకు సుఖం సంతోషం ఎక్కడండి అని కొంతమంది అడుగుతారు. ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డలతో మంచి కాలక్షేపం చేయండి, క్యారమ్స్ ఆడండి, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడండి, బయటికి వారానికి 1-2 సార్లు రెస్టారెంట్కో సినిమాకో వెళ్ళండి, మంచి సాహిత్యాన్ని చదవండి, మంచి మిత్రులతో మార్నింగ్ వాక్ చేయండి, ఇష్టాగోష్ఠి చేయండి. జీవితాన్ని పాజిటివ్గా ఆనందించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంతేగాని చీకటి గుహల్లో, బారుల్లో ఆ అందరు పొగ వదులుతుంటే ఆ పొగ మధ్యలో ఆ చీకట్లో తాగుతూ లివర్ని, లంగ్స్ని, గుండెని నాశనం చేసుకునే అలవాట్లు, పొరపాటును కూడా వద్దు. మంచి అలవాట్లతో దీర్ఘకాలం జీవించండి, స్ట్రెస్ లేకుండా జీవించండి, శారీరక మానసిక ఆరోగ్యాలతో జీవించండి.
1: చాలా సంతోషం సార్. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మా శ్రోతలకు విలువైన సమాచారం అందించారు. నమస్కారం.
0: నమస్తే.
2: మీరింతవరకు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక ఒత్తిడిని అధిగమించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అయోధ్య ఆర్కే గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. ఉదయరేకుల కార్యక్రమంలో తరువాత అద్భుత కథా రచయిత విశ్వనంద సత్యనారాయణ, ఈ అంశంపై డాక్టర్ బి రామలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
3: అర్ధశతాబ్దం పాటు తెలుగు సాహిత్యాన్ని బహుముఖంగా సుసంపన్నం చేసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుగ్రంథకర్త, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. వారి ప్రభావం, ప్రేరణలు తెలుగు సాహిత్యకారులపై నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. విశ్వనాథ సత్యనారాయణ 1895 సెప్టెంబర్ 10 కృష్ణా జిల్లా నందమూరులో పార్వతీ శోభనాద్రి దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. తెలుగులో ఎంఏ చేసి వివిధ ఉద్యోగాలు చేసిన విశ్వనాథ వారు 1938 విజయవాడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులుగా చేరారు. 2 దశాబ్దాల పాటు ఈ కళాశాలలో పనిచేసి ఎందరో విద్యార్థులను తన అద్భుతమైన బోధనతో ప్రభావితం చేశారు. ఈ ఉద్యోగం తర్వాత 1.5 సంవత్సరం కరీంనగర్ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్గా చేశారు. ఇది వారి చివరి ఉద్యోగం. తర్వాత విజయవాడ చేరుకున్నారు. తన కాలం నాటి దేశ పరిస్థితులను సునిశితంగా అధ్యయనం చేసిన విశ్వనాథ విద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతికాది అంశాలను గురించి నిశ్చితాభిప్రాయాలను ఏర్పరచుకున్న విశ్వనాథ దేశానికి సాంస్కృతిక స్వాతంత్ర్యమే నిజమైన స్వాతంత్ర్యంగా భావించారు. సాహిత్యాన్ని శక్తివంతమైన ఆయుధంగా చేసుకుని దేశీయ సాంస్కృతిక జీవనం మీద పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్య దురాక్రమణను తన రచనల ద్వారా ఎదుర్కొన్నారు. ఇందుకు వారి సమస్త సాహిత్యం సాక్ష్యం. విశ్వనాథ వారు పద్యకావ్యాలు, నవలలు, నాటకాలు, నాటికలు, రూపకాలు, విమర్శ గ్రంథాలు రచించారు. విశ్వనాథ మధ్యాక్కరలు పేరుతో 10 శతకాలు రచించారు. వీరి శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కావ్యానికి అత్యంత ప్రతిష్టా

ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. విశ్వనాథ రచనా భాష గ్రాంధికం అయినా పాఠకులకు సులభగ్రాహ్యంగా ఉంటుంది. అది వీరి రచనా శైలి ప్రత్యేకత. విశ్వనాథ వారు అద్భుతమైన చిన్న కథలు రచించి కథాభిమానులను ఆనందపరిచారు. మొత్తం 31 కథలు నేడు లభిస్తున్నాయి. వీరి కథారచన 1923 సంవత్సరంలో భావనాసిద్ధి అనే కథతో మొదలైనట్లు తెలుస్తోంది. వీటిలో వస్తుశిల్ప వైవిధ్యాలున్నాయి. చక్కని అనుభూతి, భావనాశక్తి అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పరిపూర్తి కథలో రాధ అంధురాలు, తను బతికుంటడం వృధా, చావే శరణ్యం అని తరచూ ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటుంది. ఆమె అన్న స్నేహితుడు పట్టభద్రుడు ధనవంతుడు ఆదర్శభావాలు కల చంద్రశేఖరరావు అనే యువకుడు ఆమె ఇంటికి వెళ్తాడు. ఆమెను చూస్తాడు, ఆమెతో సంభాషిస్తాడు. అతనికి రాధపై ఇష్టం ఏర్పడుతుంది. తన తల్లిదండ్రులకు తన మనసును తెలియపరచి వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటాడు. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఇది ఆమెకు అంతులేని ఆనందాన్నిస్తుంది. ఆ బిడ్డ మూడుమూర్తులా ఆమెలాగానే ఉన్నాడని, వాడి కళ్ళు ఆమె కళ్లలాగానే చక్రాల్లా ఉన్నాయని చంద్రశేఖరం రాధతో చెప్తాడు. భగవంతుడు ఈ బిడ్డనివ్వడం ద్వారా తనలో లోపాన్ని సరిచేశాడని రాధ భావిస్తుంది. ఈ కథలో ముఖ్యపాత్ర చంద్రశేఖరరావు. వ్యక్తిత్వాన్ని, స్థిర చిత్తాన్ని, మంచితనానికి అతను ఇచ్చే విలువను కథకు ముందు పీటికలోనే విశ్వనాథ మనకు పరిచయం చేస్తారు. కొడుకు అభిరుచిని, వ్యక్తిత్వాన్ని హర్షించి గౌరవించే తల్లిదండ్రులు ఈ కథలో మనకు కనిపిస్తారు. రాధ పట్ల చంద్రశేఖరానిది కేవలం ఆకర్షణ కాదు, ఒక అవగాహనతో ఏర్పడ్డ అభిప్రాయం. అందుకే తల్లిదండ్రులు అతని అభిప్రాయానికి విలువనిస్తారు. వివాహానంతరం ఆ దంపతుల మధ్య సాగిన సంభాషణలు చంద్రశేఖరం మానసిక పరిపక్వతను చూపెడతాయి. తన శారీరక అవయవ లోపంతో బాధపడే భార్యను నిరంతరం ఉత్సాహంతో నింపే ఒక మనస్తత్వవేత్తను చంద్రశేఖరంలో చూస్తాం. భార్యాభర్తల మధ్య ఉండే శృంగారాన్ని విశ్వనాథ లలితంగా, హృద్యంగా చిత్రించారు. దంపతుల మధ్య ఉండవలసిన అవగాహన, ప్రేమలను ఈ చిన్న కథలో రచయిత అద్భుతంగా దృశ్యమానం చేశారు. ఇంకో గొప్ప కథ విశ్వనాథవారి నీ రుణం తీర్చుకున్నా. ఇద్దరు ఆప్తమిత్రుల మధ్య సాగిన కథ ఇది. వెంకటేశ్వరరావు అనసూయ దంపతులకు ఒక మగపిల్లవాడు, పేరు కృష్ణమూర్తి. సూర్యనారాయణ, మీనాక్షి దంపతులకు పిల్లల్లేరు. రెండు కుటుంబాలు పక్కపక్క ఇళ్లలో ఉంటుంటారు. కృష్ణమూర్తికి 4-7 నడుస్తూ ఉంటుంది. ఎప్పుడూ సూర్యనారాయణ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. వాడే వాళ్ల జీవితం. అలా ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరిగి కృష్ణమూర్తి జబ్బు చేసి కన్నుమూస్తాడు. అది కూడా సూర్యనారాయణ దంపతులు కృష్ణమూర్తిని తమతో వారి ఊరికి తీసుకువెళ్లినప్పుడు అక్కడ జరుగుతుంది. వెంకటేశ్వరరావు దంపతులకు కబురు చేస్తే సూర్యాస్తమయమవుతున్నా వారు రాలేకపోతారు. సూర్యనారాయణే ఆ లేత దేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్తాడు. వెంకటేశ్వరరావు దంపతులు వచ్చాక విషయం తెలిసి బిగ్గరగా రోధిస్తారు. ఆ కోపంలో, ఆ బాధలో వెంకటేశ్వరరావు సూర్యనారాయణను, నా బిడ్డను నేను చూడకుండా ఎందుకు పారవేశావు? నువ్వెవడువు నా బిడ్డను పారవేసేందుకు? నా బిడ్డనెక్కడైనా దాచేశావా అని నిందించి రోధిస్తాడు. రెండు కుటుంబాల మధ్య ఒక శ్మశాన నిశ్శబ్దం. కాలగతిలో 2 ఏళ్లు గడిచాక వెంకటేశ్వరరావు దంపతులకు ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. ఆ శిశువు పెంపకంలో తమ బాధను కొంత మరవగలుగుతారు. వారి శోకం కొంత ఉపశమించాక వెంకటేశ్వరరావు సూర్యనారాయణను కలిసి తమ పక్క భాగంలోకి మళ్లీ రమ్మంటాడు. తర్వాత సూర్యనారాయణ దంపతులకు మగబిడ్డ కలుగుతాడు. కృష్ణావధాని అని పేరు పెడతారు. సూర్యనారాయణ భార్య మీనాక్షి వాడి పెంపకంలో తగు శ్రద్ధ చూపదు. కృష్ణమూర్తి పోయిన తర్వాత ఆమె నిర్లిప్తంగా మారిపోతుంది. కృష్ణావధానులు 3 ఏళ్ల వయసులో జబ్బు చేసి మరణిస్తాడు. సూర్యనారాయణ ఏడుస్తూ హఠాత్తుగా ఏదో స్ఫురించిన వాడై, వెంకటేశ్వరరావు, ఈ బిడ్డను నీ చేతులతో పారేసిరా. నీ పిల్లవాణ్ణి నేను దాచేశానా? వాడే వీడు. ఈ పిల్లవాణ్ణి నీకిచ్చాను, నీ ఇష్టం ఏం చేసుకుంటావో. నీ రుణం తీర్చుకున్నాను అంటాడు. హృదయ విదారక దృశ్యమది. మనసు పొరల్లో ఘనీభవించిన దుఃఖం కరిగి మాటల రూపంలో ప్రవాహమైంది. ఈ ఒక్క కథ చాలు విశ్వనాథవారి కథా విరాట్ రూపాన్ని అర్థం చేసుకోవడానికి. గొప్ప మనస్తత్వ చిత్రణ ఉన్న కథ ఇది. విశ్వనాథ మరో ప్రసిద్ధ కథ మాక్లీ దుర్గంలో కుక్క. ఈ కథ అనేక భాషల్లోకి అనువదితమైంది. కుక్కను కథా వస్తువుగా చేసి రాసిన తొలి కథ ఇదేనని విమర్శకుల అభిప్రాయం. వర్ణ వ్యవస్థను తీవ్రంగా నిరసిస్తూ వ్యంగ్య రూపంలో రాసిన కథ ఇది.

0: వర్ణవ్యవస్థను ఎప్పుడూ నిరసించే అభ్యుదయభావాలు కల ఓ పెద్ద మనిషి తన ఆడ సీమ కుక్కతో నడుస్తుండగా దగ్గరకు వచ్చిన ఊరకుక్కను దూరంగా కొడతాడు. ఇంకో సీమ కుక్కతో కలపడానికి బెంగళూరు వెళ్తూ ఆ పెద్ద మనిషి స్టేషన్లో కొంతసేపు ఉండవలసి వస్తుంది. అప్పుడు ఇతని సీమకుక్క ఊరకుక్క మనసుపడి కలుసుకుంటాయి. ఆ పెద్ద మనిషి ఊరకుక్క కాళ్ళు విరగ్గొట్టి తన సీమకుక్కను తీసుకుని వెళ్ళిపోతాడు. సీమకుక్కకు పిల్లలు పుడతాయి. తర్వాత ఊరకుక్క చచ్చిపోతుంది. ఊరకుక్క పోలికతోనే ఉన్న కుక్క మళ్లీ స్టేషన్లో తిరుగుతూ ఉంటుంది. ఒక భోగం పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్నా పరిస్థితుల వల్ల అది కుదరని అంశాన్ని చిత్రించిన కథ కపర్తి. ఆ అమ్మాయి పేరు మృణాలిని. చక్కగా నాట్యం చేస్తుంది. కపర్తి వృత్తిపరంగా న్యాయవాది అయినా సంగీత సాహిత్యాల్లో మంచి అభినవేశం ఉంది. అదే మృణాలిని ఇష్టపడేటట్లు చేసింది. మృణాలిని తల్లి బలవంతంతో ఒక పాశ్చాత్యుని వల్ల కొడుకును కంటుంది. కపర్తి తర్వాత ఆమెను స్వీకరించాలనుకున్నా ఆమె ఇష్టపడక సత్యాగ్రహంలో పాల్గొని పోలీసుల లాఠీదెబ్బలకు బలవుతుంది. ఆమె కొడుకు రోనాల్డును కపర్ది తెచ్చుకుని వేషం పాశ్చాత్యం, సంస్కారం భారతీయంగా పెంచుకుంటాడు. స్వచ్ఛమైన ప్రేమబంధాన్ని చిత్రించిన కథ కపర్ది. విశ్వనాథ వారి ప్రసిద్ధ కథలలో ఉరి ఒకటి. ఉత్తమ పురుషలో సాగిన కథ ఇది. చేయని నేరానికి పోలీసుల చేతికి చిక్కి జైలు పాలై ఉరికంభమెక్కిన కథలు కొన్ని తెలుగులో మనకి కనిపిస్తాయి. అటువంటిదే ఈ ఉరి కథ కూడా. ఒక పేదవాడు భార్యా ఇద్దరు పిల్లలతో ఉంటూ ఉంటాడు. కటిక పేదరికంతో భార్యా పిల్లలకు తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉంటాడు. ఊళ్ళో అందరికీ బియ్యం ఇస్తున్నారని తెలిసి జనం వెంట వెళ్తూ ఉంటాడు. ఒక ఇంటి దగ్గర జనం ఆగారు. ఏం జరుగుతుందో తెలియదు. కొంతసేపటికి రక్షకభటులు వచ్చారు. జనానికి రక్షకభటులతో దెబ్బలాట జరుగుతోందని అర్థమైంది. రక్షకభటులు తుపాకులు కాల్చారు. జనం రక్షకభటులపై రాళ్లు విసిరారు. రక్షకభటులలో ఒకరికి రాయి కణతకు తగిలి చనిపోయాడు. ఎవరు విసిరారో తెలియదు. అందరూ పారిపోతున్నారు. చేయెత్తడానికి, పారిపోవడానికి కూడా శక్తి లేని ఈ పేదవాడే రాయి విసిరాడన్నారు. జైలులో పెట్టారు. రెండు పూటలా అన్నం పెట్టారు. జీవితం చివరిలో రాజభోగం. అతనికి ఉరిశిక్ష ఖాయమైంది. తన పిల్లలు, భార్య ఏమయ్యారో తెలియదు. పిల్లలు కొంచెం పెద్దవాళ్లైతే వాళ్లకూడా తనకు పట్టిన గతే పట్టాలని, జైల్లో తిండైనా దొరుకుతుందని కోరే పేదవాని మరణ వాంగ్మూలం పఠితుల హృదయాలను కదిలించి కన్నీళ్లు పెట్టిస్తుంది. యో రిషిఖే అనే కథ నీగ్రోల స్వాతంత్ర్యోద్యమ నాయకుడైన ఒక జానపదుని గాథ. అడవి పిట్ట, వాగులోని చేప, కాంగో బిడ్డ వంటి తన పాటలతో అతడు జనాన్ని చైతన్యపరుస్తూ ఉండేవాడు. తెల్లపాలకులు అతన్ని జైల్లో పెట్టారు. జామీనుపై అతన్ని వదిలినప్పుడు అస్థిపంజరంలో ఉన్నాడు. క్షయగ్రస్తుడై రక్తం కక్కుకుంటూ కూడా అతడు పాటలు రాశాడు. రాస్తూనే మరణించాడు. నీగ్రోలు అతన్ని దేవుడుగా భావిస్తారు. కథ చివరిలో నీగ్రో పల్లెవారు భయంకరమైన నీటిగుర్రాన్ని ఉచ్చులో బిగించి బంధిస్తారు. ఇది నీగ్రోల స్వాతంత్ర్యకాంక్ష ఫలిస్తుందనడానికి సూచన. విశ్వనాథవారు ఈ కథలో కొన్ని నీగ్రో పాటలను తెలుగులో రాశారు. ఈ కథలో వర్ణించిన కొండలు, వాగులు, ప్రకృతి, చెట్లు గురించి చదువుతుంటే ఒక కావ్యం చదువుతున్న అనుభూతి కలుగుతుంది. భారత స్వాతంత్ర్యోద్యమ కాలం నాటిది కథ. స్వాతంత్ర్యం పట్ల జాగృతిని, చైతన్యాన్ని కలిగించే కథ. ఇంకా ఇంకొక విధము ద్విజాత, ముగ్గురు బిచ్చగాళ్లు, ఏమి సంబంధం, చామరగ్రాహిణి వంటి ఆలోచింపచేసే కథలు విశ్వనాథవారివి ఉన్నాయి. అవే కాదు, ప్రతి కథ పాఠకులలో మానసిక సంచలనాన్ని కలిగించి ఆలోచింపచేస్తుంది. కథాకథనంలో అక్కడక్కడా కావ్యపరమైన వర్ణనలు, ముగ్ధ మనోహర శైలి కథలను ఆద్యంతం చదివించేటట్లు చేస్తాయి. అభ్యుదయవాదిగా, సంస్కర్తగా, పాత కొత్తల మేలు కలయికగా విశ్వనాథవారిని పాఠకుడి ముందు నిలబెట్టేవి ఈ చిన్న కథలే అంటారు సుప్రసిద్ధ కథకురాలు డాక్టర్ ముక్తేవి భారతి. ప్రతి కథ ఒక అంతర్ఘోష, ఒక బహిర్భాష అన్నారు ప్రముఖ విద్వాంసులు డాక్టర్ కోవెల సంపత్ కుమారాచార్య.
1: మీరు ఇంతవరకు అద్భుత కథా రచయిత విశ్వనాథ సత్యనారాయణ ఎంసెంపై డాక్టర్ బి రామలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. లలిత గీతాలు.

0: అమలు, పామాయిల్ తోటలు పరిశీలన, రహదారుల అభివృద్ది, రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు, లింగ నిర్ధారణ నియంత్రణ చర్యలు వంటి అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జల్జీవన్ మిషన్ కింద జిల్లాలో మంజూరైన పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా నీటి పారిశుద్ధ్య మిషన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పనుల నాణ్యతలో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని తెలిపారు. జల్జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో హర్ ఘర్ జల్ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు 603 గ్రామాలకు గాను 306 గ్రామాలు పూర్తయ్యాయని, మిగతా గ్రామాలు నిర్దేశించిన సమయంలోగా అధికారులు పూర్తి చేయాలని సూచించారు. చింతలపూడి నియోజకవర్గంలోని నాగిరెడ్డిగూడెం, తలారపల్లి గ్రామాలలో కొత్తగా సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను జిల్లా ఉద్యానాధికారి షాజానాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పంట రైతులకు ఎంతో లాభసాటిగా ఉందని, రైతులకు ఉద్యానవన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించారు. నాగిరెడ్డిగూడెంలో 2024-25 సంవత్సరాలలో 32 మంది రైతులకు 108 ఎకరాల్లో, 2026-27 12 మంది ఎస్టీ రైతులకు 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసినట్లు తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో మిట్టగూడెం, అన్నారావుపేట, అన్నవరం వెంకటాయపాలెం, ఓగిరాల తండా రహదారుల అభివృద్ది పనులకు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్దికి 14 కోట్లు, పంచాయతీరాజ్ సీసీ రహదారులకు 148 కోట్లు, ఆర్ఎన్బీ శాఖ ద్వారా 40 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని పెదవేగి పోలీసు శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ నిర్వహించగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీస్ సిబ్బందికి నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ది అవసరమని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లాలో రాష్ట్రీయ పోషణ్ మహ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి శ్రీకారం చుట్టారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పోషకాహార లోపాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. గర్భస్థ లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం, ఆడ శిశువుల ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలూరు డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కిశోర బాలికల ఆరోగ్యం, పోషకాహారం, వివాహ వయస్సు, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో పాటు మహిళా సంఘాలు, ప్రజలు, ఇతర భాగస్వామ్య శాఖలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అవగాహనను మరింత విస్తృతం చేయాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న సూచించారు. కుష్ఠువ్యాధిని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లెప్రసీ, ఎయిడ్స్, కుష్టు నివారణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి కుష్ఠువ్యాధి నిర్మూలన సర్వేకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి బాధితులకు అవసరమైన వైద్య సేవలు, చికిత్స అందించేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కుష్ఠువ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సర్వేకు ప్రజలు సహకరించి కుష్ఠువ్యాధి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. 8:35 పరుగులు తీస్తూ ఉన్నాయి ఫిలిం గీతాలు. ముందుగా జెంటిల్మ్యాన్ చిత్రానికి సాహుల్ హమీద్

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: NCERT विद्या कार्यक्रमालु सोमवारं नुंडी शुक्रवारं वरकु मध्याह्नं 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: ఆకాశవాణి FM వింటున్నారు 102.2 MHz పై. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ముఠా మేస్త్రి. ఈ చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు, రాజ్ కోటి సంగీతం.

ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి కేజే యేసుదాస్ చిత్రం పాడిన పాట ఎంఎం కీరవాణి సంగీతం.

మరి ఇంతవరకు సుందరకాండ చిత్రం నుంచి చిత్ర బృందం పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం. మీరు విన్న పాటతో ఫిలిం గీతాలు

కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. సమయం 9 గంటలు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాధ, శ్రీమతి జయలక్ష్మి గారుల యుగళగాత్రం వింటారు. ముందుగా అఖిలాండేశ్వరి, ద్విజావతి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితార్ రచన.

కార్యక్రమంలో తర్వాత హిరణ్మయీం లక్ష్మీం లలితరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన.

యుగళగాత్రం విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. నమస్తే అమరావతి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమరావతిలో కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా రోజా.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగులో తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ముగ్గురు మునగాళ్ళ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. విద్యాసాగర్ సంగీతం, భువనచంద్ర సాహిత్యం అందించారు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: ka-chum, boom, boom, bop, ka-chum, boom, bop, ka-chum, boom, boom, bop, ka-chum,
1: boom, bop, ka-chum, boom, boom, bop, ka-chum, కొంప ముంచినవురు ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినవురు.

పూలరెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటది.

మీరు ఇంతవరకు విన్న పాట శుభలగ్నం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం, జొన్నవిత్తల రామలింగేశ్వరరావు సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ప్రేమదేశం చిత్రానికి హరిహరన్ కృష్ణకుమార్ పాడారు, ఏఆర్ రెహమాన్ సంగీతం, భువనచంద్ర సాహిత్యం.

0: మీరు విన్న పాట ప్రేమదేశం చిత్రానికి హరిహరన్ని కృష్ణ కుమార్ పాడారు. ఏ రెహమాన్ సంగీతం, భువనచంద్ర సాహిత్యం అందించిన పాట. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం.
1: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంతో పాటు మత్స్యరంగం కూడా కీలకమైన పాత్రను పోషిస్తోంది. దేశంలోని కోట్లాది మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఈ రంగంపై ఆధారపడిన ఇతర ప్రజలకు మత్స్యరంగం జీవనోపాధిని అందిస్తోంది. అంతేకాకుండా దేశ ఆహార పోషకాహార భద్రత, గ్రామీణ ఉపాధి, ఎగుమతులు, ఆర్థికాభివృద్ధిలో ఈ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే ఉత్పత్తి ఉత్పాదకతలో లోపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, పంటకోత అనంతరం నష్టం

0: నష్టాలు, మౌలిక సదుపాయాల లోపం, మార్కెటింగ్ సమస్యలు, నాణ్యతా నియంత్రణ వంటి అనేక సవాళ్లు మత్స్యరంగం అభివృద్దికి అడ్డంకులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2019-20 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSYను ప్రకటించింది. భారత మత్స్యరంగంలో నీలి విప్లవం తీసుకురావడం, మత్స్యకారులు, ఆక్వా పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విలువ గొలుసును ఆధునీకరించడం, మత్స్యరంగాన్ని పర్యావరణ పరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళిత రంగంగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. 2020 మే 20 కేంద్ర మంత్రివర్గం PMMSYని ఆమోదించింది. అనంతరం 2020 సెప్టెంబర్ 10 మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని మత్స్యశాఖ ద్వారా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2020-21 నుంచి 2024-25 వరకు 5 ఏళ్ల కాలానికి మొత్తం 20,050 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పథకాన్ని ఆమోదించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 9,407 కోట్ల రూపాయలు, రాష్ట ప్రభుత్వాల వాటా 4,880 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అనంతరం ఈ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. మత్స్య సంపద యోజనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి తాకత్ బనే, ఊర్జా బనే, కోశిష్ యే హై కి అబ్ ఈ సదీ మే బ్లూ రివల్యూషన్ యాని మచ్లీ పాలన్ సే జుడే కామ్, వైట్ రివల్యూషన్ యాని డైరీ సే జుడే కామ్, స్వీట్ రివల్యూషన్ యాని శహద్ ఉత్పాదన్ సే జుడే కామ్ హమారే గావో కో ఔర్ సమృద్ధ ఔర్ సశక్త కరే. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇసీ లక్ష్య కో ధ్యాన్ మే రఖకర్ బనాయీ గయీ.
0: PMMSY అమలులో జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు NFDBను శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. పథకం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక అంశాలపై సమగ్రంగా దృష్టి పెట్టారు. PMMSYని 2 ప్రధాన భాగాలుగా రూపొందించారు. మొదటిది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సిఎస్, కేంద్ర రంగ పథకం. దీనికి పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చి అమలు చేస్తుంది. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సిఎస్ఎస్, కేంద్ర ప్రాయోజిత పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా ఆర్థిక సహాయం అందించగా రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తాయి. సిఎస్ఎస్ విభాగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, మౌలిక సదుపాయాలు, పంటకోత అనంతరం నిర్వహణ, మత్స్య నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ వంటి ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పథకం ప్రధాన దృక్పథం పర్యావరణ పరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళితమైన మత్స్యరంగాన్ని నిర్మించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఇతర భాగస్వాముల ఆర్థిక శ్రేయస్సు, సంక్షేమాన్ని పెంపొందించడంతో పాటు దేశ ఆహార, పోషకాహార భద్రతను సుస్థిరమైన, బాధ్యతాయుతమైన పద్ధతిలో సాధించడం దీని విస్తృత లక్ష్యం. ఈ పథకం ద్వారా మత్స్యరంగం యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, భూమి, నీటి ఉత్పాదక వినియోగం ద్వారా చేపల ఉత్పాదకతను పెంచడం, విలువ గొలుసును ఆధునీకరించడం, నష్టాలను తగ్గించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ స్థూల విలువ జోడింపులో మత్స్యరంగం వాటాను పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, మత్స్యకారులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించడం, మత్స్య నిర్వహణ మరియు నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. గత 5 ఏళ్లలో PMMSY భారతదేశ మత్స్యరంగంలో గణనీయమైన మార్పులకు దోహదపడింది. 2019-20 దేశ చేపల ఉత్పత్తి 14.164 మిలియన్ టన్నులు ఉండగా 2024-25 అది రికార్డు స్థాయిలో 19.5 మిలియన్ టన్నులకు చేరుకుంది. ప్రపంచం మొత్తం చేపల ఉత్పత్తిలో భారతదేశం సుమారు 8% వాటాను కలిగి ఉండడంతో ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మత్స్య ఎగుమతుల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. 2019-20 భారతదేశ మత్స్య ఎగుమతుల విలువ 46,662.85 కోట్ల రూపాయలుండగా 2023-24 అది 60,524.89 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది అంతర్జాతీయ సముద్ర ఆహార మార్కెట్లో భారతదేశ ప్రాధాన్యతను మరింత పెంచింది. ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఎగుమతుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ది, సాంకేతికత వినియోగం మరియు మార్కెటు అనుసంధానాల బలోపేతం మత్స్య సంపద యోజన ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పథకం మహిళల సాధికారతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. లబ్దిదారుల ఆధారిత కార్యకలాపాలు, వ్యవస్థాపకత కోసం మొత్తం ప్రాజెక్టు

0: ప్రాజెక్టు వ్యయంలో 60% వరకు, ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా 1.5 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధానాలు అమలు చేశారు. 2020-21 నుంచి 2024-25 మధ్య 4,061.96 కోట్ల రూపాయలు విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. వీటి ద్వారా 99,018 మంది మహిళలు లబ్ది పొందారు. శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్వహణ కార్యక్రమాల ద్వారా మహిళలను మత్స్యరంగంలో మరింత చురుకుగా భాగస్వాములను చేయడానికి చర్యలు చేపట్టారు.
1: సాథియో, హమారీ సర్కార్ మచ్లీ ఉత్పాదన మే మహిళాఓ కీ భాగీదారీ కో బడానే కే లియే భీ కామ్ కర్ రహీ. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కే తహత్ హజారో మహిళాఓ కో మదద్ దీ గయీ హై. ఆప్ భీ జాన్తే హై కీ మచ్లీ పకడనే కే లియే జానే వాలే లోగో కో అప్నే జీవన్ కా ఖతరా భీ ఉఠానా పడతా. ఘర్ కీ మహిళాయే పూరా పరివార్ చింతా మే జీతా థా. హమ్ ఆధునిక్ టెక్నాలజీ ఔర్ సెటిలైట్ కీ మదద్ సే ఇన్ ఖతరో కో భీ కమ్ కర్ రహే హై. ఆజ్ జో యే వేసల్ కమ్యూనికేషన్ సిస్టమ్ శురూ హువా హై వో తో హమారే మచ్చిమార్ భాయీ బహనో కే లియే బహుత్ బడా వరదాన్ హోగా. సర్కార్ మచ్లీ పకడనే వాలే జహాజో పర్ 1,00,000 ట్రాన్స్పోండర్ లగానే జా రహీ. ఇస్కీ మదద్ సే హమారే మచ్వారే సాథీ అప్నే పరివారో సే బోట్ మాలికో సే ఫిషరీస్ డిపార్ట్మెంట్ సే సముద్ర కీ సురక్షా కర్నే వాలో సే హమేషా జుడే రహెంగే.
0: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఒక ముఖ్యమైన అంశం. మత్స్యశాఖ 100 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలను వాతావరణ మార్పులను తట్టుకునే తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలు సిఆర్సిఎఫ్విఎస్గా గుర్తించింది. ఈ గ్రామాల్లో వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మత్స్యకారుల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ఈ పథకం ద్వారా వేగంగా విస్తరించింది. 3,040.87 కోట్ల రూపాయలు మొత్తం ఆమోదిత పెట్టుబడితో 52,058 రిజర్వాయర్ కేజ్లు, 27,057 రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ ఆర్ఏఎస్ బయోఫ్లాక్ యూనిట్లు, రేస్వేలతో పాటు 1,525 సముద్ర కేజ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సాంకేతికతలు పరిమిత భూమి నీటి వనరులతో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు సహాయపడుతున్నాయి. బయోఫ్లాక్ టెక్నాలజీ ఈ రంగంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత పొందిన సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటి. బయోఫ్లాక్ పద్ధతిలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను ఉపయోగించి నీటిలోని పోషకాలను తిరిగి వినియోగించుకుంటారు. ఈ సూక్ష్మజీవులు బయోఫ్లాక్స్ అనే గుంపులుగా ఏర్పడి చేపలకు సహజ ఆహారంగా ఉపయోగపడడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల నీటి మార్పిడి అవసరం గణనీయంగా తగ్గుతుంది. పరిమిత నీటి వనరులతో అధిక సాంద్రతతో చేపల పెంపకం చేయడానికి ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల బయోఫ్లాక్ టెక్నాలజీని అధిక ఉత్పాదకత కలిగిన చేపల పెంపక పద్ధతిగా పరిగణిస్తున్నారు. చెరువుల నిర్మాణానికి కూడా పీఎంఎంఎస్వై ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాల విషయంలో ఒక్కొక్క సభ్యునికి 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లను పరిగణలోకి తీసుకుని సహాయం అందించవచ్చు. అయితే ప్రతి సమూహానికి గరిష్ట పరిమితి 0.1 హెక్టార్ చొప్పున 20 యూనిట్లు. పెద్ద, మధ్యస్థ మరియు చిన్న చెరువుల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిబంధనలున్నాయి. ఒక వ్యక్తి వద్ద ఒక పెద్ద, ఒక మధ్యస్థ లేదా ఒక చిన్న చెరువు ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాలు గరిష్టంగా 2 పెద్ద, 3 మధ్యస్థ లేదా 4 చిన్న చెరువుల ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఎఫ్ఎఫ్పిఓస్ విషయంలో ప్రాంత పరిమితులు మరియు పని విధానాలను సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. మత్స్యరంగంలో పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి మరియు విలువ గొలుసును బలోపేతం చేయడానికి పీఎంఎంఎస్వై భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మొత్తం 3,281.31 కోట్ల రూపాయల వ్యయంతో 58 ఫిషింగ్ హార్బర్లు మరియు ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. అదేవిధంగా 1,568.11 కోట్ల రూపాయల వ్యయంతో 734 ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, 21 ఆధునిక హోల్సేల్ చేపల మార్కెట్లు, వీటిలో 3 స్మార్ట్ మార్కెట్లు, 192 చేపల రిటైల్ మార్కెట్లు, 6,410 ఫిష్ కియోస్క్లు, 134 విలువ ఆధారిత పారిశ్రామిక యూనిట్లు, 27,297 పంట కోత అనంతర రవాణా యూనిట్లు మరియు డిజిటల్ చేపల వ్యాపారం కోసం 5 ఈ ప్లాట్ఫామ్లకు మద్దతు ఇచ్చారు.
1: భారత్ లంబే సమయ

0: रॉ फिश को एक्सपोर्ट करता रहा है। भारत की फिश पूर्वी एशियाई देशों से प्रोसेस होकर दुनिया के बाजारों तक पहुंचती है। इस स्थिति को बदलने के लिए फिशरीज सेक्टर को पहली बार बहुत बड़े स्तर पर मदद दी जा रही है। मछली के व्यापार कारोबार के लिए अलग मंत्रालय से लेकर मछुआरों की नावों के आधुनिकीकरण तक हर स्तर पर प्रोत्साहन दिया जा रहा है। प्रधानमंत्री मत्स्य संपदा योजना के तहत भी गोवा में हमारे मछुआरों को बहुत मदद मिल रही है।
1: మార్కెట్లో మత్స్యకారులు చేపల పెంపకందారులకు చేయూతనిచ్చేందుకు చర్యలు చేపట్టారు. 2195 చేపల సహకార సంఘాలకు 544.85 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో చేపల పెంపకందారుల ఉత్పత్తిదారుల సంఘాలు FFPOల ద్వారా మత్స్యకారులు చేపల పెంపకందారులకు మెరుగైన మార్కెట్ అనుసంధానాలు, సామూహిక కొనుగోలు, విక్రయ అవకాశాలు, అధిక లాభదాయకత లభించే అవకాశం ఏర్పడింది. పీఎంఎంఎస్వై పరిధిలో చేపల విలువ గొలుసును మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన పీఎంఎంకేఎస్ఎస్వైను 2024 ఫిబ్రవరి 8న కేంద్ర రంగ ఉప పథకంగా ఆమోదించారు. 2023-24 నుంచి 2026-27 వరకు 4 సంవత్సరాల కాలానికి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దీనిని అమలు చేస్తున్నారు. మత్స్యరంగాన్ని అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం, ఆక్వాకల్చర్ బీమాను ప్రోత్సహించడం, విలువ గొలుసును సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సురక్షితమైన చేపల ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలను ప్రోత్సహించడం పీఎంఎంకేఎస్ఎస్వై ప్రధాన లక్ష్యాలు. 2025 ఏప్రిల్ నాటికి ఈ పథకం వేగవంతమైన అమలుకు మద్దతుగా 11.84 కోట్ల రూపాయలు ఆమోదించబడ్డాయి. పథకం కేవలం విధానపరమైన ప్రకటనగా కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమంగా మారిందని సూచిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పీఎంఎంఎస్వై భారతదేశ మత్స్యరంగాన్ని సంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక సాంకేతికత ఆధారిత మరియు మార్కెట్ ఆధారిత వ్యవస్థ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. చేపల ఉత్పత్తి పెంపుతో పాటు నాణ్యత, నిల్వ, రవాణా, మార్కెటింగ్, ఎగుమతులు, మహిళల భాగస్వామ్యం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం, ఉపాధి కల్పన వంటి అంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. బయోఫ్లాక్, ఆర్ఏఎస్, కేజ్ కల్చర్ వంటి ఆధునిక సాంకేతికతల విస్తరణ ద్వారా పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాలు పెరిగాయి.
2: సర్కార్ డీప్ సీ ఫిషింగ్ కే లియే మచ్వారో కో ఆధునిక నావ్ దేనే కే లియే సబ్సిడీ దే రహీ హై. కిసానో కీ తరహ్ హీ మచ్వారో కో భీ కిసాన్ క్రెడిట్ కార్డ్ కీ సువిధా దీ గయీ హై. ఐసే ప్రయాసో కీ వజహ సే బీతే 10 వర్షో మే मछली उत्पादन और एक्सपोर्ट दोनों में कई गुना बढ़ोतरी हुई है। आज केंद्र सरकार सी फूड प्रोसेसिंग में भारत की हिस्सेदारी को और बढ़ाने का प्रयास कर रही है। इससे भविष्य में हमारे मछुआरे साथियों की आय भी बहुत बड़ी वृद्धि होगी, उनका जीवन और आसान होगा.
1: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగంలో ఒక కీలకమైన మార్పుకు పునాది వేసింది. 2019-20లో 14.164 మిలియన్ టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2024-25లో 19.5 మిలియన్ టన్నులకు చేరడం, మత్స్య ఎగుమతులు 46,662.85 కోట్ల నుంచి 60,524.89 కోట్ల రూపాయలకు పెరగడం, మహిళలతో సహా లక్షలాది మంది లబ్దిదారులకు మద్దతు అందడం, వేలాది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడం వంటి పరిణామాలు ఈ పథకం ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. మత్స్యరంగం అభివృద్ది కేవలం ఉత్పత్తి పెంచడానికే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సుస్థిర వినియోగం, మత్స్యకారుల సంక్షేమం, మహిళల సాధికారత, మార్కెట్ పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యంతో ఉండేలా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వై మరియు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన పీఎంఎంకేఎస్ఎస్వై వంటి పథకాలు ఈ సమగ్ర దిశలో ముందుకు సాగేందుకు కీలకమైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ మరియు ఆర్థిక మద్దతు కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి, ఉపాధి మరియు సామాజిక సాధికారత ఎలా సాధ్యమవుతాయో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చూపుతోంది. అందువల్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగాన్ని నీలి విప్లవం వైపు నడిపిస్తూ మత్స్యకారులు మరియు చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచే, ఉపాధిని సృష్టించే, ఎగుమతులను బలోపేతం చేసే, దేశ ఆహార భద్రతకు తోడ్పడే శక్తివంతమైన పథకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, చిన్న స్థాయి మత్స్యకారులకు మార్కెట్ అవకాశాలను పెంచడం, మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం

0: పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణమైన మత్స్య వ్యవస్థలను అభివృద్ది చేయడం ద్వారా భారతదేశం ప్రపంచ మత్స్యరంగంలో మరింత బలమైన స్థానాన్ని సాధించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ విధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాకుండా సవాళ్లను అవకాశాలుగా మార్చి మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ సుస్థిరమైన సమ్మిళితమైన నీలి ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్న కార్యక్రమంగా గుర్తింపు పొందుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు.
2: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: రామోయే అతిథి కార్యక్రమంలో కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా గులాబీ చిత్రానికి హరిహరన్ బృందం పాడారు. శశిప్రీతం సంగీతం, శ్రీవెనెల సాహిత్యం.

0: మీరు విన్న పాట రక్షకుడి చిత్రానికి ఉదిత్ నారాయణ, ఉన్నికృష్ణన్, హరిణి పాడారు. ఆర్ రెహమాన్ సంగీతం, భువనచంద్ర సాహిత్యం అందించిన పాట. విన్న పాటతో చిన్న బ్రేక్ తీసుకుందాం.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా
5: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
4: शाम सुहानी हो,
6: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
4: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
4: आपके साथ
2: आकाशवाणी.

0: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి సాహిత్య ప్రస్థానం గురించి డాక్టర్ టి జాన్ కిరణ్ బాబు గారి ప్రసంగం వింటారు.
1: తెలుగు సాహిత్యంలో విమర్శకునిగా, రచయితగా, అధ్యాపకునిగా, రీడరుగా, ఆచార్యునిగా, పరిశోధకునిగా, పరిశీలకునిగా, గొప్ప వక్తగా, పరిపాలనా దక్షత కలిగిన తెలుగు శాఖాధ్యక్షునిగా, డీన్గా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షునిగా, యువభారతి సంస్థకు వెన్నెముకగా దాదాపు 20 మంది పీహెచ్డి, 45 మంది ఎంఫిల్ విద్యార్థులను పరిశోధకులుగా తీర్చిదిద్ది దాదాపు 35 గ్రంథాలు వేటికవే ఆణిముత్యాలుగా వెలిగించిన తెలుగు తేజం ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. ఆయన పూర్తి పేరు గూడ వెంకట సుబ్రహ్మణ్యం. ప్రకాశం జిల్లా ఆదిపూడి గ్రామంలో శ్రీ గూడ రాఘవయ్య

మణ్యంగారు విశ్వవిద్యాలయంలోనే సర్వప్రథమునిగా నిలిచారు. విశ్వవిద్యాలయంలో సర్వప్రథమునిగా నిలిచిన వారికి ఉద్యోగం కల్పించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వరంగల్నందు తెలుగు ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1979లో ప్రథమాంధ్ర మహాపురాణము ప్రబంధ కథామూలము అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. 1975 నుండి 1995 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు రీడర్గాను ఆచార్యునిగాను, 1995 నుండి 1998 వరకు అతిథి ఆచార్యునిగాను, 1998 నుండి 2000 వరకు యూజీసీ ఎమిరిటస్ స్కాలర్గాను పనిచేశారు. 16 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో తన చుట్టూ ఉన్న మనుషులను, జరుగుతున్న సన్నివేశాలను చూచి స్పందించి రాసిన మొట్టమొదటి కథలు ఏది ప్రజాసేవ, అంతలోనే మార్పు అనేవి. ఆపై వ్రతశీల, పుట్టినరోజు అనే కథలు కూడా రాశారు. ఈ 4 కథలు 4 భిన్నమైన రీతులకు చెందినవి. 2 ముళ్ళు, నామకరణం అనే గల్పికలు కూడా ఎంతో చమత్కార శైలిలో ఉంటాయి. తొలి నవల రాగమంజరిని 23 ఏళ్ల వయసులో రాశారు. ఈ నవల చారిత్రక నేపథ్యంతో సరళగ్రాంథికంలో రచించగా, 2వ నవల నవమల్లిక సామాజిక ఇతివృత్తంతో మలిచారు. జీవిస్తున్న జీవితమే జీవిస్తున్న నవల అనే నా అనుభవాన్ని అక్షరాలా ఆవిష్కరించే అవకాశమిచ్చింది నవమల్లిక అంటారు జీవీఎస్. అప్పట్లోనే ఈ నవల ఇంటర్మీడియట్ మరియు బీఓఎల్ విద్యార్థులకు ఉపవాచకంగా నిర్ణయింపబడింది. 25 ఏళ్ల వయసులో ఆయన రాసిన వీరరసము అనే గ్రంథానికి సాహిత్య అకాడమీ పురస్కారం రావడంతో స్వగ్రామం అయిన ఆదిపూడివారికందరికీ గర్వకారణమైంది. పిన్న వయసులో పెద్ద పురస్కారం అందుకున్న జీవీఎస్ గారు ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చి ఆదిపూడిలో చదివి వినిపిస్తుంటే తండ్రిగారైన శ్రీ గూడ రాఘవయ్య గారితో పాటు ఊరివారంతా తన్మయత్వంతో ఉబ్బితబ్బిబ్బయ్యారట. విషాదంలో మునిగిపోయిన వారికి వాళ్లకన్నా ఎక్కువ బాధపడుతున్న సంఘటనల నాటకాలు రాసి వాటిని వారికి చూపించి తమ బాధ అల్పమైనది అని గ్రహించే విధంగా చేసి బాధలను తొలగించే కెథార్సిస్ శైలిలో ప్రవీణులు జీవీఎస్. హోమియోవైద్యంపై ఆయనకున్న పరిజ్ఞానం అద్భుతమైనది. విఘ్నుల నుండి నేర్చుకోవటం నా ప్రవృత్తి, విద్యార్థులకు బోధించడం నా వృత్తి అని చెప్పే జీవీఎస్ గారు, నాకు సాహిత్య విమర్శలో శక్తి తక్కువ, భక్తి ఎక్కువ, అందువల్ల చేపట్టిన ప్రక్రియకు న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఎప్పుడూ జంకుతూనే ఉంటాను, అయినా ఏదో చెప్పాలన్న కోరిక, క్రొత్తవైన సమన్వయాలివ్వాలనే ఉత్సాహం, వినూత్నమైన సిద్ధాంతాలను స్థాపించాలనే తపన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు రచన చెయ్యకుండా ఉండలేకపోతాను. శక్తి లేదని ఊరుకున్నదానికంటే చేతనైనంత చెప్పడం నా కర్తవ్యమని అనుకుని అడుగు ముందుకు వేస్తాను అని అంటూనే తెలుగు సాహిత్య విమర్శక లోకంలో మేరునగ ధీరుడిగా నిలిచిన విమర్శకాగ్రేసరులు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. పాత కొత్త సాహిత్యాల పరామర్శ, నిన్నటి నేటి కవుల యొక్క ప్రతిభా సామర్థ్యాలు, కొత్త పాతల మైపూతలకు అతీతమైన సాహిత్యానుశీలనను వినూత్నమైన ధోరణిలో, సుందరమైన భాషలో అందరినీ మెప్పించగల ఆయన ప్రతిభ అమోఘమైనది. చుట్టూరా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది అనే ధ్యేయంతో 1963లో అక్టోబర్ 27న విజయదశమి నాడు ఆవిర్భవించిన సాహిత్య సంస్థ యువభారతి. ఇంచుమించు 40 ఏళ్లపాటు యువభారతి సంస్థ పురోగతిలో భాగస్వామి అయిన ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు సంస్థ కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొంటూ సంస్థ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. వారి మార్గదర్శకత్వంలో యువభారతి సంస్థ మహాకవుల శత జయంత్యుత్సవాలు, సాహిత్య ప్రక్రియలపై సదస్సులు, యువకవులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి వాటిని అనేక పుస్తకాలుగా ప్రచురించింది. జీవీఎస్ గారి సాహిత్య విమర్శన పరిశోధనలకు యువభారతి సంస్థ వేదికైంది. ప్రధాన సంపాదకులుగా, మార్గదర్శకునిగా, సాహిత్య విమర్శకునిగా కీలక పాత్ర పోషిస్తూ సంస్థ ప్రచురించే త్రైమాసిక సాహిత్యపత్రిక నందినీకి సంపాదకత్వం వహించారు.
యువభారతి రజతోత్సవాల సందర్భంగా ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి సంపాదకత్వంలో విశ్వనాథ నవ్య సంప్రదాయం అభినవలోచనం యువత

0: వంటి అపురూపమైన గ్రంథాలు వెలువడ్డాయి. శ్రీనాథుని కవితావైభవం అనే వ్యాఖ్య, తిరుపతి వెంకటకవుల కవితావైభవం అనే వ్యాఖ్య, ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం అనే విమర్శన గ్రంథం, అక్షరాల ఆలోచనలు అనేటువంటి పలు కవుల యొక్క వ్యాసాలు, పాతికేళ పత్రికా రచన అనే సదస్సు ఉపన్యాస వ్యాస సంకలనం, కొలమానం అనే పత్రికా వ్యాస సంపుటి, విశ్వనాథ నవ్య సంప్రదాయం అనేటువంటి విమర్శన గ్రంథం, ఆలోచనం వంటి విమర్శన గ్రంథం వారి సంపాదకత్వంలో వెలువడిన కొన్ని ఆణిముత్యాలు. సంపాదకుడిగా సాహిత్య గ్రంథాలకు ఆయన రాసిన సుదీర్ఘమైన పీఠికలు సాహిత్యాభిమానులకు, సాహిత్య విద్యార్థులకు, పరిశోధకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ సునిశితమైన దృక్పథాన్ని కలిగిస్తాయి. జాగరూకతతో, విమర్శనా దృక్పథంతో, సాహిత్య సమీక్ష పరిజ్ఞానంతో జీవీఎస్ గారు సంకలించిన సారస్వత వ్యాసములు పాఠకులకు, పండితులకు, పరిశోధకులకు, భాషాభిమానులకు, విద్యార్థులకు, జిజ్ఞాసువులకు ఎంతో ఉపకరించింది. సుబ్రహ్మణ్యం గారిది రేడియోతో విడదీయలేని అనుబంధం. ఆడిషన్స్లో పాసై గ్రేడెడ్ ఆర్టిస్ట్ అయితేగాని రేడియో నాటకాలలో ఎవరూ పాత్రధారులు కాలేరు. కాని యామినీ పూర్ణతిలక నాటకంలో బిల్హనుడిగా ఆయన ప్రతిభా విశేషాల వల్లే ప్రత్యేకించి ఆయనను ఆహ్వానించి ఆ పాత్రను చేయించారని చెబుతారు. నార్ల చిరంజీవి గారి భాగ్యనగరం నాటకం రేడియోలో ప్రసారం చేసినప్పుడు కూడా అందులో రుద్రకవిగా జీవీఎస్ గారే నటించారట. ఆ రోజుల్లో భువన విజయంలో తాను పోషించిన తెనాలి రామకృష్ణుడు పాత్ర ఎంతోమంది ప్రశంసలను అందుకున్నది. ఆయనకు విద్యార్థి దశ నుంచి నాటక ప్రదర్శనలలోనూ నటనలోనూ విస్తృతమైన అనుభవం ఉంది. అనేక సాహిత్య ప్రసంగాలు, అవధానాలు రేడియోలో నిర్వహణ కావించిన జీవీఎస్ గారు ఆకాశవాణికి సంబంధించిన పలు కమిటీల్లో సభ్యులుగా ఉండేవారు. పొలిటికల్ బ్రాడ్కాస్ట్ సందర్భంలో పార్టీల ఎన్నికల స్క్రిప్ట్స్ పరిశీలనలో కూడా వారు భాగస్వాములు. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనేది జీవి సుబ్రహ్మణ్యం గారు రచించిన మరో ఆణిముత్యం. తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలైన కవిత్వం, నవల, నాటకం, కథ, విమర్శ మొదలైన వాటి పరిణామక్రమం సాహిత్య చరిత్రను రచించేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు, ప్రమాణాలు, వివిధ దృక్పథాలు, ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చిన వివిధ ఉద్యమాలు, వాటి ప్రభావం, అలాగే సమకాలీన సాహిత్య పోకడలు, తెలుగు సాహిత్య విమర్శలో వచ్చిన వివిధ సిద్ధాంతాలు, వాటి ప్రాముఖ్యత, వీరేశలింగం ఉద్యమం, రాయలసీమ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం వంటి సాహిత్య ఉద్యమాలు, ఇతర భాషల ప్రభావం తెలుగు సాహిత్యంపై ఏ విధంగా పడింది వంటి ఆసక్తికర విషయాలెన్నో ఈ పుస్తకంలో చర్చించారు. ఆ గ్రంథంలో చర్చించిన విషయాలు అనంతర కాలంలో సాహిత్య పరిశోధకులకు పరిశోధనాంశాలయ్యాయి. ఈ పుస్తకం తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థులకు, పరిశోధకులకు, ఉపాధ్యాయులకు, అలాగే తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ దిక్సూచి వంటిది. పురాణ వాంగ్మయం, రసోల్లాసము, ఆలోచనం, చిత్రాక్షరాలు, మహాద్వైతం, మా విమర్శ ప్రస్థానం, నవయుగ రత్నాలు, రామకథ, సాయిసుధ, సుశీల కథలు, తిరుపతి వెంకట కౌల కావ్య సమీక్ష, వెలుగుబాట, విభావన వంటివి ఆయన సాహిత్య క్షేత్రంలో వెల్లివిరిసిన ఆణిముత్యాలు. యూపీఎస్సీ వారు నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లోనూ, రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షల్లోనూ తెలుగు ఐచ్ఛికాన్ని ఎంచుకున్న అభ్యర్థుల కొరకు హైదరాబాద్ స్టడీ సర్కిల్ వారి సౌజన్యంతో జీవీఎస్ వారు రాసిన తెలుగు సాహిత్య పాఠాలు అభ్యర్థుల పాలిట కల్పతరువై ఎంతోమంది తెలుగు అభ్యర్థులు ఎంపికవ్వడానికి దోహదపడ్డాయి. తెలుగు సాహిత్య నేపథ్యం లేని అభ్యర్థులు సైతం కేవలం సివిల్ సర్వీసెస్ పరీక్ష కొరకు మాత్రమే తెలుగును ఎంపిక చేసుకునేంత ప్రామాణికమైన మెటీరియల్ సిద్ధం చేసి అనేక మంది దృష్టిని తెలుగు సాహిత్యం వైపు మళ్లించిన ఘనత ఆయనకు దక్కుతుంది. 1960లో వీరరసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, 1983లో రసోల్లాసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, 1986లో ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించాయి. శ్రీ పుట్టపర్తివారి సేవలు ఆయన ఆధ్యాత్మిక చింతనను పరాకాష్ఠ చేర్చిందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన గ్రంథ పఠనము, గ్రంథరచనము, ఆంధ్రమహాభారత ముఖ్య సంపాదకీయము తన జీవితానికి పరమార్థం చేకూర్చింది. ఎన్నాళ్లు బ్రతికావు, ఎలా బ్రతికావు అన్నది కాదు, ఎందుకోసం బ్రతికావు, ఏ అనుభవం కోసం బ్రతికావు అన్నది ఈ జీవిత లక్ష్యం అనే అంతిమ సందేశంతో 2006 ఆగస్టు 15వ తేదీన పరమపదించారు. బయలుదేరడం ప్రగతి లక్షణం, ఆగకపోవడం అభ్యుదయశీలం అని చెప్పిన జీవీఎస్ గారి సూత్రం అందరికీ వర్తిస్తుంది.
1: మీరింతవరకు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి సాహిత్య ప్రస్థానం ఈ అంశం గురించి డాక్టర్ టి జాన్ కిరణ్ బాబు గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. కొన్ని ఫిలిం గీతాలు ఇప్పుడు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
1: ఫిలిం గీతాల కార్యక్రమంలో ముందుగా గోకులంలో సీత చిత్రానికి మురళీధర్, స్వర్ణలత పాడారు కోటి సంగీతం.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆశ ఆశ ఆశ. ఈ చిత్రానికి హరిహరన్ అనుపమ బృందం పాడారు. దేవా సంగీతం శ్రీవేణుల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. వింటున్నారు ఆకాశవాణి FM 102.2 MHz పై.

ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. తర్వాత కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట మిస్టర్ రోమియో, చిత్రానికి ఉదిత్ నారాయణ హరిహరన్ పాడారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, భువనచంద్ర సాహిత్యం.

ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగా హెడ్స్ పై. స్టూడియోలో సమయం 11 గంటలు 30 సెకండ్ల పరుగులు తీస్తుంది. గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు, ఇంకా జన్మదినాలు గురించిన వివరాలు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా ఈ రోజుని జరుపుకుంటూ ఉన్నారు. ఇంకా కొన్ని విశేషాలు అయితే ఉన్నాయి, కొన్ని ఇలాంటివే మాట్లాడుకుంటూ ఉందాం. ముందుగా చక్కని పాట విన్న తర్వాత శ్రీరాములయ్య ఈ చిత్రానికి కేజేఎస్ దాస్ చిత్ర బృందం పాడారు వందే మాతరం శ్రీనివాస సంగీతం ప్రసాద్ సాహిత్యం.

మీరు విన్న పాట సమరసింహారెడ్డి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు, మణిశర్మ సంగీతం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఇంకా ఎవరిని గుర్తు చేసుకోవచ్చు అంటే 1895 సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు విశ్వనాథ సత్యనారాయణ. కవి సామ్రాట్గా పిలువబడ్డారు, తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా వీరన్నమాట. వీరి జన్మదినం ఇదే రోజున అన్నమాట. ఓగిరాల రామచంద్రరావు పాత తెలుగుని చలనచిత్ర సంగీత దర్శకులు వేరు. వీరి జన్మదినం కూడా ఇదే రోజు 1905 జన్మించారన్నమాట. గణిత శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్ర

పరిశోధనలో ఎంతో ఉన్నతి పొంది అమెరికన్ భారతీయుడిగా వెలుగొందిన కల్వంపూడి రాధాకృష్ణ గారి జన్మదినం కూడా ఇదే రోజు అన్నమాట. ఇలాంటి మాట మాట్లాడుకుంటూ ఉందాం. మంచి పాట తర్వాత బావగారు బాగున్నారు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, మణిశర్మ సంగీతం అందించారు, చంద్రబోస్ సాహిత్యం అందించారు.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఇంకా నెక్స్ట్ టైం ఎవరు అంటే జీవి సుబ్రహ్మణ్యం. సంగీత సాహిత్య నృత్య రంగాలలో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి వీరు. ఇంకా 1972 సంవత్సరంలో ఇదే రోజు జన్మించారు అనురాగ్ కశ్యప్. భారత చలనచిత్ర దర్శకులు, చిత్ర రచయితగా పేరొందారు. ఇంకా 1984 సంవత్సరంలో జన్మించారు చిన్మయి. భారతీయ భాషలలో సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణిగా వీరు ఎంతో పేరు తెచ్చుకున్నారన్నమాట. తర్వాత వినబోయే పాట గణేష్ చిత్రానికి మనో సుజాత పాడారు. మణిశర్మ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.

0: అన్నయ్యా నీ ఎలక పై నేనని తెలుసును లేవయ్యా.
1: తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నా

మీరు విన్న పాట సీతారామరాజు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక సాధన పాడారు. ఎంఎం కీరవాణి సంగీతం, సిరివెన్నెల సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్పై. ఫిలిం గీతాలు. ఫిలిం గీతాల కార్యక్రమంలో ముందుగా చంద్రలేఖ ఈ చిత్రానికి రాజేష్ సుజాత పాడారు. సందీప్ చౌత సంగీతం, సిరివెన్నెల సాహిత్యం అందించారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై.

మీరు విన్న పాట మీరు విన్న పాట సూర్యవంశం చిత్రానికి హరిహరన్ పాడారు. ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, సామదేవం షణ్ముఖ శర్మ సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఇద్దరు మిత్రుల చిత్రానికి మనోచిత్ర పాడారు మణిశర్మ సంగీతం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల కామరా
3: సైబాల్,
2: బుర్రద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
6: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మెరుపు కళల చిత్రానికి చిత్ర ఒనిమినన్ షెరేన్ పాడారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, వేటూరి సాహిత్యం అందించారు.

కార్యక్రమంలో తర్వాత చివరిగా వినబోయే పాట జోడీ చిత్రానికి హరిహరన్ పాడారు, ఏఆర్ రెహమాన్ సంగీతం, భువనచంద్ర సాహిత్యం అందించిన పాట. మీరు వింటున్న ఛానల్ 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. లాహిర్ లాహిర్లో తర్వాత వినబోయే పాట రాబోయే చందమామ చిత్రానికి సోను నిగమ్, కవిత సుబ్రహ్మణ్యం పాడారు. మణిశర్మ సంగీతం, వేటూరి సాహిత్యం అందించారు.

మీరు విన్న లవ్లీ సాంగ్ శశిప్రీతం స్వరపరిచి స్వయంగా పాడారు సిరివేనల సీతారామ శాస్త్రి, సాహిత్యం అందించిన పాట. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై లాహిర్ లాహిర్లో. చివరిగా మీరు వినబోయే పాట ప్రేమంటే ఇదేరా. ఈ చిత్రానికి రమణ గోకుల స్వరపరిచి గంగా తన బృందంతో పాడారు చంద్రబోస్ సాహిత్యం.

0: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్త ప్రసారం.
1: తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సుసంపన్నమైన ఆత్మనిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ

0: కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
1: ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై, తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్పింగ్తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులు వస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
2: But which means a lot for a woman who didn't earn anything until then, has now exceeded about 30 million, whose personal income is over 100,000 Indian rupees.
0: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus, ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి డాక్టర్ టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు, పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చెంతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కానుపులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరమ్వీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్.

0: హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో బాల సన్యాసమ్మ పేరంటాల కథ, తంబూరు కథ వింటారు. నిర్వహణ శ్రీమతి మిరియాల కృష్ణవేణి, వంతలు శ్రీమతి విభూతి శివరత్నం, శ్రీమతి మిరియాల కుమారి.

0: వాడాడు మీరు
1: ఏరే మేడలు కట్టి బ్రతుకుతున్నాడు
0: దాన్నాయుడు ఏరే మేడలు కట్టి బ్రతుకుతున్నాడా దాన్నాయుడు
1: అయితే ఆహా సన్యాసిమ్మ కలగ్గానే
0: ఆహా
1: అన్నా తల్లి లక్ష్మీదేవి చనిపోయింది
0: ఆహా
1: అన్నా తండ్రి రెండు భార్యని చేసుకొని
0: ఆహా
1: అమ్మ మూడు నెలల అమ్మాయిని వదిలేసి ఏరే మేడగట్టి బ్రతుకుతున్నాడు తల్లి లేని బిడ్డ సన్యాసమ్మని ఆ ఏడుగురు అన్నదమ్ముల్లో పెద్దన్న రామనాయుడు రామనాయుడు భార్య రాణి పాపమ్మ ఆ బిడ్డని ఎత్తుకుని అలా

సమ్మెకి 5 సంవత్సరాల వయసు వచ్చింది. అన్నగారు వదిన గారు ప్రేమతో పెంచారు. ఆమె కథ లాగుండగా అమ్మ అక్కడ దివిడి పట్టణానికి 6 మైళ్ళ దూరం.

0: అయితే దాడిమ్మ కూడాను సన్యాసిమ్మకి మేనత్త. అయితే దాడిమ్మ గారు
1: ముగ్గురు కొడుకులు,
0: ఆమెకి ముగ్గురు కొడుకులు, అమ్మా ఇద్దరు కూతుళ్ళు. అయితే ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసి కూతుళ్ళకి పెళ్లి చేయలేదు. తన నడిపి కొడుకు సెంచురాయుడు కాలేజీ చదువులో చదువుతున్నాడు, హై స్కూల్

0: ఓరి ఎక్కడికొచ్చింది? సాడమ్మ గారు అక్క గారు బేనల్లుడు ఉన్నాడు రామరాడు ఇంటికి వద్దామని. సాడమ్మ విగ్రహాలు వదిలేసి యువక దివిడి పట్టారికి వస్తుంది. వచ్చే దాడమ్మని ఎవరు చూశారు? అన్నగారు చూశారు. అమ్మా ఎందుకు వచ్చావు? అయ్యా ఇన్నాళ్ళకి
1: వచ్చాను,
0: మీ ఇంట్లో అమ్మాయి కలిగిందని వచ్చాను. మీ అమ్మాయి సంబంధం? అయ్యో చెల్లెల అమ్మాయి పుట్టడంతో నా భార్య చనిపోయింది. ఆ బిడ్డ మొహం చూడకుండా నేను రెండో భర్త భార్యని పెళ్లి అడి ఉన్నాను. అదిగో నా ఒక అబ్బాయి ఉన్నాడే రామ్నాడు పెంచుతున్నాడు. పెద్ద వదిన చాదుతుంది. వెళ్ళమనగాను ఆ దాడమ్మ అన్నగారి ఇల్లు వదిలేసి ఆ మేనరుడు ఇంటికి వచ్చింది. ఆ రామ్నాడు వచ్చే

0: అత్తను చూసి అత్తగారిని, అమ్మ ఆహ్వానించి, అత్తయ్యా ఎందుకు వచ్చావు, ఆయన ఎందుకు వచ్చానంటున్నా, ఇగో ఇలాగా నాకు ముగ్గురు కొడుకులు, నా నడిపి కొడుకు, నాలుగు చదువులు చదివిన వాడు, నాలుగు ఒక భాషల్లో
1: పేసాడికి
0: నీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చెయ్యి. ఆ మాట అంటంతో రామునాడికి వెక్కలేని కోపం
1: వచ్చింది.
0: అయ్యో అత్తయ్యా చాలు చాలే ఊరుకో, ఆననాడు మా తల్లి లక్ష్మీదేవి చనిపోతే సాగుకు రమ్మంటే రాలేదు, అమ్మాయిని పెంచుకుందరు రమ్మంటే రాలేదు, నాడు లేని బ్రంధుగులు.

వాడు దెబ్బలాడాడు. అత్తగారి ముఖం చింతకాయదన్న కోతిముఖమయ్యి ఆ పంచలు పట్టుకొని కరకరా కన్నీరు పెడుతుంది. అది రామునాడు కోపంలో శాంతపడి, అత్తయ్య ఇక నీకంటే చుట్టాలు నాకెవరు, మనతో శివాగుంట పెళ్లికొచ్చింది, అయ్యో ఇస్తాను. తల్లి లేని అమ్మాయిని తన కూతురు వలె చూస్తుంది వేనత్త, ఎంతో ప్రేమతో చూస్తుందని ఒక రామునాయుడు చక్కగా ఆలోచించి చూస్తానని మాట అన్నాడు. సన్యాసమికి ఎంత వయసు? 5 సంవత్సరాలు. ఆవిడ మేనత్త మాట విని తన అగ్రహారం వెళ్ళి చుట్టాలని బంధువులు తీసుకుని తన కొడుకులు కూడా పెళ్లి కొడుకులు చేసుకొని రంగరంగ వైభవంగా వస్తున్నారు. ఇక్కడ రామునాడు 7 అన్నదమ్ములు వేకమయ్యి సన్యాసమికి పెళ్లి ఎలా చేస్తున్నారు ఆకాశమేనెత్తు అరుగు వేశారు. భూదేవి సరిగా పెళ్లి పందిరి, అమ్మా బ్రాహ్మలు చదువుతున్నారు, భట్రాజులు పొగుడుతున్నారు, ఇక సన్యాసములు 7 మంది వదిల్లు సన్యాసముకి తల వంటి తలవారు స్నానం చేయించి

0: వచ్చిందో అయ్యో అల్లుడు రామనాయుడా, నీ చెల్లెనిచ్చి చేసావు కాబట్టి అమ్మాయికి సారా చీర పెట్టి తేత్తవారింటికి తీసుకెళ్తా. అదేమిటమ్మా అమ్మాయి 5 ఏళ్ల వయసు పోదో నీ మాట కాదని లేక పెళ్లి చేశాను. అలా కాదు, అమ్మాయికి వీడు జోడు వచ్చినంత పంపుతాను. ఇప్పుడు నేను పంపనన్నాడు అత్తగారు పంపి పెళ్లి చేసుకున్నంత వరకు ఎంతో మర్యాదగా మాట్లాడింది. అవసరం తీరిపోయింది కదండి, అలాగనే అప్పుడు పంపుతావా? అప్పుడు నువ్వే వచ్చినా కాలకాలం దిగదట్టాలి ఎవరిని, నీ చెల్లెల్ని. నేను అంతవరకు నీ పిలుపుకి కూడా రానని విషమించుకొని వెళ్ళిపోయిందని అత్తగారు. ఇక రామనాయుడు 170 మొకాస గ్రామాలకు మన్యము ధర, మన్యములో కూడా శిస్తు పైకాలని వసూలు చేస్తూ మన్యవారికి ధర అయ్యాడండి ఎవరు రామనాయుడు. చెల్లెల్ని ప్రేమతో పెంచి తన భార్యకు ఒప్ప చెప్పి మన్యమో దేశంబో వెళ్ళిపోయాడు
1: రామనాయుడు.
0: సన్యాసమయ్యోడు మేడల్లో ఉన్నాది కావండి. ఆ రోజుల్లోన గంగిరెడ్ల ఆట అంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఈ రోజుల్లో సినిమాలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆ ఆట మర్చిపోయా. గంగిరెడ్ల వారు ఆ ఊళ్ళో ఆడుతున్నారు ఆ ఆట వంక సన్యాసమ్మ చూసింది. అయ్యో ఎన్నాడు ఇంట్లో కూర్చోను వీధిలో గంగిరెడ్ల ఆట చూస్తానని వీధిలోకి వచ్చిందండి. అంటలేదు వదిలి గారు ఎక్కడో వంట పనిలో ఉంది, మా వదులతో ఎందుకు చెప్పారని గంగిరెడ్లాట చూడక వస్తుంది సన్యాసమ్మ. అయ్యో దైవమా, అప్పుడు ఎవరున్నారక్కడ? ఎవరు? పెన్నమ్మ కొడుకు తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని సంఖలో వేసు.

0: కన్యనెక్కడా చూడలేదని గంగిరెడ్ల వారు ఆట మర్చిపోయి సన్యాసమ్మ అందము చూస్తున్నారు. దైవమా, ఆ దేవుడు శబ్దానికి సంకలో పిల్లవాడు క్యావు క్యావు అంతా ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాడి కాక వినటంతో పిన్నమ్మ అరే కొండ సీపిడి గంట అందుకున్నది పొయ్యుకోవమంట పరిగెత్తుకొచ్చా. మీరు సన్యాసమ్మ సంకలో పిల్లని లాగేసి పిల్లు పిల్లో మంట కొట్టసాగాను.
1: పిన్నమ్మ
0: ఎంతో అల్లారి ముద్దుగా ఉన్నదారివి మా కొడుకుని తీసుకొచ్చి ఢిల్లీకిచ్చి ఏడిపిస్తున్నావని ఉన్నమ్మా కొండ.

0: ఇంట్లో ఎంతో చక్కగా తీసుకొచ్చాను ఆటగాని సన్యాసమ్మ చెబుతుంది. అలాగైనా పెన్నమ్మ వదలకుండా ఒరే, నువ్వు పెళ్లి చేసుకొని అత్తోరింటికి వెళ్ళక ముందే నీ మొగుడు చించినాడు ఎప్పుడు చేస్తాడు ముండరాలయ్యే నువ్వు ఉంటావు. ఇదిగో నా చాపేమో నీకు తగులుతుందని పెన్నమ్మ పెళ్ళు పెళ్ళు మట్ట తిట్ట సాగింది.
1: పెన్నమ్మ పెళ్ళు పెళ్ళు మట్ట తిట్ట సాగింది.
0: ఆ సన్యాసమ్మ మాట విని ఎంతో దుఃఖపోతూ తన వేడు మేడలకు వచ్చి పెన్నమ్మ అన్న మాటలు కడుపులో పెట్టుకుని అదిగో అన్నయ్య ఎక్కడో ఉన్నాడు అన్నగారి కథలోకి వచ్చి అన్నయ్య నన్ను పెళ్లి చేశావు పెంచావు నా పాలన చూడకుండా ఇక్కడే ఉన్నావని సన్యాసమ్మ అన్నగారి కథలోకి వచ్చి గొళ్ళున వేడవగా అన్న కలగని కళ్ళిప్పి చూసి ఆ రామనాయుడు అమ్మ ఒక తన ఒక సైనికులతో చెప్పి దురపతి గుర్రం ఎక్కి అన్నగారు పెళ్ళు

0: తలుపుల మీద చెయ్యగా వెయ్యి వెయ్యగాను ఆ తలుపులు విడిపోయాయి. సన్యాసమ్మ మంచం మీద అయ్యో పడుకొని ఉన్నది. ఎక్కడ చూసినా దెబ్బలు కూడా ఒట్టి నిండా ఉన్నాయి. రక్తము కదుళ్ళు కట్టాయి. అయ్యో అమ్మాని బంగారు లాంటి దేహం ఇలాగ అయిపోయింది. చెల్లెలా నిన్నెవరో కొట్టారు, ఎవరు తిట్టారు?
1: చెల్లెలా ఎవరు కొట్టారమ్మా, ఎవరు తిట్టారా? చెల్లెలా
0: అమ్మా నిన్ను కొట్టిన వారి పేరు చెప్తే వాళ్ళని ముక్కలు ముక్కలు నరికి

0: అయ్యో చెల్లెలా ఎలాగున్నావా నాన్నగారు అఘోరచారంగా దుఃఖపోయాను. ఆవిడ సన్యాసమ్మ కళ్ళిప్పు చూసి, అన్నయ్య నేను ఆడపిల్లను, నువ్వు ఎన్నాళ్ళు పెంచిన ఒకరింటికి ఇచ్చిన దాన్నే కానీ నీ ఇంట్లో ఉండిపోను, నాకు సారీ చీరలు పెట్టి నన్ను అత్తగారింటికి పంపించేయి అన్నయ్య అని చెప్పింది. అమ్మా ఇంత సడన్గా నువ్వు ఇలా మనస్సు మారిపోయింది ఎందుకు? నువ్వు చక్కగా నేను ఇంకా 10 ఏళ్ళు ఉంచుకుని సారా చీర పెట్టి పంపుదామనుకున్నా, అదే అన్నయ్య నేను ఉండబుద్ధి అవ్వట్లేదు, ఎందుకు ఇలా పెన్నమ్మ కొట్టిందని చెప్తే మా పెన్నమ్మని చంపేస్తాడు మా అన్నయ్య అని సన్యాసం మాకు పెన్నమ్మ కొట్టిన దెబ్బలు పెన్నమ్మ తిట్టిన తిట్టు తన కడుపులో పెట్టుకుని, అన్నయ్య ఇక నేను పుట్టింట్లో స్నానం చేయను భోంచేయను, నేను అత్తగారింటికే వెళ్ళిపోతాను, ఆఖరే కాదంటే నా సరస్సు బద్దలు కొట్టుకుని చనిపోతాను అన్నయ్య. అన్నగారి గుండె జారిపోయి, చెయ్యరా నేను అక్కడే నా చూసుకుంటాను అలాగే పంపుతానని అన్నగారు అరే కోటి అమ్మ కోటి బండ నిండా సారి కొన్నాడు, సన్యాసమ్మకి ఎలా పెడుతున్నాడు వాగులు గంగాళాలు పసుపు కుంకుమ కొబ్బరికాయలు కొండటి పళ్ళు అమృత పాడీలు చక్కటిలీరు అమ్మా సూటి చేస్తూ భోషాన్ని పెట్టులు గాగులు గంగాళాలు వెండి చెందులు బంగారు పళ్ళాలు అయ్యో కోటి వేల సార కొని పెట్టినాడు అన్నయ్య,
1: కోటి వేల సార కొని పెట్టినాడా
0: సన్యాసమ్మ వారింట్లో స్నానం చేయకుండా భోంచేయకుండా పెన్నమ్మ.

0: నీ మాటని కడుపులో పెట్టుకుని అత్తవారింటికి
1: సన్యాసం
0: అత్తవారింటికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా ముస్తాపయ్యి ఏడుగురు వదిలి నువ్వు ఏడుస్తున్నారా అమ్మ, చిన్నప్పటి నుంచి పెంచాము, నువ్వు ఒక మాట పట్టుదల మీద వెళ్ళిపోతున్నావు, నీ కడుపులో ఏముందో మాకు తెలియదు, అక్కడే నాను సుఖంగా ఉండాలి.

అనిగి మరి నీవు ఎళ్ళుతో అత్తగారింట్లో అనిగి మరిగి ఉండు, అత్త మాటలకు జమదాట పోకు, మామగారి మాటకి వెదిరించకు, ఓటు వాదల మాటకి చక్కగా ఎదురు చెప్పకు, జాగ్రత్తగా ఉన్న మన ఏడుగురు వదులు ఏడుస్తున్నా. అయితే సన్యాసమ్మ, అత్తవారింటికి బయలు వేరు, అదిగో దివిడి పట్నానికి వస్తుందో దైవమా. అయితే అమ్మ ఇక్కడ అత్తగారు చూసింది, అదిగో వస్తున్నాడండి మా అల్లుడు, పెళ్ళని తీసుకొని తను శుభ్రంగా ఏడు ధాన్యం కొట్లు ఖాళీ చేసి పెట్టింది. ధాన్యం కొట్లు ఖాళీ చేయగారి సన్యాసమ్మ సారి చేరుతూ అత్తగారింటికి వచ్చాను. ఆ సారంతా కూడా కొట్లలో నింపింది, ఆ కొట్లకు తాళాలు వేసింది. అమ్మ మీకు అన్నగారు చూశాడు, అమ్మ నీకు ఇన్ని ఇచ్చాను, మాకు ఉండటానికి ఇల్లు లేదు, వీడు ఇంట్లో ఉంచుతారు, నిన్ను ఉంచబోతారు, మా ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి

0: ఏడు మేడలు సన్యాసిమని ఉంచి అన్నగారు ఏడుస్తూ, అమ్మ మేనత్త తల్లి లేని బిడ్డ నాకు నా చెల్లెలు, నువ్వు ప్రేమతో చూసి కడుపులో పెట్టుకో, కళ్ళతోని బెదిరించు, తిట్టకో తిట్టకో కోప్పడకని అన్నగారు చెప్పి ఏడుస్తూ అన్నయ్య వెళ్ళిపోయాను. అయితే వీరి కథ రాగుండగా సన్యాసిమ భర్త వరండి చెంచునాయుడు భార్య అత్తవారింటికి రావటంతో ఇక నేను చదివిన చదువుకి ఉద్యోగం చేస్తానని అప్పుడు బందర్లో ఉన్నాడండి కలెక్టర్ గారు. కలెక్టర్ గారి వద్దకు వెళ్ళిపోయి ఆ కలెక్టర్ గారి దగ్గర నౌకరు ఉన్నాడు చెంచునాయుడా. భార్య వచ్చిందని ఆలనా లేదు, పానా లేదు, అచ్చటా లేదు, ముచ్చటా లేదు. ఇక్కడ అత్తగారు బాగా చూసింది. ఇద్దరు కోడళ్ళు ఉన్నారండి ఆవిడికి, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. వాడు బాగా చూశారు, ఏమంబోయ్ నీ కొత్త కోడళ్ళు ఏడు మేడల్లో పెట్టి నువ్వు బాగానే చూస్తున్నావు, మేమింతో సాకిరంతా చేస్తున్నావు, ఇదంతా ఎవరు చేస్తారు చెప్పు, నీ కొత్త కోడలకు సాకిరి చెప్పు అంటంతోనే ఆవిడ గుర్తొచ్చింది. అమ్మ చిన్న కోడ సూరమ్మ, పెద్ద కోడ సుబ్బమ్మ, అబ్బాయి అంత మంచివారు
1: చెప్పారు,
0: పాప మర్చిపోయిన మాటలన్నీ గుర్తు చెప్పారు మా మేనత్తలాగా. అయితే అలాగే చెప్తానని పెద్ద పళ్ళెం పట్టుకొని కోడల దగ్గరికి వచ్చి కోడలు అవి పెట్టిన నగలన్నీ ఒలిసి పళ్ళెంలో పెట్టి, కట్టిన చీర కూడా విప్పి పళ్ళెంలో పెట్టి, నువ్వు నీకు బదులు చీరారేక తెచ్చాను, నీ చీరారేక కట్టుకుని నువ్వు ఇక్కడ వేశారు ఏడు బళ్ళ నిండా పాత్రలు శుభ్రంగా తోమేసి ఎండబెట్టమన్నా. అప్పుడు సన్యాసమ్మ అన్నగారు పెట్టిన ఏడు వారాల నగలు ఆవక అమ్మ ఆ చీరారేక విప్పి పళ్ళెంలో పెట్టి అత్తగారు ఇచ్చిందండి మూడు మాసికల రవిక, 16 మాసికల చీర సన్యాసమ్మ కట్టుకొని ఆ పాత్రలు చూడగా ఎలాగున్నాయండి, ఇత్తడివి వాగులు గంగాళాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి ఇత్తడి సామాన్. అయ్యో ఎప్పుడు చెయ్యలేదు ఆ ఇత్తడి సామానం అక్క చూసి ఒళ్ళురా.

0: అలా దుఃఖపోతుంటే ఆమె విష్ణు మహేశ్వరుడు వరమచేత పుట్టింది. కన్యాశమక దేవతో పిలిస్తే వరుగుతాయి. అమ్మా గాలిదేవుడు వచ్చి శుభ్రంగా అంట్లన్నీ కూడా తూడిచి చక్కగాను అరివేలి మంగమ్మ తోమి చక్కగా తెల్లగా పుష్పాల వరి
1: పెట్టిపోయాయి.
0: అమ్మా లెగమని లేపారు. అత్తగారు చూసింది ఇదేంటి,
1: అప్పుడే
0: పని చెప్పి అరగంటన్నావా లేదు, ఇంత పని చేసావా, ఒరే నేను నమ్మను, నీ అందమోని చక్కదనము చూసి ఊళ్ళో వాళ్ళు ఎవరో నీకు సాయం చేశారు అని సన్యాసం అనే కూడా అనరాని మాటలు అంటూ సన్యాసం అని కూడా పెట్టరాని కష్టాలు.

వంటలతోని వారు భోంచేస్తున్నారు. సన్యాసమ్మకి ఏం పెడుతుంది అత్తగారు? ఒక మట్టి చెప్ప పట్టుకొచ్చింది. ఆ పెంటలో ఉంటాయి చూసారా ములతోటకూర, ఆ పెంట మీద ఉన్న ములతోటకూర తీసుకొచ్చి ఒక ఉప్పు గల్లు ఒక మిరపకాయ వేసి కూర వండింది. కాసిన మొక్కజొన్నలు పగలగొట్టి చావగాసి మొక్కజొన్న అంబలే ములతోటకూర. కష్టాలు పెడుతుండగానే సన్యాసిమ్మ చూసింది, అయ్యో నేను ఇటువంటి కష్టాలు పెడుతున్నా, నా భర్త ఎక్కడ ఉన్నాడు? చెంచురాయుడైనా ఎక్కడ ఉన్నాడండి? అక్కడ ఉన్నాడు, ఎక్కడ బందరు. ఆ బందరు వెళ్ళి భర్తగారు కలలోకి వచ్చి చెప్పారు సన్యాసిమ్మ, ఆ కలగిని కూడా ఒక చెంచునాయుడు, అయ్యో నా భార్యను వదిలిపెట్టి వచ్చాను, తప్పదు వెళతారని పరుగు పరుగులు అంట పని చూడగా ఏమున్నాయండి? ఏడు పాత్ర నిండా ఉంటా ఉన్నాయి మొక్కజొన్న అంబలి ములతోట కూర. తన ఒంటి నిండా దెబ్బలే, ఒంటి నిండా అయ్యో కదుళ్ళే, అయ్యో నా భార్య ఎలాగుందని వాడు అన్నగారి దగ్గరికి వచ్చాడు. అన్నయ్య నా వాటారాకు పంచి, నువ్వు ఏరే కాపురం పెట్టి బతుకుతావు, నా భార్యని నీ ప్రేమతో చూస్తానన్నా. ఆ మాటనగా అన్నగారి కోపం వచ్చి ఒరే నీకు సచ్చి గింజుకున్నాకు దమ్మిడి ఇవ్వనన్నాడు. ఆ మాటకి చెంచునాడి కోపం వచ్చి

0: ఎక్కడ పడిపోయి కూడా కచ్చుల్లో పడిపోయాను. సన్యాసం పరిగెత్తుకొచ్చే నాథ ఎచ్చట ముచ్చట చూడలేదు. నన్నిడిచిన నాథ
1: సరిపోయేనావా?
0: అయ్యో నేను అత్తవారింటికి వచ్చాను, నువ్వు ఉన్నావని వస్తే నన్ను వదిలేసిపోయావని ఆ సన్యాసమ్మ గొల్లున దుఃఖపోయి ఆ భర్తని చేతుల మీద ఎత్తుకుని ఆ నది ఒక ఊళ్ళో అగ్నిగొండము తోడించాను. సన్యాసమ్మ గొండంలో పడుతుందనగా చుట్టూ 10 మంది పసుపు కుంకుమ కూడా తెచ్చి వేశారు. ఇక్కడ రామునాయుడికి తెలిసి వచ్చి అమ్మగారు ఏడుస్తూ పెద్దన్న ఎల్లి వచ్చాడు.
1: రామునాయుడు ఏడుస్తూ అన్నయ్య ఎదురొచ్చినాడా?
0: సన్యాసమ్మ అన్నయ్యకి నీకు నాకు రుణవ తీరిపోయి మా భర్త చనిపోయాడు, పతి జన్మం ఎందుకు, మా భర్తతో నేను పడిపోతున్నానని

కృంగేరా సన్యాసమ్మ గుళ్ళు ప్రకాశించి ఉన్నాయి. శంషునాయుడు సన్యాసమ్మ బంగారు విగ్రహాలై ఉన్నారు. అడిగిన వారికి ఆడపిల్లలు, కోరిన వారి కొడుకులు ఇచ్చింది. చెన్నమ్మ తిట్టినందుకు తమకు యమలోకం ప్రాప్తిచ్చింది. అన్నగారికి కూడా వైకుంఠం వచ్చింది. అన్నగారు కూడా, అయ్యో చెల్లెలా, నేను పెంచినందుకు నాకు సార్థకం అయ్యింది అని అన్నగారు వైకుంఠం వెళ్ళిపోయాను. సన్యాసమ్మ కథ ఇక్కడ సంపూర్ణమాయను అద.

0: మీరింతవరకు బాల సన్యాసమ్మ పేరంటాల కథ తంబూరు కథ విన్నారు. నిర్వహణ శ్రీమతి మిరియాల కృష్ణవేణి బృందం. వంతలు శ్రీమతి విభూతి శివరత్నం, శ్రీమతి మిరియాల కుమారి.
1: ఈనాటి జానపద కళారూపం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు ఫిలిం గీతాలు. ఫిలిం గీతాల కార్యక్రమంలో ముందుగా పెళ్లి చిత్రానికి మను చిత్ర వారి బృందం పాడారు. ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, సిరివేనెల సాహిత్యం అందించారు.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం కి తల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నరసింహ చిత్రానికి శ్రీరామ్ తన బృందం పాడారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఏఎం రత్నం శివగణేశన్ సాహిత్యం అందించారు.

0: మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. సమయం 1:20 వస్తుంది. ప్రాంతీయ వార్తలు మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగానిక్ సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డిఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై నివేదికతో సమావేశం ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హంద్రీనీవ, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: దేశంలో యాజ్ ఆన్ టుడే టోటల్ గా పవర్ గ్రిడ్ సింగిల్ గ్రిడ్ ఉంది, రోడ్ గ్రిడ్ వచ్చేసింది, ఇంకొక పక్క పోర్టులు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఉద్యమం ప్రారంభం ఇంకుడు గుంతలు. అది లీడ్ అయ్యేది నేషనల్ లెవెల్లో రివర్స్ గంగా కావేరి లింక్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 36 ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేయాలి, నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం, ఫైనాన్స్ స్ట్రక్చరింగ్ కూడా చేశాం. అమలు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ ఇది, అదే మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కలెక్టర్స్ అందరిది.
1: అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో చేపట్టిన

0: రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. భూముల హక్కులకు శాశ్వత పరిష్కారం కల్పించేలా మీ భూమి బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్రానికి సంబంధించి అరక్కోణం రేణుగుంట మధ్య 3, 4 రైల్వే లైన్లు ముఖ్యమైనవని, వీటి ద్వారా తిరుపతి రాయలసీమ ప్రాంతాలకు రైలు అనుసంధానం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్దికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వారు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను మంత్రి స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్ధిదారుల ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహారం అందిస్తూ కృష్ణా జిల్లాను పోషకాహార లోపాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా సమగ్ర శిశు అభివృద్ది సంస్థ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమల తెలుపుతూ,
1: ప్రతి సంవత్సరం పోషణ మా నిర్వహిస్తామండి. ఇది 2026 సెప్టెంబర్లో ఈ నెల అంతా కూడా ఈ పోషణ మా కార్యక్రమాల్లో నిర్వహిస్తాము. 9వ రాష్ట్రీయ పోషణ మా ఇది. ఇందులో భాగంగా ఆహార వైవిధ్యము, ప్రోటీను, తర్వాత తాజా వేడి భోజనం ఎలాగా, కమ్యూనిటీ భాగస్వామ్యం ఏమిటి, బాల్య వికాసము మరియు ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఇవన్నిటి మీద అవగాహన కల్పించుకుంటూ వెళతామండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఏ విధంగా వెళ్లాలనేది కూడా మన అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన చేసుకుంటూ వెళతాము.
0: డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నాపత్రం తయారీ, నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇప్పటికే ఈ అంశంపై పలు వివరాలను వెల్లడించామని జగన్మోహన్ రెడ్డి తెలుపుతూ,
2: సాఫ్ట్ వాల్ పేరిట మరో 38 ఉద్యోగాలు ఇచ్చేసినారు పరీక్షలే రాయకుండానే. మరికొన్ని కేసుల్లో అయితే సాపే చక్రం తిప్పేసింది, పైనుంచి ఆదేశాలు ఇవ్వడం, కింద దాన్ని అమలు చేయడం. ఏ స్థాయిలో జరిగింది స్పోర్ట్స్ కోటాలో స్కాములు అన్న దానికి చూసుకుంటా పోతా ఉంటే తొవ్వే కొద్దీ అక్రమాల మీద అక్రమాలు కనిపిస్తా ఉన్నాయి. విశాఖపట్నంలో ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కేటగిరీలో అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఇచ్చినారు.
0: ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది.

0: ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే ఆ పరిస్థితులను అధిగమించి ఆలోచించాలన్న అంశంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలలో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆత్మహత్యల నివారణకు రాష్టంలో విస్తృత కార్యాచరణను అమలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా రాష్టంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెలిమానస్ 1446 ద్వారా కౌన్సిలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆశా ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి సంకేతాలను గుర్తించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బుర్రద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
6: గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా మహిళల్లో ఆత్మహత్యలకి కారణాలు నివారణ ఈ అంశంపై శ్రీమతి పి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
7: నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు ఆత్మహత్య శరణ్యమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి ఇలా ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులేంటి, వీటిని నివారించడం ఎలా అన్నది మనతో ఈరోజు చర్చించడానికి డాక్టర్ పి విజయలక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం విజయలక్ష్మి గారు.
8: నమస్కారం అండి.
7: మహిళల్లో ప్రత్యేకంగా ఆత్మహత్యలకు కారణాలేంటి?
8: ఆత్మహత్య అనేది నేరం అనేది అందరికీ తెలుసు, కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే అది జెనెటిక్ అనేది మనకు తెలియాలి. జెనెటిక్ అని అంటే అది
7: జన్యుపరంగా కూడా ఆత్మహత్య చేసుకునే టెండెన్సీ
8: ఉంటుంది. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఇప్పుడు మనం చాలా వింటున్నాం టెర్మినాలజీ, మామూలుగా అందరు వాడుతున్నారు డిప్రెషన్ అనేది. సివియర్ గా ఉంటే డిప్రెషన్ లో ఒక భాగం అనేది సూసైడ్స్. సో సూసైడ్స్ అనేది మనకి హెరిడిటరీగా కూడా రావచ్చు. మన సమస్యకి పరిష్కారం ఏంటి అనేది తోచదు వాళ్ళకి, వెంటనే చనిపోదాము అని ఒకటే వాళ్ళకి సొల్యూషన్ అనిపిస్తుంది. రెండోది ఏంటి అని అంటే

సమాజం ఎలాగా వాళ్లతో ఎలా ప్రవర్తిస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వింటూనే ఉన్నాము, స్త్రీలను ఎంతన్నా కూడా ఇంకా మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చినా, వాళ్ళని ఇండిపెండెంట్ గా తయారు చేసి వాళ్లకు జాబ్స్ ఉన్నా కూడా స్టిల్ ఇంకా కూడా స్త్రీలను సెకండరీ సిటిజన్ లానే చూస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు

0: అక్కడే ఇంట్లో కూడా మొదలవుతుంది. ఏంటంటే నువ్వు ఆడదానివి, నువ్వు జాగ్రత్త పడాలి, ఏది ప్రాబ్లం వచ్చినా నువ్వే ఫేస్ చేయాలి. చిన్ననాటి నుంచి తనకి కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. ఓహో, సో నేను ఇలా ఉండలేను, నాకు నచ్చినట్టు నేను చేయలేను, నేను మాట్లాడితే అది తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు, బయటికి వెళ్ళలేను, ఇలాగ కాన్స్టెంట్ గా ఏమైపోతుందంటే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల ఇళ్ళు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడు సడన్ గా ఇక్కడి నుంచి ఆమె అటు వెళ్తే, సో మీరు జస్ట్ ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు ఒకలాగా బ్రతికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తను అడ్జస్ట్ అయిపోవాలి ఆ లైఫ్. అక్కడ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు తను చేయాలి, చేయకపోతే మళ్ళీ అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల మీద స్ట్రెస్ ఉంటుంది, తన మీద ప్రెషర్ ఉంటుంది, వాళ్ళ అత్త మామల వలన గాని లేకపోతే వాళ్ళ హస్బెండ్ వలన గాని స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ తను మెంటల్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే తను ఇవన్నీ తట్టుకోగలదు, లేదు అనంటే తట్టుకోలేదు. సో మెయిన్ గా ఎవరి మీద బాధ్యత పడుతుంది అని అంటే మళ్ళీ మన మీదనే, యాజ్ సొసైటీ మీద పడుతుంది, తల్లిదండ్రుల మీద పడుతుంది ఆ బాధ్యత. అంటే చిన్నప్పటి నుంచి తన్ని వేరుగా చూడకుండా తనకి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే, మనము మన దేశంలో మనం స్త్రీలను బాగా పూజిస్తాం కూడా, కానీ అదే మనం ఒక స్త్రీని మాత్రం డిఫరెంట్ గా మనం చూస్తున్నాం, అదొకటి. మూడోది ఏంటంటే అండి, ఏదన్నా వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ కెలామిటీస్ అంటాం, ఇప్పుడు మీరు ఫార్మర్ సూసైడ్స్ అనేది విన్నారు. సో ఆ ఫార్మర్ సూసైడ్స్ అనేది అది జరిగితే, ఇప్పుడు వాళ్ళు కూడా ఒక పొలం ఏదో ఉందనుకోండి, సో న్యాచురల్ గా ఏదన్నా ఫ్లడ్స్ వచ్చాయి, సో అలాగా ఏదన్నా కోల్పోతే సడన్ షాక్ వలన కూడా వాళ్ళకి ఈ సూసైడ్ ఐడియా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది, వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చే అన్నివి కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి అనే ఆ భయంతో అన్న ఇలాగా వాళ్ళు చేసేది. సో ఇవి మూడు కారణాలండి, ఒకటి జెనెటిక్ గా రావచ్చు, రెండోది సమాజం మీద దాని ప్రెషర్స్ వలన వాళ్ళు ఇట్లాగా సూసైడ్ అనేది తలంపు రావచ్చు వాళ్ళకి, మూడోది ఏంటి అని అంటే ఇప్పుడు న్యాచురల్ గా ఏదన్నా ఇలాంటి పెద్ద డిజాస్టర్స్ జరిగితే అలాగ రావచ్చు.
1: మెనోపాస్ తర్వాత ఆత్మహత్య చేసుకునే టెండెన్సీ పెరగొచ్చండి.
0: ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో విమెన్ కి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో బాగా హై లెవెల్స్ లో ఉంటుంది. అది ఎప్పుడు అని అంటే తను మెచ్యూర్ అయినప్పటి నుంచి తర్వాత నెలసరి ఆగిపోయే వరకు అది బాగా హై లెవెల్లో ఉంటుంది. అది తన్ని ప్రొటెక్ట్ చేస్తుంది మామూలుగా. సో అది తగ్గిపోవడం జరుగుతుంది మెనోపాజల్ ఏజ్ లో. ఆ తగ్గిపోవడం జరిగినప్పుడు తను మూడ్ చేంజెస్ రావచ్చు తనకి. నెలసరి టైంలో కూడా ఏమవుతుందంటే జస్ట్ నెలసరి వచ్చే ముందుగానే తను డల్ అయిపోవడం, ఇరిటేషన్స్ రావడం, ఇది కూడా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్లనే. సో ఇవన్నీ సెన్సిటివ్ పీరియడ్స్, తర్వాత వెంటనే కాన్ పైన వెంటనే కూడా అక్కడ కూడా సడన్ గా హార్మోన్స్ తగ్గుతాయి, అప్పుడు కూడా తనకి మూడ్ స్వింగ్స్ అనేది ఉండొచ్చు. సో ఈ టైంలో తన్ని డిఫరెంట్ గా తనతో మాట్లాడినా లేకపోతే ఏదైనా బాధ కలిగించిన విషయంతో అన్నా తన గురించి ఏదైనా చెప్పినా హేళన చేసినా ఇలాంటి టైంలో తను బాగా సెన్సిటివ్ గా ఉంటుంది. సో ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయండి ఈ టైంలో సూసైడ్.
1: చదువుకుంటున్న పిల్లలు ఉంటారు కదండి, స్టూడెంట్స్, స్త్రీలు, వాళ్లలో ఆత్మహత్యల కారణాలు ఏమై ఉంటాయి?
0: స్టూడెంట్స్ తో మాట్లాడితే ఏమొస్తుంది అని అంటే, ఎందుకు చేరావు ఈ ప్రొఫెషన్ లో అని అంటే వాళ్ళ చెప్పేది ఏంటంటే మెయిన్ గా మా తల్లిదండ్రులు మమ్మల్ని ఫోర్స్ చేశారు అని అంటారు. సో అది మెయిన్ కారణం ఉండొచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళు ఏదైతే చదువుతారో అది ఎంజాయ్ చేస్తూ చదవాలి. చదివేది ఏదో నేను ఫెయిల్ అవ్వకూడదు అని అలాంటి స్ట్రెస్ పెట్టుకుని చదివితే మాత్రం వాళ్ళకి అది ఎప్పటికీ అది స్ట్రెస్ గా ఉంటుంది. అది కూడా ఆ ఏజ్ గ్రూప్, వాళ్ళు ఆ ఇంటర్మీడియట్ ఏజ్ గ్రూప్ అనేది దాంట్లో ఇంకా ఎక్కువ వింటున్నాం మనము. సో ఆ ఏజ్ గ్రూప్ లో హార్మోనల్ చేంజెస్ అనేది మామూలుగా జరుగుతుంది, ఎందుకంటే అది అడాలసెంట్ ఏజ్ గ్రూప్. సో ఆ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వలన, ఈ కాన్స్టెంట్ ప్రెషర్ వలన, చదువు ఫెయిల్ అయిపోతే ఇలా అవుతుంది అలా అవుతుంది అని వాళ్ళకి చెప్పి బెదిరించడం వలన ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంకా దారి లేదు, ఇది ఒకటే దారి అని అనుకుని అదొకటి ఫెయిల్డ్ లవ్ అఫేర్స్ ఒకటి, తర్వాత స్టాకింగ్ అంటారు అంటే ఫాలో అవ్వటం అబ్బాయిలు అమ్మాయిల్ని. సో దాని వలన కూడా ఉండదు.
1: మరి వర్కింగ్ ఉమెన్ అలాగే వివాహిత స్త్రీలు, వీళ్లలో ఆత్మహత్యల కారణాలు ఏమై ఉంటాయి?
0: వర్కింగ్ ఉమెన్ కి చాలా ఉన్నాయండి. ఒకటేమో చెప్పాను కదండి హార్మోనల్ చేంజెస్ ఎలాగన్నా, దాంతో పాటు వాళ్ళకి వర్క్ స్ట్రెస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది చాలా బ్యాలెన్స్డ్ గా చేసుకోగలరు, వర్క్ రిలాక్స్డ్ గా చేసుకోగలరు, ఇంట్లో కూడా సపోర్ట్ వాళ్ళకి కావాలి దానికి. ఒకవేళ సరైన సపోర్ట్ లేదనుకోండి వర్కింగ్ విమెన్ కి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదా ఇంట్లో వాళ్ళకి వాళ్ళ మీద ఫేత్ లేదు, అంటే నువ్వు ఈ టైంకి రాకపోతే అని చెప్పేసి వాళ్ళు అట్లాంటి ఫిక్స్డ్ టైమింగ్స్ అలాగ పెట్టి వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం ఉండకుండా వీళ్ళని అనుమానించి ఫాలో అయ్యి ఇలాంటి ఉన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. వర్క్ ప్లేస్ లో లవ్ అఫేర్స్ అనేది కూడా జరుగుతుంది. సో అది ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మళ్ళీ స్ట్రెస్ పడతారు. సో స్ట్రెస్సెస్ అనేది రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ వర్కింగ్ విమెన్ తను వెళ్తుంది అనేటప్పటికి ఆటోమేటిక్ గా తను ఏదో వెహికల్ లో ట్రావెల్ చేయాలి లేదా బస్సెస్ లో ట్రాన్స్పోర్ట్ లో ట్రావెల్ చేయాలి. సో ఆ టైంలో ఈ టీజింగ్ అనేది కూడా జరుగుతుంది. సో ఇవన్నీ స్ట్రెస్సెస్ తట్టుకొని తను వెళ్తుంది. మళ్ళీ చాలా మంది ఏమంటారంటే

0: ఓకే, స్త్రీ అనేది చాలా సున్నితమైన మనస్సు ఉంటుంది అని, అది తెలిసి కూడా మన సమాజం తన్ని అంత స్ట్రెస్ పెడుతుంది ఎందుకు అనేది మనం ఆలోచించాల్సిన విషయం.
1: డాక్టర్ గారు ఎవరైనా ఆత్మహత్య చేసుకోబోతున్నారు అన్నదాన్ని గుర్తించడం ఎలా?
0: చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కొన్ని రోజుల నుంచే యూజువలీ ప్లాన్ చేస్తుంటారంట. అంటే ఇది ప్లాన్డ్ సూసైడ్స్ ఉంటాయి, రెండు రకాలు ఉంటాయండి. ఒకటి క్షణికావేశం అంటే ఇంపల్సివ్ సూసైడ్, ఇంకొకటేమో ప్లాన్డ్ గా చేస్తారు. ప్లాన్డ్ గా చేసినవి చాలా సక్సెస్ఫుల్ అవుతాయి, అంతేకాని ఇంపల్సివ్ గా చేసుకునేవి సక్సెస్ఫుల్ కావు. అది యూజువల్లీ ఎందుకు చేస్తారని అంటే సో దాట్ వాళ్ళు సఫర్ అయ్యేది మిగతా వాళ్ళు తెలుసుకొని గ్రహించాలి, గ్రహించి ఏదన్నా దానికి సొల్యూషన్ చూపించాలి అని చేసుకునేది ఈ ఇంపల్సివ్ అనేది. ప్లాన్డ్ అని అంటే వాళ్ళకి ఇంకా దారి లేదు, ఏమి కనపడట్లేదు, సో దీనికి ఇదే సొల్యూషన్, చనిపోవడమే మార్గము అని అనుకుని వాళ్ళు ఒక్కొక్కసారి మాట్లాడతారు కూడా. కొన్ని రోజుల ముందు వాళ్ళు మాట్లాడతారు, నాకేంటో ఇలా ఉంది, వాళ్ళ క్లోజ్ వాళ్ళు ఎవరితోనన్నా మాట్లాడి చెప్తారు, నాకు ఇంకా బ్రతకాలని లేదు, నాకు ఇలా ఉంది అని అనిపించినప్పుడే వెంటనే మనం యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని వాళ్ళని సైకియాట్రిస్ట్ కి రెఫర్ చేయడం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పడం. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారనంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి చెప్పినా కూడా అది తల్లిదండ్రుల దాకా తీసుకెళ్లారు వాళ్ళు, వాళ్ళు వాళ్లే సాల్వ్ చేసుకుందామని ట్రై చేస్తుంటారు. అది కుదరదు, నేను ఇలా చనిపోదామని అనుకుంటున్నాను అని ఆ సూసైడ్ చేసుకునే అమ్మాయి రాసేస్తుంది. అది చివరికి ఆ నోటే దొరుకుతుంది, ఇలాగా దీని వల్ల నేను చనిపోయాను అని కూడా రాసి పెడతారు.
1: ఈ ముందే జాగ్రత్త పడ్డం అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్?
0: అంటే ఒకటి ఏంటంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ అదే నువ్వు రిపీట్ చేస్తున్నావు, అదే ప్రాబ్లం చెప్తున్నావు, ఇంకా నేను వినను అని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే యూజువలీ వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పిందే చెప్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి దాని సొల్యూషన్ కనపడట్లేదు. ఒకసారి వింటాం, రెండోసారి వింటాం, తర్వాత మనకి విసుగొచ్చేసి సరే అని చెప్పేసి ఇంకా కటువుగా మాట్లాడితే మళ్ళీ బాధపడతారు. సో మనం ఫస్ట్ పేషెంట్ గా వినాలి, విన్న తర్వాత మనమే ఆలోచించాలి, లేదు ఈమెకి ఇంకెక్కడన్నా చూపించాలి, ఇది సీరియస్ ప్రాబ్లం, సూసైడ్ జరిగే ముందే నేను జాగ్రత్త పడాలి అని మనం ఐదర్ వాళ్ళ పేరెంట్స్ తోనే చెప్పాలి, లేకపోతే డాక్టర్ తోనే సంప్రదించాలి.
1: యూజువల్ గా ఇంపల్సివ్ గా సూసైడ్ ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా డాక్టర్, వాళ్లతో తర్వాత మనం ఎలా బిహేవ్ చేయాలి?
0: ఇంపల్సివ్ గా చేసిన వాళ్ళకి మన సొసైటీలో సానుభూతి అనేది ఉండదు. ఏమవుతుందంటే వీళ్ళు కావాలని చేశారు, భయపెట్టడానికి చేశారు అంతే అని అనుకుంటారు. కానీ వాళ్ళు భయపెట్టడానికి ఎందుకు చేశారు అంటే ఏదో సమస్య ఉంది, అది మీరు తెలుసుకోండి, నాకు దీని వల్ల ఇంత బాధ కలుగుతోంది అని చెప్పడానికి వాళ్ళు ట్రై చేశారు. అంతేకాని వాళ్ళు ఏదో మిమ్మల్ని కోర్టుకి తీసుకెళ్లాలి, లేకపోతే మిమ్మల్ని పోలీసులు పాలు చేయాలి అని మాత్రం ఉండదు వాళ్ళ మైండ్ లో, అసలు ఆ టైంలో ఆ థాట్ అనేది ఉండదు వాళ్ళకి. సో అందుకనే యూజువలీ అట్లాంటి సూసైడ్స్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు, అంటే చనిపోరు వాళ్ళు. సో మనం ఆ టైంలో వాళ్ళని దగ్గర తీసుకుని ఆప్యాయంగా మాట్లాడి అసలు నీ సమస్య ఏంటి అని మాట్లాడితే డెఫినెట్ గా తనకి రిలీఫ్ ఉంటుంది.
1: యూజువల్ గా పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచితే వాళ్ళు పెద్దయ్యాక ధైర్యంగా ఉండగలరు ఇలా ఆత్మహత్యలు చేసుకోకుండా?
0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. ఇది మెయిన్ ఏంటనంటే అక్కడే మనకి ప్రాబ్లం వస్తుంది. మీరు వినే ఉంటారు అబ్బాయిలు ఏడకూడదు, అమ్మాయిలేమో సాఫ్ట్ గా మాట్లాడాలి, చక్కగా కూర్చోవాలి, ఇలాగే డ్రెస్ చేసుకోవాలి, ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు పుట్టిన వెంటనే ఓ అబ్బాయా అనేది సంతోషపడతారు, అమ్మాయి అని అంటే కొద్దిగా బాధపడతారు, ఎందుకంటే తలల్లో ఉంటుంది ఇన్ని ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ చేయాలి అదన్నీ చేయాలి అని ఆ ఫియర్ ఉంటుంది. అబ్బాయి అయితే సరే కట్నాలతో వస్తారు ఇంటికి అని చెప్పేసి అదొక అలాంటి ఆలోచన ఉంటుంది తల్లిదండ్రులకి. ఫస్ట్ అది తగ్గాలండి. అంటే నేను చెప్పట్లేదు అందరు పేరెంట్స్ ఇలాగే ఉన్నారని, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మీరు చూడండి, వాళ్ళు చాలా ధైర్యంగా తయారవుతారు. మీరు వినే ఉంటారు అబ్బాయిల్ని ఈజీగా ఎవరు వదిలిపెట్టి వెళ్లరు తల్లిదండ్రులు. అదే అమ్మాయిలు అయితే అమ్మాయి ఇంకొక అమ్మాయి పుట్టిందా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆల్రెడీ ఇంకో అమ్మాయి పుట్టిందా, వదిలేసి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలి అని అంటే చిన్నప్పటి నుంచి మనం ఈక్వల్ గా చూడటం నేర్చుకోవాలండి. ఒక అమ్మాయే పుట్టింది అనుకోండి, ఇంకెవరు లేరు, ఆ అమ్మాయిని మీరు కాన్ఫిడెంట్ గా తయారు చేయాలంటే తను ఏ పని చేసినా తనని కొద్దిగా ఫ్రీడమ్ ఇవ్వండి, నువ్వు ఇలా చేస్తే నీకు ఇలాంటి పరిణామం వస్తుంది అనేది ఆమెకి చెప్పాలి. తను బిగినింగ్ లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసే నేర్చుకుంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఇంకొక ఎక్స్ట్రీమ్ కూడా ఉందండి, ఒక్కతే అమ్మాయి కాబట్టి ఇంకా గారాభంగా చూసుకుంటారు. సో ఆమెకి కావాల్సిందంతా ఇచ్చేస్తారు. సో సడన్ గా ఆమె సొసైటీలో ఎంటర్ అయ్యి అక్కడ తను చూస్తుంది ఓ మిగతా వాళ్ళు నన్ను అలా ట్రీట్ చేయట్లేదు, నా తల్లిదండ్రులు ట్రీట్ చేసినట్టు మిగతా వాళ్ళు లేరు అని చెప్పేసి ఆమె ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా తను తట్టుకోలేదు, అలా కూడా తయారైపోతున్నాయి. అంటే గాజు బొమ్మలాగా వాళ్ళు చూసుకుంటారు, ఈమె కూడా గాజు బొమ్మలాగా అయిపోతుంది. అలా కూడా ఉండకూడదు. బాగా చూసుకోవాలి అని అంటే అన్ని ఇవ్వాలని కాదు, బాగా చూసుకోవాలి అంటే ఏంటంటే తనకి ధైర్యం ఇవ్వాలి. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు ఫేస్ చేయగలవు. అది ఎప్పుడు జరుగుతుంది, తన సమస్యల్ని ఫేస్ చేస్తేనే అది జరుగుతుంది. అంతేకాని ఏ సమస్య లేకుండా ఉంటే తను ఎలా నేర్చుకుంటుంది? సడన్ గా ఒక పెద్ద సమస్య వచ్చింది, తను తట్టుకోలేదు, తను అసలు ఎలాగా దాని పరిష్కారం వెతకటం అని కూడా తనకి తెలియదు. సో మనం ఆమెని పెంచేటప్పుడు కూడా

0: ప్రాబ్లమ్ నువ్వు ఇలా ఫేస్ చేయి, నువ్వు ఇలా ఫేస్ చేసి లేకపోతే తనకి దీని పరిణామం ఇలా ఉంటుంది అని చెప్పి తనని కొద్దిగా స్వేచ్ఛ ఇవ్వండి, తన సొల్యూషన్ వెతుక్కోవడానికి స్వేచ్ఛ ఇవ్వండి. ఇచ్చి తర్వాత తన ఏదైనా మిస్టేక్ జరిగితే మీరు సపోర్ట్ చేయడానికి ఉండాలి. అప్పుడు తనకి ఏమనిపిస్తుంది అంటే, ఓ నేను తీసుకోగలను, నేను ఇండిపెండెంట్ గా ఉండగలను. మీరు ఇచ్చేది ఓన్లీ ఎడ్యుకేషన్ లేకపోతే తనకి బయటికి వెళ్లే స్వేచ్ఛ, అంటే ఉద్యోగం చేసే స్వేచ్ఛ అంతేకాదు, దాంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వాలి. ఇది తల్లిదండ్రుల ద్వారా మెయిన్ గా జరిగేది, ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర చూస్తారు. అలా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ల నాన్న కూడా వాళ్ల తల్లిని అంతే గౌరవించాలి, ఎందుకంటే ఇప్పుడు తల్లిని కొట్టి ఈ అమ్మాయిని గారాభంగా చూసినా తనకి కాన్ఫిడెన్స్ అంత ఉండదు. సో తల్లితో కూడా తను రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి తండ్రి. సో అలా ఉంటేనే అప్పుడు తిను నేర్చుకుంటుందో ఇలా ట్రీట్ చేయాలి, అబ్బాయిలు అమ్మాయిలని ఇలా ట్రీట్ చేయాలి అనేది తనకి తెలుస్తుంది.
1: ఈ రోజుల్లో చూస్తే హాస్టల్స్ ట్రెండ్ అనేది చాలా పెరిగిపోతుందండి. ఈ హాస్టల్లో ఉండే పిల్లలకి దగ్గరగా స్నేహితులు ఉంటారు లేకపోతే గురువులు ఉంటారు, మరి వీళ్ళ పాత్ర ఏంటి ఆత్మహత్యలను తగ్గించడంలో?
0: మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఎక్కువ హాస్టల్స్ లో వేస్తున్నారంటే ఆ ఇంటర్మీడియట్ టైమ్ లోనే ఎక్కువ మంది హాస్టల్లో ఉన్నారు, లేకపోతే తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ లో చేసినప్పుడు కూడా హాస్టల్లోనే ఉన్నారు. సో హాస్టల్లో ఉంటే అక్కడ యూజువలీ వార్డెన్ అనే వాళ్ళు ఉంటారు. సో వార్డెన్స్ కొద్దిగా కేర్ తీసుకోవాలి, అంటే ఇలా గుర్తించాలి, వార్డెన్ పని ఓన్లీ వాళ్ళు టైంకి వస్తారా టైంకి వెళ్తారా అంతేకాదు, అంతేకాని వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళు వచ్చి ఏమన్నా చెప్తే వాళ్ళు వినే అంత టైం పెట్టాలి. ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కూడా అదే ఏజ్ గ్రూప్ కాబట్టి ఆ ఫ్రెండ్స్ వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు చాలా వరకు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఉంటే అలాంటి వాళ్ళు చాలా మెచ్యూర్ గా పిల్లలు ఉంటే అది చాలా మంచిదే. టీచర్స్ కూడా చాలా కేర్ తీసుకోవాలి, అంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళకి పేరు పేరున తెలియాలి. టీచర్కి ఏంటంటే వచ్చి నేను ఒక 50 మందికి 100 మందికి లేకపోతే 120 మందికి నేను క్లాసు చెప్పి వెళ్ళిపోతున్నాను అంతేకాకుండా ప్రతి స్టూడెంట్ పేరు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు. మునుపటి టీచర్స్ అలా ఉండేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలిసేది, అంటే నంబర్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉండేది అనుకోండి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ టీచింగ్ ప్రొఫెషన్కి మనం డబ్బుతోనే, అంటే ఎందుకు చేయాలి నేను ఎక్కువ పని, నేను ఇంత 9 to 4 నా టైము, నేను ఇంతే చేస్తాను, దీని తర్వాత నేను చేయను అనే ఆ ఫీలింగ్ రాకుండా, ఇది అట్లీస్ట్ సామాజిక దృష్టి పెట్టుకునన్నా మనం ఇలాంటి పిల్లల్ని తయారు చేయాలి అని అనుకుని అంత టైం మనం స్పెండ్ చేయడానికి రెడీగా ఉండాలి పిల్లలతో.
1: చివరగా ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: ఆత్మహత్య అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా పెద్ద తప్పు అనేది తెలుసుకోవాలి, ఎందుకంటే మీరు మీ ప్రమేయం లేకుండా పుట్టారు. సో ఆ జీవితం తీసేయడం అనేది నీ చేతుల్లో లేదు. అంత కష్టం ఎందుకు వచ్చింది? కష్టం ఉండేది మన ధైర్యాన్ని పెంచడానికి. రెండవది, సమస్య వస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అనేది ఉంది. ఎవరు అయితే మీకు నమ్మకం ఉంది, వీళ్ళు ఎవరికి చెప్పకుండా వింటారు, నేను చెప్పిందంతా వింటారు అనే ఫీలింగ్ ఉందో వాళ్లతో కూర్చొని మాట్లాడండి, డిస్కస్ చేయండి. సో అవసరం ఉంటే మీరు సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ మీరు కన్సల్ట్ చేయండి, అంతేకాని ఇంత పెద్ద డిసిషన్ మీరు మాత్రం తీసుకోకండి చనిపోతాను అనేది, ఎందుకంటే ఏ సమస్య అంత పెద్దది లేదు. అంటే ఏది కూడా శాశ్వతంగా లేదు, సమస్య వస్తే అది కూడా పోతుంది, దుఃఖం వస్తే పోతుంది, సుఖం వస్తే పోతుంది, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో ఏది మీరు అంత సీరియస్ గా తీసుకుని ఇది చనిపోవాలి అనే అంత పెద్ద సమస్య ఏది ఉండదు.
1: ఇది కనుక మన శ్రోతలు గుర్తుపెట్టుకుంటే సమాజంలో ఆత్మహత్యలను చాలా వరకు తగ్గించవచ్చు. మా స్టూడియోకి వచ్చి మా శ్రోతల కోసం ఇన్ని విలువైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలండి.
0: థాంక్యూ అండి.
2: మరి ఇంతవరకు మహిళల్లో ఆత్మహత్యలకి కారణాలు నివారణ ఈ అంశంపై శ్రీమతి పి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు చెడు కొలెస్ట్రాల్, దాని లక్షణాల గురించి చూద్దాం. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవారే. అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే దీనికి కారణం సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. వీటివల్లే అందరూ అనేక సమస్యలకు గురి అవుతున్నారు. ఇలా అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్యలలో మరొకటి కొలెస్ట్రాల్ కూడా. దీనివల్లనే బరువు పెరగడం మరియు ఇతరత్ర అనారోగ్య సమస్యలు. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. ఏ విషయంలోనైనా కూడా మంచి చెడు ఉన్నట్లే ఈ కొలెస్ట్రాల్లో కూడా ఈ రెండూ ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడితే ఈ చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిలో కూడా విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో కనబడే లక్షణాలు అందరికీ కూడా ఒకేలా ఉండవు. శరీరంలో వచ్చే కొత్త మార్పులను ప్రతి మహిళ గమనిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య నుండి బయటపడటం మంచిది. లేదంటే నెమ్మదిగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు చూద్దాం. ముఖ్యంగా ఇది రక్త ప్రసరణ వ్యవస్థపై దారితీస్తుంది. రక్త ప్రసరణ జరిగే నాళాలలో ఈ చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అనేది సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది. దానివలన గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పులు కనిపిస్తాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళల్లో ఎక్కువగా కీళ్లనొప్పులు పెరుగుతాయి. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక మైనపు పదార్థం. ఇది రక్తనాళాలను అంటుకుని ఉండి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా పొట్ట దగ్గర, భుజాల్లో, కాళ్లలో పేరుకుపోవడం ఎక్కువగా జరుగుతుంది. శరీర భాగాల్లో నొప్పులు ఎక్కువగా ఉన్నా లేకపోతే శరీరంపై నీలం, పసుపు రంగు మచ్చలు ఏర్పడినా వెంటనే వైద్యులను

0: ప్రదించడం మంచిది. ఈ చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడానికి మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. సరైన వేళకు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా రోజుకు అరగంట సేపు వ్యాయామం లేదా యోగా చేసినా కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి తోడ్పడతాయి. శరీర సామర్థ్యాన్ని బట్టి సమయం పెంచుకోవడం మంచిది. నడక, అందులో వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం అనేది మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నవారు వ్యాయామాల ద్వారా బరువును కనుక తగ్గించుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. ఈ ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన ఆహారం, ధ్యానం, వ్యాయామం చేస్తూ అలాగే నలుగురితో నవ్వుతూ గడుపుతూ ఈ కొలెస్ట్రాల్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.
1: మీరు చెడు కొలెస్ట్రాల్ని, దాని లక్షణాలు, వీటి గురించిన విశేషాలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. గ్రామలక్ష్మి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ప్రేమికుల రోజు ఈ చిత్రానికి ఉన్ని కృష్ణన్ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం అండ్ శివగణేష్.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 3 గంటలు ప్రకటించిన కార్యక్రమం ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 టీన్ టైమ్. ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆష్కీ 2 ఈ చిత్రం నుండి పాట వినండి.

दिल ने जैसी जैसे अपना कहा। ఈ చిత్రానికి కమల్ ఖాన్, సుజాత త్రివేది పాడిన పాట, రచన మెహబూబ్.

మీరు విన్న ఆ పాట ఆషికీ. ఈ చిత్రానికి కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ పాడిన పాట, రచన సమీర్. కార్యక్రమంలో వినబోతున్న పాట దిల్తో పాగల్ హై చిత్రానికి ఉదిత్ నారాయణ్, లతా మంగేష్కర్ గానం.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో భాగంగా హిందీ చిత్రగీతాలు విన్నారు. ఈనాటి టీన్ టైం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.

0: अभी आप सुन रहे थे हमारा विशेष कार्यक्रम संदेश टू सोल्जर्स। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: మీరింతవరకు సందేశ్ టు సోల్జర్స్ విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం

0: వారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ముందుగా సఖి ఈ చిత్రానికి హరిహరన్ క్లింటన్ పాడిన పాట, సంగీతం యార్ రెహమాన్, సాహిత్యం వేటూరి.

0: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు.
1: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: నరసింహనాయుడు చిత్రానికి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఆకాశ వీధిలో చిత్రానికి శశి ప్రీతం గంగా పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: చిత్రానికి ఉదిత్ నారాయణ్, లెనినర్ చౌదరి పాడిన పాట. సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.
1: Thank you.

మీరు విన్న ఆ పాట రావే నా చెలియా. ఈ చిత్రానికి శశి ప్రీతం స్మిత పాడిన పాట. సంగీతం శశి ప్రీతం, సాహిత్యం వరికుప్పల యాదగిరి. కార్యక్రమంలో వినబోతున్న పాట ప్రియమైన నీకు చిత్రానికి చిత్రా బృందం పాడిన పాట. సంగీతం శివశంకర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ప్రేమతో రా ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్

0: స్పష్టం చేశారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంపై 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను అందుబాటులోకి తేవాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: టోటల్ హౌస్ సైడ్స్ 2 సెంట్లు 3 సెంట్లు, అర్బన్ ఏరియా 2, గ్రామీణ ప్రాంతాల్లో 3. ఇప్పటికి ఆన్ గోయింగ్ హౌసింగ్ నియర్లీ 5 లక్షల చిల్లర ఉంది. ఇవి మార్చి లోపల కంప్లీట్ చేయడం, ఇంక్లూడింగ్ టిట్కో అండ్ అదర్ హౌసింగ్. మిగిలింది వీళ్ళు సైట్లు ఇచ్చారు, కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, కొంతమంది ఇండ్లు కూడా కట్టలేదు, వదిలిపెట్టారు. అవి అనలైజ్ చేయడం.
0: సమాజంలోని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్, న్యూ ఏజ్ గవర్నెన్స్ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్లైన్లో ఫైల్స్, డేటా లేక్ వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధ ఏఐ ద్వారా డేటాను విశ్లేషించుకుని ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉండాలని కోరారు. నూతన నాయకత్వ విధానంతో పనిచేయడం ద్వారా వేగంగా ఫలితాలను సాధించడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆస్కారం ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. దేశ విదేశాల నుండి పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్ ప్రపంచ తదుపరి పర్యాటక గమ్యస్థానం అనే ఇతివృత్తంతో ఐఏటీఓ సదస్సుని నిర్వహిస్తున్నారు. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. భూ యజమానులకు వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్లకు అవకాశమిస్తున్నామని చెప్పారు. ఈ ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలుగా గుర్తించిన 4 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. 22A తొలగింపు ప్రక్రియను సులభతరం చేస్తూ జీవో నెంబర్ 444 జారీ చేశామని, దీని ద్వారా వచ్చిన 28,790 ఎకరాల దరఖాస్తుల్లో ఇప్పటికే 1,100 ఎకరాలను జాబితా నుంచి తొలగించామని చెప్పారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు 100% మొబైల్ కనెక్టివిటీ ఉండాలని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్ విస్తరణపై ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలతో సహా రాష్ట్రం నలుమూలలా కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న 18 రెవెన్యూ స్థలాలను రాబోయే 7 రోజుల్లోగా టెలికాం సంస్థలకు అప్పగించాలని కలెక్టర్లకు గడువు విధించారు. అలాగే అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్న చోట్ల ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని 10 రోజుల్లోగా క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు, ఎన్ఆర్సీలు ఏర్పాటు కాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి ద్వారా 175 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇందులో 8 10 పడకల ఎన్ఆర్సీలు, 7 5 పడకల ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్సీలు, మరో 6 10 పడకల కొత్త కేంద్రాలు దశల వారీగా వినియోగంలోకి రానున్నాయని వివరించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎన్ఆర్సీల సంఖ్య 21 నుంచి 42కు, పడకల సంఖ్య 340 నుంచి 515కు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త కేంద్రాల వల్ల తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వారి ప్రాంతానికి దగ్గరలోనే వైద్య చికిత్స అందుతుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్దికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని రాష్ట పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంశేర్ సింగ్ రావత్ వెల్లడించారు. పర్యాటక అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవిసుభాష్ తో కలిసి ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డచ్ బంగ్లా అరసవల్లి ఆలయం అభివృద్ది ప్రాజెక్టులను ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో సంశేర్ సింగ్ మాట్లాడుతూ

0: భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక పర్యాటకుల రాక గణనీయంగా పెరగనుందని చెప్పారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవ కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 86 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వివరించారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేంద్ర పథకాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఈ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 25,304 కోట్ల రూపాయల కేటాయింపులుండగా ఇప్పటి వరకు 10,552 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వాటాతో కలిపి ఇంకా 9,822 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా, ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లో 135 కోట్ల రూపాయలు, మదర్ శాంక్షన్ల కింద 9,687 కోట్ల రూపాయల నిధులున్నాయని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలు, సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారుల నుంచి ఆయన సమాచారం సేకరించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీస్ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఈరోజు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: రామాచార్యులు తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలమంతా కట్టుబడి పనిచేశారని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది, బీజేపీ సీనియర్ నేత తమిరిస రామాచార్యుల శతజయంతి ఉత్సవాలు తెనాలిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నేటి తరానికి ఆయన సాదాసీదా జీవనశైలి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవ కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. పారిస్ నగరే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనం సంబోధితవాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైజ్ఞానిక తథ్యానాం ఉపయోగే పారదర్శితాయాః సత్యనిష్ఠాయాశ్చ ఆవశ్యకతామపి ప్రాధాన్యేన అసౌ ప్రాస్తౌత్. నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః లోకహితైషిణా ప్రిన్స్ రహీం

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో పిల్లల్లో ప్రవర్తన సమస్యలు నివారణ ఉపాయాలు డాక్టర్ బిల్కిస్ గారి ప్రసంగం వింటారు.
1: పిల్లలలో ప్రవర్తన సమస్యలు నివారణోపాయాలు. పిల్లలలో ప్రవర్తన సాంఘిక మరియు కుటుంబ ఆచార వ్యవహారాలకు భిన్నంగా ఉన్నప్పుడు, వేరే పిల్లలతో మనము చూసుకున్నప్పుడు, వారి ప్రవర్తన సమస్యాపూరితంగా ఉన్నప్పుడు, వారి మనస్తత్వాలు వారు నివసించే పరిసరాలతో సమన్వయం కాలేనప్పుడు అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. వీటినే మనము ప్రవర్తన సమస్యలు అని అంటూ ఉంటాం. ఈ ప్రవర్తన సమస్యలు చిన్నపిల్లలలో ముఖ్యంగా మనం గమనిస్తే సాధారణంగా ఎదురయ్యే సమస్యలు ఏంటంటే, వేళ్లు చీకుతూ ఉండడం, గోళ్లు కొరకడం, మట్టి బొగ్గు సుద్ద మొదలైనవి తినడం, ఎక్కువగా మొండి చేస్తూ ప్రవర్తించడం, దౌర్జన్యంగా ప్రవర్తించడం, సరిగా నిద్రపోకపోవడం, అదేవిధంగా అన్నం తినేటప్పుడు పేచీలు లాంటివి పెట్టడం, రాత్రిపూట నిద్రలో పరుపుపై మూత్రం చేసేయడం, మలమూత్ర విసర్జన సరిగ్గా చేయలేకపోవడం, అదేవిధంగా మాటలలో దోషపూరితమైన మాటలు పదాలు ఉపయోగించడం, బూతు పదాలు వాడడం, ఇతర సమస్యలు, ఇటువంటి వేరే సమస్యలు కూడా మనము సాధారణంగా పిల్లలలో గమనిస్తూ ఉంటాము. అయితే ఇలాంటి సమస్యలు మరి ఎందుకు పిల్లలలో మనం గమనిస్తాము అంటే, ముఖ్యంగా మనము పిల్లలని పెంచే విధానాలు అంటే తల్లిదండ్రుల పెంపక విధానాలని మనం రీసెర్చ్ పరంగా 4 విధాలుగా మనం గ్రేడింగ్ చేయడం జరుగుతుంది. కొంతమంది తల్లిదండ్రులు అధికారికంగా పెంచుతూ ఉంటారు పిల్లలని, అంటే ఎక్కువగా అధికారం చూపిస్తూ వారు చెప్పిందే వినాలి అన్నట్టుగా పిల్లలను పెంచుతూ ఉంటారు. ఇంకొక రకం పిల్లలు పిల్లల ప్రవర్తనని, పిల్లల మనోభావాలని అర్థం చేసుకుంటూ వారికి తగినంత స్వేచ్ఛ ఇస్తూ వారి యొక్క నిర్ణయాలను కూడా సమర్థిస్తూ పెంచుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు అసలు పిల్లలని పట్టించుకోకుండా, వారు ఏం చేస్తున్నారో గమనించకుండా, వారు ఎటువంటి స్నేహితులతో గడుపుతున్నారు, ఎలా వారు రోజు ఏమేం పనులు చేస్తున్నారు, స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఇతర ఇరుగు పొరుగు వాళ్లతో కానీ ఎలా వాళ్ల ప్రవర్తన ఉంటుంది అన్నది కూడా పట్టించుకోకుండా పెంచుతూ ఉంటారు. ఇంకొక రకం తల్లిదండ్రులు అతి ప్రేమగా పిల్లలకు లొంగిపోయి వారు చెప్పిన వాటికంతా తల ఊపుతూ వాళ్ళ అవసరాలకు ఎందుకు అని కూడా ప్రశ్నించకుండా వారి అవసరాలని తీరుస్తూ అతి గారాభంగా అతి ప్రేమగా పెంచే తల్లిదండ్రులు కూడా ఉంటారు. సో ఇలా మనకి 4 రకాల విధాలుగా పిల్లలను పెంచే విధానాలను బట్టి ఈ ప్రవర్తన సమస్యలు పిల్లలలో మనం గమనించడం అంటూ జరుగుతుంది. సో ఇక సమస్యల విషయానికి వస్తే, వేళ్లు చీకడం అన్నది మనం చాలామంది పిల్లల్లో సాధారణంగా చూస్తూ ఉంటాము. అయితే కొంతమంది పిల్లలు పుట్టిన మొదటి రోజు నుంచే నోట్లో వేలు వేసుకుని చీకడం వల్ల సంతృప్తి చెంది నిద్రపోవడం అలవాటు చేసుకుంటారు. ఎందుకు ఎక్కువగా ఇలా చేసుకుంటారు అంటే, పిల్లలకి పాలు సరిగ్గా సరిపోనప్పుడు, తగినంతగా వారికి అందనప్పుడు ఆ సకింగ్ రిఫ్లెక్స్ అన్నది అలాగనే ఉండిపోయి అది సాటిస్ఫై చేసుకోవడానికి పిల్లలలో ఈ అలవాటు మొదటి నుంచి మొదలవుతుంది. అదేవిధంగా తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత కూడా తగినంతగా చిన్నప్పుడు లభించకపోయినప్పుడు ఈ అలవాటు మనకి పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కొంత సమయం అంటే పిల్లలు పెరిగిన కొద్దీ కొన్ని రోజులకి మానుకుంటారు. కాకపోతే కొంతమంది పిల్లలు ఇంకా 4-5 నెలలకు కూడా వేళ్లు చీకుతూనే ఉంటారు. అటువంటప్పుడు పిల్లలని కోపగించుకోకుండా వారికి వాళ్ళ చేతులకి ఇతరమైన ఆట వస్తువులు ఇవ్వడము, అదేవిధంగా వారికి ఇష్టమైన వేరే పని కల్పించడం ద్వారా వాళ్లలో మెల్లగా ఈ అలవాటును మానిపించాలి. 2 సమస్య గోళ్లు కొరకడం. ఈ పిల్లలు ఈ అలవాటు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి సాధారణంగా ఏ సందర్భాలలో ఇటువంటి సమస్యను వస్తుందో తల్లిదండ్రులు గమనించి అటువంటి సందర్భాలను వారు రాకుండా, పిల్లలు వాటిని ఎదుర్కోకుండా చేసుకోగలడం మన చేతిలో ఉన్న పని. కాబట్టి ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే పనులను వాళ్లను పిల్లలతో చేయనివ్వకూడదు. అదేవిధంగా వారికి వ్యాయామము, యోగా, మెడిటేషను అలాంటివి అలవాటు చేయించడం ద్వారా కూడా పిల్లలలో మానసిక ఒత్తిడి అన్నది తగ్గి వాళ్ళు ఈ అలవాటుని క్రమంగా మానుకుంటారు. అదేవిధంగా మట్టి బొగ్గు సుద్ద ఇలాంటివి తినే అలవాటు, ఈ అలవాటు ఉన్న పిల్లల్లో మనము దీన్ని పైకా అంటాము. ఇది ముఖ్యంగా మన శరీరంలో ఇనుము, కాల్షియం

విషయం ఇలాంటి లోపాలు లోపించడం వల్ల పిల్లలకు తినాలనిపిస్తుంది. కొన్నిసార్లు పిల్లలు స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అలవాట్లు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీనికి అంటే రీసెర్చ్ పరంగా మనము ఒక సరి

ఎక్కువగా కంటిన్యూ అవుతుంది అంటే డాక్టర్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి. తర్వాత ఎక్కువగా మొండి చేయడం, పిల్లలలో ఎక్కువగా దౌర్జన్యంగా ప్రవర్తించడం, అలాగే మొండి చాలా మొండిగా ప్రవర్తించడం అన్నది మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే వాళ్ళు తాము కోరిన వస్తువులు లేక బొమ్మలు పొందలేనప్పుడు చాలా మారం చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలని సాధారణంగా మనము ఎక్కువగా కొట్టి దండించి పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా కాకుండా వారికి ఆ ప్రవర్తన వల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి, అంటే అలాంటి ప్రవర్తన వల్ల ఎదుటి వారికి ఎంత బాధ కలుగుతుంది అన్నవి మంచి మాటలతో వారికి సమ్దాయించి బుజ్జగించి వారి మనసును ఇతర ఆహ్లాదకరమైన వాటి వైపు మరల్చేలా మనము తల్లిదండ్రులు లేదా టీచర్స్, ఎవరైతే స్కూల్లో ఈ స్కూల్లో టీచర్లు ఇలాంటి ప్రవర్తనను గమనించినప్పుడు పిల్లలతో ప్రవర్తించడం చేయాలి. అదేవిధంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం, ముఖ్యంగా ఇది కుటుంబ కారణాలు కొన్ని చెప్పవచ్చు ఇలాంటి ప్రవర్తన, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళని చూసే చాలా వరకు నేర్చుకుంటారు, వాళ్ళని అనుకరించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళు దృష్టిని తమ వైపు మరల్చుకోవడానికి కూడా ఒక్కొక్కసారి అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అంటాము, ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కుటుంబాలలో, అంటే ఏ పిల్లలలో ఒకవేళ దౌర్జన్యపరంగా ప్రవర్తించే సమస్య ఉంటే, పెద్దలు సాధ్యమైనంత వరకు పిల్లల ముందు సౌమ్యంగా ప్రేమతో ప్రవర్తించాలి. అధికారికంగా ప్రవర్తించడము, దౌర్జన్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తే కుటుంబంలో పిల్లలు కూడా అవి చూసే అనుకరిస్తారు, నేర్చుకుంటారు. కాబట్టి మనము ఈ జాగ్రత్తను తల్లిదండ్రులు పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా పిల్లల్లో ఒక్కోసారి దౌర్జన్యంగా ప్రవర్తించడం, మొండిగా ప్రవర్తించడం లాంటివి మనోవైకల్యం ఉన్న పిల్లల్లో కూడా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది అన్నది కూడా మనం ఒకసారి గమనించి తగిన మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం అవసరమవుతుంది. నిద్ర సరిగ్గా పోకపోవడం, సో సరి అయిన నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు హెల్దీ డెవలప్మెంట్, ఆప్టిమం డెవలప్మెంట్ జరగాలి, మనకి సంపూర్ణంగా అభివృద్ధి జరగాలి అంటే, కాకపోతే కొంతమంది పిల్లలు రాత్రి సరిగ్గా నిద్రపోక, పగలు కూడా విశ్రాంతి తీసుకోక తల్లిని విసిగిస్తూ ఉంటారు. చాలా వరకు ఇలాంటి పరిస్థితి మనకు హైపర్ యాక్టివిటీ డిజార్డర్, అంటే ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్న పిల్లలలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్లలో చాలా వరకు ఈ నిద్రపోయే సమయం చాలా చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్లలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఎనర్జీని డైవర్ట్ చేయడానికి, ఛానలైజ్ చేయడానికి వేరే నిధి లేక వారు ఎక్కువగా హైపర్ యాక్టివ్గా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటప్పుడు తల్లులు సరి అయిన కారణం తీసుకుని వాటికి సమయానికి నిద్ర పుచ్చేలాగా మనం చూడాలి. ఒక రొటీన్ అంటూ ఏర్పాటు చేయాలి దైనందిన కార్యక్రమం, కరెక్ట్ ఆ టైంకే వారికి ఆ పనులు చేసుకునేలా వాళ్ళు ప్రోత్సహించి ఒక రొటీన్ లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పిల్లలలో ఈ హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది అంటే, ఆ హైపర్ యాక్టివిటీని కొంచెం తగ్గించే యాంటీ డిప్రెసెంట్స్ కూడా ఇప్పుడు మెడికల్గా, కాకపోతే డాక్టర్ని సంప్రదించి ఆ లెవెల్ ఆఫ్ హైపర్ యాక్టివిటీని బట్టి మనము ఈ మందులను తీసుకోవడం చేయాలి. అదేవిధంగా పిల్లలకు భయం వలన ఒకవేళ నిద్ర లేకపోతే వారికి మంచి కథలు, పాటలు, మాటలు లాంటివి చెప్పి భయాన్ని పోగొట్టాలి. సాధ్యమైనంత వరకు నిద్రపోయేటప్పుడు హారర్ మూవీస్, అంటే భయంకరమైన సినిమాలు లాంటివి చూపించకుండా కంట్రోల్ చేయాలి. అంతేకాకుండా ఈ మధ్య మనం ఎక్కువగా గమనిస్తున్న సమస్య ఏంటంటే ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు. ఈ ఫోన్లు అందరికీ అందుబాటులో వచ్చేసాయి కాబట్టి వాటిని చూసుకుంటూ అలాగనే ఎక్కువసేపు నిద్రపోకుండా చేయడం చేస్తున్నారు. కాబట్టి పిల్లలు నిద్రపోయే సమయానికి కనీసం 2-3 గంటల ముందు నుంచి ఈ ఫోన్లని పక్కన పెట్టేసి వారికి మంచి కథలు, మాటలు ఇలాంటివి చెప్పి పనులు చేయిస్తూ వాళ్లలో మంచిగా నిద్రపోయేటట్టు ప్రోత్సహించడం, పుస్తకాలు, మంచి కథల పుస్తకాలు చదివే అలవాటుని మనము కల్పించాలి, తల్లిదండ్రులు చేయించాలి. అదేవిధంగా అన్నం తినడంలో పేచీ, చాలా వరకు పిల్లలు అన్నం తినకుండా పేచీ పెట్టడం గమనిస్తూ ఉంటాము. చిన్నపిల్లలు ముఖ్యంగా ఎక్కువగా వారు ఇష్టపడే ఆహారం లేకపోతే ఇలాంటి సమస్య కనిపిస్తుంది. ఒక్కోసారి అన్ని వాళ్ళకు నచ్చిన పదార్థాలు చేసినా పిల్లలు తినడంలో పేచీ పెడుతూ ఉంటారు. ఇది పిల్లలకు ఒక బలవంతంగా తినిపిస్తే వాళ్ళు వాంతి చేసుకుంటూ ఉంటారు. మానసికంగా బాధపడుతున్నప్పుడు కూడా పిల్లలు ఇలా ప్రవర్తిస్తారు. కనుక తల్లిదండ్రులు అర్థం చేసుకుని పిల్లలకు అన్ని రకాలుగా ఉన్న సమతుల ఆహారం తినిపించాలి. అదేవిధంగా కడుపులో నులిపెరుగులు అలాంటివి ఏమైనా గుర్తించి ఒకవేళ ఉంటే వాటికి సరి అయిన చికిత్సను అందించాలి.
ఎక్కువగా మనం గమనించే సమస్య పిల్లలలో రాత్రిపూట పరుపుపై మూత్రం చేయడం. సో ఈ సమస్య ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువగా ఏదైనా

భయపడినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైనా భయంకరమైన సినిమా లేదా సంఘటన చూసినప్పుడు ఇలాంటివి పిల్లలు చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా నరాల బలహీనత వల్ల కూడా ఒక్కొక్కసారి పిల్లలలో ఈ సమస్య కనిపిస్తుంది. కాబట్టి పిల్లలకు నిద్రపోయే ముందు, ఇలాంటి సమస్య ఉన్న పిల్లలకు తప్పకుండా నిద్రపోయే ముందు మూత్ర విసర్జన చేయించడం, అదేవిధంగా ఒక క్లాక్ లాంటిది మనం టైం నోట్ చేసుకుని ఏ టైంలో యూరిన్ పాస్ చేస్తున్నారో గమనించి తల్లిదండ్రులు మధ్యలో ఒకసారి లేపి పోయించడం వంటివి చేయాలి. ఏ రోజు ఇలా వాళ్ళు మూత్రం చేయరో ఆ రోజు వాళ్ళకి ఇష్టమైన ఒక స్వీట్ లాని కాకపోతే చాక్లెట్ లాంటిది కానీ ఇవ్వడం ద్వారా ఈ అలవాటును మనం క్రమంగా మాన్పించి ప్రోత్సహించవచ్చు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇలాంటి సమస్యలు ఉన్న వాటిని వాళ్ళ స్నేహితుల ముందు కానీ లేకుంటే వాళ్ళ ఇతర బంధువుల ముందు కానీ ఇరుగు పొరుగు వాళ్ళ ముందు కానీ చెప్పడం ద్వారా వారికి ఇంకా పిల్లలు తాము ఎంతో తప్పు చేశామన్న భావన కలిగి ఆత్మన్యూనత భావం అన్నది ఎక్కువైపోయి ఒంటరిగా ఉండడం కూడా అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలను మనము చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అదేవిధంగా మలమూత్ర విసర్జన సరిగా చేయలేకపోవడము, ఇది కూడా పిల్లలు స్కూల్కు వెళ్లే హడావుడి లేకపోతే సరిగా అన్నం తినకపోవడము ఇలాంటి మానసిక ఆందోళన వల్ల, ఎగ్జామ్స్ టైంలో భయం వలన కొంతమంది మలమూత్ర విసర్జన సరిగా చేయరు. దీనివల్ల పిల్లలలో ఇతర ఆరోగ్య సమస్యలు అంటే మలబద్ధకం, విరేచనాలు మొదలైన సమస్యలు కనిపిస్తుంటాయి. ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు ఈ అలవాటును చేయాలి. ఏ టైంకి అయితే పిల్లలు లేచిన వెంటనే కొంత ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత ఆ టైంకి బాత్రూమ్కి వెళ్లేలా అలవాటును చిన్నప్పటి నుంచే మనము ఈ అలవాటును చేయాలి. సమస్య ఒకవేళ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా తీసుకోవచ్చు. తర్వాత పిల్లలలో మాటలు, దోషాలు, బూతులు మాట్లాడడం లాంటివి, ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు లేకుంటే, పిల్లలు సంతోషంగా లేనప్పుడు నరాలలో ఉద్రిక్తత ఏర్పడి ఈ మాటలలో దోషాలు వంటివి కనిపిస్తాయి. అదేవిధంగా పెద్దలు కూడా ఒకవేళ కుటుంబంలో ఎక్కువగా బూతు పదాలు ఇంట్లో వాడుతూ ఉంటే పిల్లలు అవి చూసి నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల ముందు చాలా వరకు తల్లిదండ్రులు కూడా ఇలాంటి పదాలను మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి మాటలను నేర్పిస్తూ ఉండాలి. ఈ ప్రవర్తన సమస్యల వల్ల పిల్లలలో తప్పు చేశామన్న ఆత్మభావన కలిగి ఆత్మన్యూనతా భావం ఎక్కువ అవుతుంది. తల్లిదండ్రులు పిల్లలలో ఇటువంటి చేష్టలు అలవాటుగా మారకుండా చూసుకోవాలి. అంటే ఎంత తొందరగా తల్లిదండ్రులు ఇలాంటి సమస్యలు పిల్లలలో ఉన్నప్పుడు గమనించి అవి అలవాటుగా మారకుండా మనం చూసుకొని తగినంత జాగ్రత్తలు మన వైపు నుండి తీసుకోవాలి. అదేవిధంగా స్కూల్కి సంబంధించిన సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. స్కూల్లో వాతావరణం కూడా మనము స్నేహపూరితంగా పిల్లలకు ఒకవేళ సరైన వాతావరణం లేదు, పిల్లలు సరిగ్గా అడ్జస్ట్ కావలేకపోతున్నారు స్కూల్స్లో అంటే కూడా టీచర్ సలహాతో తీసుకొని, స్నేహితుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి ఆ కారణాలను కూడా మనము విశ్లేషించి మనము తగినంత నివారణ ఉపాయాల్ని మనము ఆలోచించాలి. తగినంత ప్రేమ భద్రతను కలిగించాలి. ఇటువంటి సమస్యలే కాకుండా, అంటే సమస్యలు ముఖ్యంగా పిల్లలలో మనము ప్రవర్తన సమస్యలు, అదేవిధంగా ఉద్వేగానికి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా మన ప్రవర్తనకి సంబంధించి అంటే కాండక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నవన్నీ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కింద, ఈ వేళ్లు చీకడము, రాత్రి పరుపుపై మూత్ర విసర్జన చేయడము, అదేవిధంగా దౌర్జన్యంగా ప్రవర్తించడము, తర్వాత గోళ్లు కొరకడము, వేలు చీకడము, శుద్ధ లాంటివి తినడము, ఇలాంటివన్నీ కూడా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎమోషనల్ రిలేటెడ్ డిజార్డర్స్, అంటే ఎక్కువగా కోపంగా ప్రవర్తించడము, వస్తువులను కోపంతో విరగ్గొట్టడము, నేలకేసి కొట్టడం, పాడు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఎమోషనల్ డిజార్డర్స్ కింద వస్తాయి. ఉద్వేగాల నియంత్రణ లేనప్పుడు పిల్లలలో ఉద్వేగానికి సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా ఉండడం వల్ల, ఇలాంటి కంట్రోల్ లేనప్పుడు ఇటువంటి సమస్యలు మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సందర్భాలు చాలా వరకు ఏ పరిస్థితుల్లో అయితే పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారో అలాంటి పరిస్థితులను రాకుండా చాలా వరకు నియంత్రించే ఏర్పాటు చేయాలి. ఇది ఇంట్లోనే కాకుండా స్కూల్లో కూడా మనము ఇలాంటి వాతావరణాన్ని, స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాండక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి వచ్చినప్పుడు ఈ సమస్యలే కాకుండా కొంతమంది పిల్లలు తరచూ అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం ఇలాంటివి, ఇంటి నుంచి పారిపోవడం లాంటివి, తర్వాత చేతుని తమంతకు తామే సెల్ఫ్ ఇంజూరియస్ బిహేవియర్ అంటాము, ఓ చేతిని కోసుకోవడము, కొట్టుకోవడము తమంతాము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం గమనించడం జరుగుతూ ఉంటుంది.
కాకపోతే ఈ కాండ

0: కాంట్రాక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు చేస్తున్నారు పిల్లలు, మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా పిల్లలలో అన్నది కూడా మనం ఆలోచించాలి. మానసిక వైకల్యత ఉన్నప్పుడు, మానసిక స్థాయి పిల్లలలో సరిగా లేనప్పుడు, అదేవిధంగా వారి అవసరాలు సరి అయినంతగా తల్లిదండ్రుల నుంచి ప్రేమ ఆప్యాయతలు కానీ, అన్న చెల్లి అటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సరి అయిన ప్రేమ అభిమానము వాళ్ళకి దొరకనప్పుడు, ఇటువంటి ప్రవర్తనల ద్వారా వాళ్లకి అవసరమైనటువంటివి వాళ్లు రాబట్టుకునేలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటివి గమనించి ఇలాంటి అవకాశాలు పిల్లలకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నివారణోపాయాలు మనం మాట్లాడుకుంటే, తల్లిదండ్రులు పిల్లలను ప్రతి విషయానికి దండించకుండా, కొట్టకుండా ప్రేమాభిమానాలతో సర్ది చెప్పాలి. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఈ క్వాలిటీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్లతో మనము సమయం గడిపి, సమయాన్నిచ్చి ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది, ఎందుకు ఈ సమస్య వచ్చిందో మనం గమనించడం అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు వారి తప్పును ఓర్పుతో అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకు ఆ తప్పు వల్ల ఎదుటి వాళ్ళకి ఎటువంటి నష్టం వస్తుంది, ఆ తప్పు వల్ల ఎదుటివారు ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ల మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కూడా వాళ్ళకి ఓర్పుతో అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలను ఆప్యాయంగా చూస్తూ తప్పు చేస్తే అసమ్మతిని తెలియచేయాలి. ఆప్యాయంగా చూడడం వేరు, అంటే చూస్తున్నాం కదా అని తప్పులు కూడా చేస్తే మనము సర్ది పెట్టుకోకుండా, ఎందుకంటే ఆ తప్పు మళ్ళీ కంటిన్యూ అయ్యి అలవాటుగా మారకూడదు, ఒక సమస్యగా మారకూడదు. కాబట్టి అలాంటి తప్పులను అప్పటికప్పుడు పిల్లలకి మనము తెలియజేసి, ఇది చేస్తే నాకు నచ్చటం లేదు, ఇలా చేస్తే నేను ఇంకోసారి మీతో మాట్లాడను అన్నది కొంచెం ఇలా మనం కూడా తల్లిదండ్రులు చెప్పాలి. పిల్లలు సరిగా ప్రవర్తించినప్పుడు వాళ్ళతో మనం కొద్దిసేపు మాట్లాడకుండా ఉండడమే పనిష్మెంట్ అని చెప్తూ ఉంటాం. మానసిక శాస్త్రవేత్తలు కూడా ఇదే చెప్తూ ఉంటారు. కాబట్టి తల్లి మాట్లాడకుండా ఉంటే, ఇష్టమైన వ్యక్తులు మాట్లాడకుండా ఉంటే వారు తప్పకుండా వారికి నచ్చిన రీతిలో మలుచుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి అలాంటివి చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఇష్టమవుతుందో అవి ఇవ్వకుండా చేయడం ద్వారా కూడా కొన్నిసార్లు మనము వాళ్ళ ప్రవర్తనని నియంత్రించవచ్చు. అదేవిధంగా మట్టి బొగ్గు తినే వాళ్ళలో ఈ ఐరన్, కాల్షియం లాంటి లోపాలు అన్నీ లేకుండా చూసుకుని, సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు ఈ నివారణోపాయాలని పాటిస్తే పిల్లలలో మనము ఈ మానసిక తర్వాత ఉద్వేగభరిత బిహేవియర్ ప్రవర్తన సమస్యలని చాలా వరకు నివారించవచ్చు.
1: మీరింతవరకు పిల్లల్లో ప్రవర్తన సమస్యలు నివారణోపాయాలు డాక్టర్ బిల్కిస్ గారి ప్రసంగం విన్నారు.

0: ఈనాటి పల్లె సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
1: వివిధ పంటల సాగులో కలుపు యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. పంటల సాగులో కలుపు యాజమాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కలుపు వల్ల వివిధ పంటల్లో జరిగే నష్టం 90% వరకు ఉండొచ్చు. పంటల సాగులో కలుపు యాజమాన్యానికి రెండు పద్ధతులు పాటించాలి. ఒకటి, కలుపు రాకుండా నివారించుకోవడం. రెండవది, పైరులో ఆశించిన కలుపును నివారించుకోవడం. అవకాశం ఉన్నంత వరకు పొలంలో కలుపు రాకుండా నివారించుకోవడం మంచిది. పొలంలో కలుపు రాకుండా నివారించుకోవడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే, నేల సమతలంగా లేని ప్రాంతాల్లో కలుపు సమస్య ఎక్కువ కాబట్టి పైరు విత్తే ముందే నేలని బాగా చదును చేసుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు దున్నడం వల్ల పొలంలో ఉన్న తుంగ, గరిక ఇలాంటి మొండుజాతి కలుపుని నివారించుకోవచ్చు. తొలకరి వర్షాలు మొదలైన వెంటనే నేలని వీలైనన్ని ఎక్కువసార్లు గొర్రు, గుంటక ఇలాంటి పరికరాలతో దున్నడం వల్ల నేల పైపొరల్లోని కలుపు విత్తనాలు చాలా వరకు మొలక దశలోనే అంతరించి పంటతో పాటుగా వచ్చే కలుపు మొక్కలు చాలా వరకు తగ్గిపోతాయి. రైతులు సాగు చేసే భూముల్ని ఎంతో జాగ్రత్తగా కలుపు లేకుండా చూసుకుంటారు.

అంతే శ్రద్ధతో పొలంగట్లు, పొలాలకు వెళ్లే డొంకలు, రోడ్డు పక్క ప్రదేశాల్లో కలుపు లేకుండా చూసుకుంటే కలుపు విత్తనం తయారీ చాలా వరకు తగ్గిపోతుంది. గ్రామాలలో చెరువుగట్లు, కాలవగట్లు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో కలుపు మొక్కలు పెరగకుండా చేసినప్పుడు పంట పొలాల్లో కూడా కలుపు సమస్య తగ్గుతుంది. పశువుల ఎరువు పొలానికి వేసినప్పుడు పశువుల ఎరువులో ఉండే కలుపు విత్తనాల ద్వారా వచ్చే కలుపును నివారించుకోవడానికి తొలకరి వర్షాలకి అవసరం మేరకు పొలాన్ని దున్ని ఎరువుతో పాటుగా వచ్చే కలుపు విత్తనాలు పైరు వేయకముందే మొలచి నశించిపోయేలా చేసుకోవాలి. కలుపు విత్తనాలు కలవకుండా ఉన్న పంట విత్తనాల్ని మాత్రమే వాడుకోవాలి. పంట మొక్కల సాంద్రత పొలంలో సరిపడా ఉన్నప్పుడు కలుపు ఉధృతిని పైరు అడ్డుకుంటుంది. పంట విత్తనాలు చల్లడం కంటే యంత్ర పరికరాలను ఉపయోగించి సిఫారసు చేసిన ఎరడంతో సిఫారసు మేరకు విత్తన మోతాదును పాటించి సరైన పద్ధతిలో విత్తినప్పుడు కలుపు సమస్య చాలా తక్కువగా ఉంటుంది. వేసవిలో పాలిథీన్ షీట్ని నేల మీద అమర్చినప్పుడు నేల బాగా వేడెక్కి నేలలో ఉన్న కలుపు విత్తనాలు నశించిపోతాయి. పైరు వేయడానికి కొంత సమయం ఉన్నప్పుడు పొలంలో పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి కలుపు ఉధృతి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో పంటలకి నీరు పెట్టినప్పుడు పొలంలో కలుపు సమస్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని బట్టి నీరు కట్టడానికి డ్రిప్ పద్ధతి ఏర్పాటు చేసుకోవాలి. సాధారణ పద్ధతిలో నీటిని కట్టినప్పుడు పొలంలో నీరు నిలబడినప్పుడు కలుపు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రిప్ అవకాశం లేని దగ్గర పైపులను ఉపయోగించి పొలంలో నీరు నిలబడకుండా పంటలకి నీరు అవసరం మేరకే పారించినప్పుడు కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. పైర్లకి అందించే ఎరువులు పొలంలో చల్లకుండా డ్రిప్ నీటిపారుదల సౌకర్యం ఉన్నప్పుడు డ్రిప్ ద్వారా, లేనప్పుడు మొక్కలకు దగ్గరలో మట్టి కింద పడేలా వేసినప్పుడు కలుపు ఉధృతి తగ్గుతుంది. పరాన్నభుక్కులైన కలుపు మొక్కలు అంటే బంగారు తీగ, పొగమల్ల ఇలాంటివి ఆశించే నెలలో వాటి మొలకలకి పెరుగుదలకి దోహదపడే పంటలు కొన్ని సంవత్సరాలు సాగు చేయకుండా ఉన్నప్పుడు పరాన్నభుక్కులైన కలుపు మొక్కలు పొలంలో నశించిపోయేలా చేయొచ్చు. పంట కోసిన తర్వాత పొలంలో మిగిలిపోయే కలుపు మొక్కల్ని వెంటనే నాశనం చేయాలి. అలా చేయనప్పుడు వాటి ద్వారా విత్తన ఉత్పత్తి జరిగి తర్వాత సాగు చేసే పైర్లలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. పైరు విత్తే ముందు లేదా నాటే ముందు నేలను పూర్తిగా పాలిథీన్ షీట్తో కప్పి అవసరమైన దగ్గర పాలిథీన్ షీట్కి బెజ్జాలు వేసి పైరు విత్తి లేదా నాటి పైరులో కలుపు మొలవకుండా చేయొచ్చు. ఈ పద్ధతిలో ఖర్చు ఎక్కువ కాబట్టి అధిక ఆదాయం ఇచ్చే పంటల్లో మాత్రమే ఈ పద్ధతిని పాటించవచ్చు. ఇక పంటలని ఆశించిన కలుపును నివారించేందుకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే, సాధారణంగా పంట కాల పరిమితిలో మొదటి మూడవ వంతు కాలంలో కలుపు సమస్యని పైర్లు తట్టుకోలేవు. కాబట్టి పైర్ల మొదటి మూడవ వంతు కాలాన్ని కలుపుకు సున్నిత దశగా చెప్పచ్చు. ఈ దశలో పైరుతో పాటుగా మొలచి పెరిగే కలుపును నివారించడానికి కొన్ని పద్ధతులు పాటించాలి. ముందుగా యంత్ర పరికరాలతో కలుపు నివారణ. పైరు విత్తిన తర్వాత 15 నుండి 20 రోజుల వ్యవధిలో అవసరం మేరకు పశువులు లేదా యంత్రాలతో నడిచే పరికరాలతో అంతర్సేద్యం చేసి సాళ్ల మధ్యలో పెరిగే కలుపును నివారించవచ్చు. సాళ్లలో మొక్కల మధ్యన మిగిలిపోయే కలుపుని మనుషులతో తీయించాలి. ఇక మనుషులతో కలుపు తీయించే పద్ధతి. అంతరసేద్యం చేయడానికి పశువులు యంత్రాలు అందుబాటులో లేనప్పుడు, వీలు కానప్పుడు అవసరాన్ని బట్టి 15 నుండి 20 రోజులేడంతో మనుషులతో కలుపు తీయించి పైర్లలో కలుపు సమస్యని నివారించవచ్చు. ఇక మూడవ పద్ధతి సేంద్రియ పద్ధతులతో కలుపు నివారణ. పైరుకు అనుకూలము, కలుపుకు ప్రతికూలము అయిన పరిస్థితులను యాజమాన్యం ద్వారా కల్పించి పైరుకు కలుపును ఎదుర్కోవడంలో పైచేయి ఉండేలా చేయాలి. కలుపును తట్టుకునే పైర్లను ఎంచుకోవాలి. ఎంచుకున్న పైర్లలో కూడా త్వరగా పెరుగుతూ కలుపుకు లొంగనటువంటి రకాల్ని ఎంచుకోవాలి. సరైన విత్తన మోతాదులో, సరైన పదను, సరైన లోతులో, సరైన ఎడల్లో పైరు విత్తి పొలంలో సరిపడా పంట మొక్కలు ఉండేలా యాజమాన్యం చేయాలి. పైరును సకాలంలో విత్తినప్పుడు పైరు బాగా పెరిగి కలుపు అందుబాటులో ఉంటుంది. కంది పంట ఇలాంటి పైర్లలో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొలి దశలో మినుము, పెసర, వేరుశనగ, జొన్న, సజ్జ, కొర్ర ఇటువంటి అంతర పంటల్ని సాగు చేసి కలుపు సమస్యను నివారించుకోవచ్చు. ఇక జీవరాశులతో కలుపు నివారణ విషయానికి వచ్చినట్లయితే పురుగులు, శిలీంధ్రాలు ఉపయోగించి

0: గురించి కూడా కలుపును నివారించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన కలుపు మొక్కల్ని నిర్మూలించడానికి మాత్రమే జీవరాశులు కొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. పార్థీనియం నివారణకి జైగోగ్రామ బైకలరేట, నాగజముడు నివారణకి పొలుసు పురుగు, రైలు కంప నివారణకి కొసిడోసిమి, తుంగ నివారించడానికి బ్రాక్టా పురుగులు, పొగమల్ల నివారణకి ఫైటోమైజా, గుర్రపుడెక్క నివారణకి నియోకెటీనా, సాల్వేనియా నిర్మూలనకి సైటోబేగా, నీటి కలుపైన హైడ్రిల్లా, చారా ఇటువంటి వాటి నిర్మూలనకి గ్రాస్ కార్ప్ రకం చేపలు ఉపయోగపడతాయి. కాని జీవ కలుపు నాశనుల తయారీ, నిల్వ, అందుబాటు, వాడకంలో ఉన్న అనేక రకాల ఇబ్బందుల కారణంగా వీటి వినియోగం కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు తప్పితే పెద్దగా లేదనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాగజముడు, పార్థీనియం, గుర్రపుడెక్క, రైలు కంప వంటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉండి సమస్యాత్మకంగా మారిన పరిస్థితుల్లోనే వాటికి సంబంధించిన జీవరాశులను ఉపయోగించి ఒక నిర్దిష్ట ప్రణాళికతో వాటి నివారణకి ఈ పద్ధతులను పాటించాలి. ఇక జీవ కలుపు నాశనుల విషయానికి వచ్చినట్టయితే, కలుపు మొక్కల్ని చంపగలిగే కొన్ని రకాల సూక్ష్మజీవుల్ని కలుపు మందుల్లాగా పంటల్లో కలుపు నిర్మూలనకు ఉపయోగించే పద్ధతి. కలుపు నాశనులు పంటల్లో వచ్చే అన్ని రకాల కలుపు మొక్కల్ని నివారించలేవు. ప్రతి జీవ కలుపు నాశిని ఒక ప్రత్యేకమైన కలుపు మొక్క మీద మాత్రమే పనిచేసే శక్తిని కలిగి ఉండడం వల్ల వీటి వినియోగం అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇక జీవ సాంకేతిక పరిజ్ఞానంతో కలుపు నిర్మూలన విషయానికి వచ్చినట్లయితే, కలుపు మందును తట్టుకొనగలిగిన జన్యువుని పంట మొక్కల్లో ప్రవేశపెట్టిన రకాలని సాగు చేస్తూ కలుపును నివారించడానికి కలుపు మందులను వినియోగించి పంట మొక్కలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుపు మాత్రమే నివారింపబడేలా రూపొందించిన పరిజ్ఞానమే ఇది. పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు ఇటువంటి పంటల జన్యువుల్లో గ్లైఫోసేట్ను తట్టుకునే జన్యువుని కలపడం ద్వారా ఆ పంటల సాగులో పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుపు నివారణకి గ్లైఫోసేట్ని వాడుకోవచ్చు. ఈ పద్ధతి కొన్ని ఇతర ముఖ్య పంటల్లో ముందు ముందు వినియోగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. పంటల సాగులో వీలైనంత వరకు కలుపు మొక్కలు రాకుండా యాజమాన్యాన్ని చేపట్టాలి. ఒకవేళ పంటల్లో కలుపు ఆశించినప్పుడు ఇప్పుడు తెలిపిన పద్ధతుల్లో అనుకూలమైన వాటిని ఎంచుకుని కలుపు యాజమాన్యాన్ని చేయాలి. ఈ రెండు పద్ధతులతో కూడా కలుపు నివారణ సఫలీకృతం కానప్పుడు లేదా అనుకూలంగా లేనప్పుడు మాత్రమే చివరిగా కలుపు మందులను ఉపయోగించుకుని కలుపు యాజమాన్యాన్ని చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కలుపు ఆశించకుండా చూసుకోవడం, ఆశించిన కలుపు నివారించడానికి ఇతర యాజమాన్యం మీద దృష్టి పెట్టకుండా పూర్తిగా కలుపు మందుల ద్వారా మాత్రమే కలుపు నివారణ అనే ధోరణిలో సాగుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 చిత్రగీతాలు. 7:30 దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ సంబంధించి రాత్రి 11:45 వరకు లేదా మ్యాచ్ ముగిసేంత వరకు హిందీ మరియు ఆంగ్లంలో ద్విభాష ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ప్రసారం చేయబడుతుంది. ఈ కామెంటరీ రేడియో సెట్లలో ఎఫ్ఎంపీసీ ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారం చేయబడదు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథాతథంగా కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో అవే కళ్ళు శ్రీమతి పాణిగ్రహి సుజాత గారి కథానిక వింటారు. 8:00

15 నిమిషాలకు చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం, 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:13 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు ఢిల్లీ నుండి రిలే. ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది మార్చిఫని కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. వార్తల వివరంగా. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న

నా అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతున్నందున ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమ్మిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ, దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య ఎల్1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుని చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈరోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్ధికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ధి, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50%కి పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు,
ఈదురు గాలి వీస్తాయని వాతావరణ శాఖ

0: అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026 ఏడవ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటం, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు జీఎఫ్ఎఫ్ 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామక్రమంలో తదుపరి దశ కృత్రిమేద ద్వారా జరగనున్నదని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా సాధికారిక ఆర్థిక వ్యవస్థ, ఏఏ ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థల్లోకి ఎంఎస్ఎంఈల సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని, వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2026 సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $100 పైన కొనసాగుతోంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమై అయినప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ భీకర దాడులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డేట్ ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్కు $130 వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్కు $96.27 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా ఇంద్ర చిత్రానికి కార్తీక్ ఉషా పాడిన పాట, సంగీత మార్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. సమయం 7:29 దాటి 5 సెకన్లు. మరికొద్దిసేపట్లో అనగా 7:30 నుండి దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్కి సంబంధించి రాత్రి 11:45 వరకు లేదా మ్యాచ్ ముగిసేంత వరకు హిందీ మరియు ఆంగ్లంలో ద్విభాష ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ప్రసారం చేయబడుతుంది. ఈ కామెంటరీ రేడియో సెట్లలో, ఎఫ్ఎంపీసీ ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారం చేయబడదు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధంగా కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు.

ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ. ఈ చిత్రానికి కేకే సౌమ్య పాడిన పాట వింటారు, సాహిత్యం వేటూరి.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 8:15 వినవచ్చు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ వింటారు.

0: ఒక 6 మంత్స్ అయిన తర్వాత, అంటే ఈ సంఘం యొక్క సీనియారిటీ 6 నెలలు అయిన తర్వాత, వాళ్ళకి 1 లక్ష రూపాయల నుంచి లోన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళకు కావలసిన ఆర్థిక కార్యక్రమాలు కానీ, ఇంకా కన్జంప్షన్కి కానీ, తర్వాత వాళ్ళ అగ్రికల్చర్కి కానీ రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది.
1: అలాగే సార్, మరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడిన తర్వాత వీళ్ళు పొదుపు చేసుకుని తర్వాత లోన్లు తీసుకుంటారు. ఈ లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ అందిస్తారంటే, మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి సంబంధించి కానీ లేదా లోన్లు తీసుకునేటప్పుడు గైడెన్స్ కానీ మీరు ఎలా సహాయం చేస్తారు వీళ్ళకి?
0: ఇప్పుడు వాళ్ళకి అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మేము ఈ IMS క్యాంటీన్ అనేది మన కలెక్టర్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి మంచి వంటలు చేయడము, వడ్డించడము, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, వంటలు ఏ విధంగా చేయాలి, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో 15 డేస్ ట్రైనింగ్ ఇప్పించినాము. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ క్యాంటీన్స్ పెట్టుకోవడము, ఇక్కడనే కాకుండా ఇంకా వేరే వేరే గ్రామాలలో కూడా వాళ్ళు క్యాంటీన్స్, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్ చేయడము, ఇట్లాంటివి చాలా రకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనకు ఈ స్కూల్ యూనిఫామ్స్ కి సంబంధించింది కూడా మనము ట్రైనింగ్ ఇప్పించినాము. అంటే ప్రతి మండలంకి 20 మంది టైలర్స్ కి స్కూల్ యూనిఫామ్స్ మీద ట్రైనింగ్ ఇప్పించినాం. అంటే వాళ్ళు టైలర్లు ఆల్రెడీ వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. ఆడపిల్లల స్కూల్ యూనిఫామ్స్ బాగా కుడుతున్నారు, కాకపోతే మగపిల్లల ప్యాంట్లు, నెక్కర్లు, షర్ట్స్ కుట్టడం వాళ్ళకి రావట్లేదు. కాబట్టి దాని మీద మేము ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ మీద ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ అంటే ఒకేసారి 50 లేయర్స్ 100 లేయర్స్ వేసి కట్ చేసుకోవడము అనేది కటింగ్. దాని మీద అలీప్లో హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించినాము. అట్లా ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళు మంచిగా, అంటే వాళ్ళ నైపుణ్యం పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ కుట్టుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ అనేటివి, చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి మా దగ్గర రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్యూటీషియన్, తర్వాత టైలరింగ్, తర్వాత హోటల్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ అనేటివి కంటిన్యూగా ఉంటాయి. మేము ఐకేపీ ద్వారా ఈ సోలార్ ప్లాంట్, అట్లాగే జిల్లా సమాఖ్య నుంచి పెట్రోల్ పంప్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. తర్వాత ఆర్టీసీ బస్సులు, అన్ని మండల సమాఖ్యల నుంచి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా ఈ సెంటరింగ్ యూనిట్, తర్వాత ఈ సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు, ఇట్లాంటివి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము.
1: మరి మీరు ఈ జీవనోపాధి కోసం అందించే ఈ ట్రైనింగ్లు పూర్తిగా ఉచితమా, లేదా ఆ మహిళలకు ఏమైనా ఆర్థిక భారం పడే అవకాశం ఉందా?
0: లేదండి, అంటే ఇది పూర్తిగా ఉచితము. ఇప్పుడు నితిమ్లో ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వరు. వాళ్ళు ఒక్కొక్క మహిళా సభ్యురాలికి 30,000 ఛార్జ్ చేస్తారు. సో ఈ 30,000 వాళ్ళు కట్టకుండా మేము సెర్పు ద్వారా, మా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ద్వారా వాళ్ళకు సంబంధించిన అమౌంట్ పేమెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు టైలరింగ్ ట్రైనింగ్ అన్నాము, దానికి సంబంధించింది కూడా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఇప్పుడు మేము APPS అనేది బోధన్లో, తర్వాత న్యాక్ సెంటర్ నిజామాబాద్లో, మహిళా ప్రాంగణం పెరికిట్లో ట్రైనింగ్ ఇప్పించాము. సో వాళ్ళకి మా సెర్పు ద్వారా వాళ్ళ ట్రైనింగ్ అయిన అమౌంట్ వాళ్ళకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనము ఈ మహిళలకి ఎలాంటి రూపాయి కూడా మనం ఛార్జ్ చేయము, అదంతా కూడా మనం సెర్పు ద్వారానే భరించడం అనేది జరుగుతుంది.
1: ఇంకొకటి సార్, మామూలుగా మహిళా స్వయం సహాయక సంఘాలు అనగానే బాగా వినపడే పదం వడ్డీ లేని రుణాలు. అసలు ఈ వడ్డీ లేని రుణాలు అంటే వాళ్ళు డబ్బులకు ఏదైతే లోన్ తీసుకుంటారో ఆ లోన్కి వడ్డీ ఉండదా? సాధారణంగా ఇటువంటి చాలా సందేహాలు వస్తాయి, కట్టాల్సిన అవసరం లేదు, కట్టకపోయినా ఎవరు అడగరు, ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి మహిళల్లో. సో ఈ వడ్డీ లేని రుణాల గురించి, జనరల్గా మహిళలకు వచ్చే సందేహాల గురించి కొంచెం క్లియర్గా చెప్తారా?
0: తప్పకుండా అండి. వడ్డీ లేని రుణము అంటే వీళ్ళు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణము వడ్డీతో సహా కట్టాల్సిందే, చెల్లించాల్సిందే. అంటే బ్యాంక్ వాళ్ళు వేసే 12% 13% ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా పొదుపు అప్పులు కడితే వాళ్ళకి వడ్డీ ఎంత అయిందో అది తిరిగి వాళ్ళ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తుంది. అప్పుడు అది వడ్డీ పడినట్టు లెక్క అన్నమాట. సో అట్లా వడ్డీ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తేనే వడ్డీ లేని రుణం. కానీ వీళ్ళు మాత్రం అట్లా మాకు కట్టకుండా నడుస్తుంది అనేది లేదు. కడితేనే, రెగ్యులర్గా కడితేనే, 1 నెల 2 నెలలు మధ్యలో గ్యాప్ ఇచ్చినా కానీ వాళ్ళకి వడ్డీ లేని రుణం వర్తించదు. సో కంపల్సరీ ప్రతీ నెల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ ప్రకారం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అది చెల్లించడం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పుడప్పుడు సంవత్సరానికి 6 నెలలకు 2 సంవత్సరాలకు అట్లా వాళ్ళకి వడ్డీ వాపస్ ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు వీళ్ళ సంఘము రెగ్యులర్గా కట్టింది అంటేనే వాళ్ళకు వడ్డీ లేని రుణం ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మధ్యలో 1-2 మంత్స్ గ్యాప్ ఇచ్చినా గానీ వాళ్ళకు ఎలిజిబుల్ అనేది రాదు.

0: కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా వాళ్ళ అప్పులు అన్ని కూడా ప్రతి నెల వడ్డీతో సహా చెల్లించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అకౌంట్లో అది డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది.
1: ఈ వడ్డీ లేని రుణాలు తీసుకోవాలంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళకి సరైన రుణాలు లభించాలంటే కూడా
0: సరైన రుణాలు లభించాలంటే ముఖ్యంగా వాళ్ళు సంఘం పొదుపులు రెగ్యులర్ గా ఉండాలి, మీటింగ్లు రెగ్యులర్ గా జరగాలి, వాళ్ళ బుక్స్ పుస్తక నిర్వహణ అనేది కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళ ఇంటర్నల్ లెండింగ్ వాళ్ళ అప్పులు ఇచ్చుకోవడం అనేది కానీ తిరిగి వసూలు చేసుకోవడం అనేది 100% రికవరీ అనేది ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది, వాళ్ళకి బ్యాంకు ద్వారా కూడా మంచి రుణాలు ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులలో కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఇస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్క సంఘము 100,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే వడ్డీ లేని రుణం అనేది గవర్నమెంట్ 5 లక్షల వరకే ఇస్తున్నది, మిగతా 15 లక్షలకి వడ్డీ లేని రుణం వర్తించదు. ఇది ఒకటి మనం అంటే క్లారిటీ తీసుకోవాలి. ఏంటంటే మనకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు తీసుకున్న వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ వాపసిస్తుంది. 6 నుంచి 15 లక్షల వరకు 20 లక్షల వరకు తీసుకున్న వడ్డీకి అది వడ్డీ లేని రుణం అనేది వర్తించదు.
1: అలాగే కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పడాలంటే ఎంతమంది మహిళలు ఒక గ్రూప్ గా ఏర్పడాలి? వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళకి రుణాలు వస్తాయి?
0: ఇప్పుడు కొత్తగా సంఘం ఏర్పడాలంటే ఆ గ్రామంలో 10 మంది మహిళలు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘం ఏర్పాటు చేయాలంటే అక్కడ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అని ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయితే ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరుపుకోవాలి, పుస్తకాలు ఏ విధంగా రాసుకోవాలి అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని సంఘం ఏర్పాటు చేస్తారు, వాళ్ళే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, వాళ్ళ పొదుపులన్నీ కూడా దాంట్లో డిపాజిట్ అనేది చేయించడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ గ్రూప్లు ఏర్పడడానికి మహిళలకి ఏమైనా ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి? చదువు పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వారు ఉండే ప్రాంతాన్ని బట్టి కానీ ఏమైనా అర్హతలు ఉన్నాయా?
0: అర్హతలు అనేటివి ఏం లేవు సార్, ఎవరైనా మహిళలు చేరొచ్చు, కాకపోతే వాళ్ళు పేద మహిళలు అయి ఉండాలి ఒకటి. తర్వాత వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఒకే ఏరియాలో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళు మీటింగ్లు అవి పెట్టుకోవాలి కాబట్టి ఒకే ఏరియాలో ఒకే ప్రాంతంలో ఉండాలి. ఏజ్ అనేది లిమిట్ అనేది ఏమి లేదు, కాకపోతే ఏంటంటే 18 to 60 అనేది ఒకటి, అంటే అడల్ట్స్ అయిన తర్వాతనే 60 ఏజ్ వరకు అనేది ఒకటి ఉంది. కాకపోతే 60 తర్వాత కూడా మనము వాళ్లకు వృద్ధుల సంఘాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము. 18 అంటే 14 నుంచి 18 వరకు కూడా వాళ్ళను అడోలసెంట్ గర్ల్స్ ని కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. సో అందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం, వృద్ధుల సంఘాలు, అడోలసెంట్ కిశోర బాలికల సంఘాలు, తర్వాత ఈ మహిళా సంఘాలు అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వికలాంగులను కూడా మళ్ళీ మనం సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
1: ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లఖ్పత్ దీదీ అనే స్కీమ్ కి, ఇందిరాక్రాంతి పథకానికి సంబంధం ఏదైనా ఉందా?
0: ఉంది సార్, మనకు కేంద్ర ప్రభుత్వం ఒకటి లఖ్పత్ దీదీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లఖ్పత్ దీదీ అంటే లక్షాధికారి, ఒక మహిళ లక్షాధికారి కావాలనేది లక్ష్యం. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న సంఘాలలో ఉన్న మహిళల్ని ప్రతి గ్రామానికి 80 మంది చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే ఒక వివోఏ అంటే గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో 80 మందిని లక్షాధికారిని చేయాలి, లఖ్పతి దీదీని చేయాలి. దీనికి అంటే ఏదో ఒక నెలలో 10,000 ఆదాయం వచ్చింది మళ్ళీ నెల రాలేదు అంటే కాదు, ప్రతి నెల రెగ్యులర్ గా కనీసం 10,000 ఆదాయం వస్తే సంవత్సరానికి 120,000 ఆదాయం అంటే 1 లక్ష రూపాయలు వస్తుంది. అట్లా 2 సంవత్సరాలు కంటిన్యూషన్ గా ఫాలోఅప్ చేయాలి వాళ్ళను. దానికి సంబంధించి ఎవ్రీ క్వార్టర్ ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత ఉన్నది అనేది మనకు లోకోస్ యాప్ లో ఎంట్రీ చేయాలి. వాళ్ళ కనీసం సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మిగిలితే దాన్ని లఖ్పతి దీదీ అంటున్నాం. అంటే మనకు అది హిందీ వర్డ్ కానీ ఒక ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము.
1: చాలా ధన్యవాదాలు సార్. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమలు యంత్రాంగం కలిసి మన గ్రామీణ మహిళలకు ఎంతటి సానుకూల మార్పులు తీసుకురావచ్చో తెలియజేశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిస్తే మహిళా అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించవచ్చని మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి పనితీరు వల్ల ఈ పథకం చాలా బాగా సక్సెస్ అవుతుందని మీరు
2: భావిస్తారు. తెలుగు సాహిత్య కార్యక్రమంలో భాగంగా అవే కళ్ళు శ్రీమతి పాణిగ్రహి సుజాత గారి కథానిక వింటారు. ఇంట్లో చెత్తని డస్ట్బిన్లో వేయటానికి బయటకు వెళ్లింది శైలజ. బుట్టలో చెత్త వేస్తున్న ఆమెకు వెనుక నుంచి ఒక చూపు చురకత్తిలా తాకింది. వెంటనే అతడొచ్చాడా అనుకుంటూ తిరిగి చూసింది. అవును, అతడే. అదే చూపు, అదే ఆరాధన కనిపించాయి అతడి కళ్లల్లో. అంతే, శైలజ హృదయస్పందన పెరిగింది. గుండె

వేగంగా కొట్టుకోసాగింది. ఆ చూపుకు ఎటువంటి ప్రతిస్పందనలు ఇవ్వకుండా ఒక్క ఉదుటిన పరుగులాంటి నడకతో ఇంటిలోకి పరిగెత్తింది జింకపిల్లల. అప్పుడే బాత్రూంలోంచి బయటకు వస్తూ, ఏంటా పరుగు, ఈ వయసులో పడ్డావంటే చేసేవాళ్లు లేరు అన్నాడు అక్షయ్ కొంటెగా. చాలండి సంబరం అంటూ వంటింటి నుంచి కాఫీ కప్పులతో వచ్చి భర్తకు ఇచ్చి తానూ తీసుకుంది. భర్త అక్షయ్తో కబుర్లు చెప్పటం ఆమెకు ఎంతో ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా భర్తతో సరదాగా ఉంటూ ఎన్నెన్నో కబుర్లు వండి వారిస్తోంది. అక్షయ్ కూడా భార్య మనసెరిగి ఎంతో ఓపిగ్గా అవునా అలానా అంటూ ఆమె చెప్పే విషయాలను ఎటువంటి విసుగు లేకుండా వింటుండడంతో ఆమెకు ఎక్కడలేని సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. శైలు కళ్లల్లో ఆ మెరుపులంటే అక్షయ్కు ఎంతో ఇష్టం. ఇలా ఒకరికొకరు కబుర్లు చెప్పుకోటంలో మునిగిపోయారు. ఇంతలో అమ్మో అప్పుడే 10 గంటలైపోయింది అంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది శైలు. టిఫిన్ సెక్షన్ పూర్తి చేసుకుని బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్ళింది. మళ్లీ అతడు కనిపించాడు. అదే చూపు, ఒళ్ళు జల్దరించినట్లయింది. ఏమిటీ చూపు అంటూ వడివడిగా బట్టలు ఆరబెట్టి కిందకెళ్ళిపోయింది. ఇలా ఒకటీ రెండు రోజులు కాదు, దాదాపు 30 సంవత్సరాలుగా ఆ చూపు ఆమెను వెంటాడుతూనే ఉంది. 50 పడిలో ఉన్న శైలజ అందం చెక్కుచెదరలేదు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం వల్ల ఆరోగ్యంగా ఉంటూ చూడగానే ఆకట్టుకునే రూపం ఆమెది. అక్షయ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి పిల్లల కోరికతో విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. అక్షయ్, శైలజ ఇద్దరూ ఇద్దరే, ఎవరినీ బాధపెట్టరు, అందరితో కలుపుగోలుగా ఉంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఒకరికోసం ఒకరు బతుకుతున్నారా అనిపిస్తుంది. దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితంలో ఒకరిని వీడి ఒకరు ఎప్పుడూ దూరంగా లేరు. శైలజకైతే అన్నీ అక్షయ్గానే భావించేది. 18వ ఏట వివాహమై మనసులో ఎటువంటి అరమరికలు లేకుండా భర్త కనుసల్లల్లో జీవితపు ప్రయాణం సాగిస్తోంది. తన భర్తతో మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా అందంగా ఉండేది. లేత వయసు, నవ్వినప్పుడు కనిపించే చక్కటి పలువరస, తెల్లని తెలుపు, నాజూకైన శరీరం, ముఖ్యంగా ఆమె నవ్వినప్పుడు బుగ్గపై పడ్డ సొట్ట ఆమె అందాన్ని మరింత ఇనుమడింపచేసేది. శైలజవాళ్లు ఉండే కాలనీలో ఇరుగు పొరుగు కూడా చాలా మంచివాళ్లు. అందరితో శైలజ నవ్వుతూ పలకరిస్తూ అందరి తలలో నాలుకగా మారింది. శైలజ కొత్త కాపురం మొదలుపెట్టినప్పటి నుండి ఓ రెండు కళ్ళు ఆమెనే చూడటం మొదలుపెట్టాయి. 1-2 సార్లు ఆ విషయాన్ని గమనించినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. 7 ఏడాది తిరగకముందే శ్రీకర్ పుట్టటం, తర్వాత 7 ఏడాది శ్రీనిధి తమ ప్రపంచంలో అడుగుపెట్టడంతో దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మాయి శైలూ, శైలూ పిలిచింది కనకం. ఆ పినిగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మాయ్, నువ్వు అబ్బాయి పిల్లలు ఎలా ఉన్నారమ్మా? అమ్మదాయితో అందరం బాగున్నాం పిన్నిగారు. ఇలా వచ్చారేంటి? ఏం లేదమ్మా, శ్రీరామనవమికి పక్క వీధిలో రాములవారి కళ్యాణం కదా, మీరు తప్పకుండా రావాలి. పొద్దున్నే పిల్లలకు అబ్బాయికి బాక్సులిచ్చి నువ్వు పందిట్లోకి రామ్మా అన్నారు కనకం. అయ్యో అంతలా చెప్పాలా మీరు? దేవుడి కళ్యాణం, ఎందుకు రానండి, వస్తాను అంది. ఎప్పటిలానే ఇరుగు పొరుగుతో కలిసి కళ్యాణం తిలకించేందుకు వెళ్ళింది శైలజ. మళ్లీ అవే కళ్ళు తన వెనకే వచ్చాయి. అవేవి పట్టించుకోని శైలజ చాలా ప్రశాంతంగా స్వామివారి కళ్యాణోత్సవం తిలకించటంలో నిమగ్నమైంది. శైలూ వచ్చావమ్మా అంటూ పలకరించారు కనకం. చాలాసేపైంది పిన్నిగారు. ఇంతలో అరే సూర్య, అరే సూర్య పిలిచారు కనకం. అత్తా ఎలా ఉన్నావు అంటూ దగ్గరకొచ్చాడు. నా కూతురు రాలేదా అడిగింది చుట్టూ చూస్తూ. వచ్చిందత్తా, అదిగో లక్ష్మీ, లక్ష్మీ అని దూరంగా ఉన్న భార్యను పిలిచాడు. తననే చూస్తూ కనిపించిన సూర్యని ఒకసారి కింద నుంచి పైదాకా పరిశీలనగా చూసింది శైలజ. పెద్ద వయసేం లేదు, తనకన్నా 1-2 ఏళ్లు చిన్నవాడులా కనిపించాడు. లక్ష్మీని చూసిన శైలజ ఇంత అందమైన భార్య ఉన్నా మరి అతడు తనవైపు ఎందుకు చూస్తున్నాడో అనుకుంది. మనసులోని ఆ విషయాలన్నీ పక్కనబెట్టి స్వామివారి ప్రసాదం, పానకం తీసుకుని ఇంటికి వచ్చేసింది శైలు. శ్రీకర్, శ్రీనిధి ఇద్దరూ ఇంజనీరింగ్లో చేరారు. ఆ రోజు సంక్రాంతి సంబరాలు. భోగిరోజు మహిళలకు ముగ్గులు పోటీ పెట్టి బహుమతులు ప్రకటించారు. సాయంత్రం భార్యాపిల్లలిద్దరినీ తీసుకుని ముగ్గులు చూడటానికి వెళ్లారు. పిల్లలు వాళ్ల స్నేహితులు రావటంతో అటువైపు వెళ్లారు. అక్షయ్ కూడా తెలిసిన వాళ్లు కనిపిస్తే ఆగాడు. అలా ముగ్గులను చూస్తూ వెళ్తున్న శైలజ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగింది. ఆ కళ్ళు సూటిగా తననే చూస్తున్నాయి. ఈసారి ఆ కళ్ళు నవ్వుతున్నాయి. అమ్మాయి శైలు అన్న పిలుపుతో మీరా పిన్నిగారు, ఎలా ఉన్నారు అంది. ముగ్గులు బావున్నాయి కదమ్మా అంది. అవును పిన్ని, మంచి మెసేజ్తో ముగ్గులు వేశారు అంది శైలు. మెసేజా? ఏమోనమ్మా, నాకేమీ తెలీదు,

చదువుకున్న వాళ్లకు తెలుస్తుంది అంది. అయ్యో పిన్ని, దీనికి చదువుతో సంబంధం లేదు. ఈ ముగ్గు చూడండి, నీటిని వృధా చెయ్యొద్దని ఆ ముగ్గులో రైతులను, ఆ పైన ముగ్గులో సైనికులను, ఇలా అన్ని ముగ్గుల్లో మెసేజులున్నాయి వివరంగా చెప్పింది శైలజ. నిజమే అమ్మాయి, నువ్వు చెబుతుంటే అర్థమవుతుంది అంది. ఇంతలో అక్షయ్ రావటంతో ఇంటి ముఖం పట్టారు. భోజనాలు ముగించి అందరూ నిద్రపోయారు. కాని శైలజకి ఆ కళ్లే గుర్తొస్తున్నాయి. ఏంటి నాకా కళ్ళు కనిపిస్తున్నాయి అనుకుంటూ పక్కకు తిరిగింది. ప్రశాంతభద్రంతో నిద్రపోతూ కనిపించాడు అక్షయ్. అతని ముంగుర్లు సరిచేస్తూ, ఈ లోకంలో నాకు నీకన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు, నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేరు అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది శైలజ. అక్షయ్ ఇల్లు కోలాహలంగా ఉంది. తమ పిల్లలిద్దరికీ మంచి కంపెనీల్లో ఉద్యోగాలొచ్చాయి. ఆ విషయం తెలిసి శుభాకాంక్షలు చెప్పేవాళ్లు వచ్చిపోతూ ఆహ్లాదకరంగా ఉంది. శైలజ అక్షయ్లకైతే ఆనందంతో కడుపు మనసు రెండూ నిండిపోయాయి. వచ్చిన వారికి స్వీట్లు డ్రింకులు ఇస్తూ తమ ఆనందాన్ని పంచుకోవటంలో మునిగిపోయారు. అందరూ వెళ్లిపోయారు. ఇద్దరు గుమ్మం వరకు వచ్చి వీట్కోలు పలికి వెంటిరిగారు. అంతలో శైలజ వెనక్కి తిరిగి చూసింది. ఆ కళ్ళు ఆనందంతో శుభాకాంక్షలు చెప్తున్నట్టు అనిపించాయి. అమ్మా అన్న పిలుపుతో ఇంట్లోకి వెళ్ళింది శైలజ. ఇన్నాళ్ళు మాకోసం కష్టపడ్డారు, చాలు, మేము మిమ్మల్ని కష్టపడనివ్వం అంటూ ఆరిందలా మాట్లాడింది శ్రీనిధి. దంపతులిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎంత పుణ్యం చేసుకుంటే మీరు మా బిడ్డలుగా పుట్టారు. రెక్కలొచ్చాక ఎవరి సుఖం వారు చూసుకుని తల్లిదండ్రులను పట్టించుకుని ఈ రోజుల్లో నా బిడ్డలు మమ్మల్ని కష్టపడనివ్వం అంటున్నారు. అక్షయ్ ఆనందంతో పిల్లలిద్దర్నీ గుండెలకు హత్తుకున్నాడు. అదేంటి నాన్న అలా అంటారు, ఎవరితోనో మమ్మల్ని పోల్చకండి అంది శ్రీనిధి. మమ్మల్ని మీరు అలా పెంచలేదు నాన్న, విలువలు బంధాలతోనే మేమిద్దరం పెరిగాం. అలాంటి వాతావరణాన్ని మా చుట్టూ ఉండేలా చూశారు మీరు అన్నాడు శ్రీకర్. అక్షయ్ కళ్ళు తుడుచుకుంటూ, సరే నాన్న, మేం మీతో వస్తాం, కాని ఇప్పుడే కాదు, మీ ఇద్దరికీ సంబంధాలు చూసి మంచి పిల్లల్ని వెతికి పెళ్లళ్ళు చేశాక అప్పుడు మా బాధ్యత నెరవేరుతుంది. ఒక రెండేళ్లు మీ సంపాదనతో జీవితాన్ని ఆస్వాదించండి. మీరింతే డాడీ, ఎంత చెప్పినా వినరు అంది శ్రీనిధి. ఇక తండ్రితో వాదించటం ఇష్టంలేక ఒక నిర్ణయానికి వచ్చి, సరే డాడీ, రెండంటే రెండేళ్లే, ఆ తర్వాత మీరు మాటమీద నిలబడి మాతో వచ్చి తీరాలి, మాటివ్వండి అన్నాడు శ్రీకర్. డాడీ వాళ్ళని చూడకుండా మనం ఉండగలమా చెప్పు అంది ఏడుపు మొహంతో శ్రీనిధి. చిన్నగా నవ్వుతూ, పిచ్చిదానా, నువ్వొక్కతివేనా, నేను కూడా ఉంటాగా. నువ్వు నాలో డాడీని చూసుకో, నేను నీలో అమ్మని చూసుకుంటా, ప్రాబ్లం సాల్వ్. ఎటూ వీడియో కాల్స్ ఉన్నాయిగా, సెలవులకు వచ్చేద్దాం కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు శ్రీకర్. ఆ ఆలోచన నచ్చి అన్నయ్యను గట్టిగా హత్తుకుంది శ్రీనిధి. పిల్లల మాటలు విన్న అక్షయ్ శైలజలకు వాళ్లు ఎంతో ఉన్నతంగా కనిపించారు. అందరి పిల్లలు ఇలా ఆలోచిస్తే ఇన్ని వృద్ధాశ్రమాలు ఉండవుగా అనుకున్నారు. ఇప్పుడు చెప్పండి డాడీ అంటూ పిల్లలిద్దరూ చేతులు చాచారు మాట తీసుకోవడానికి. అక్షయ్ శైలజలు పిల్లల చేతుల్లో చేతులు కలిపారు ఆనందంగా. రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం కూర్చున్నారు అక్షయ్ కుటుంబం. అందరి గుండెల్లో బాధ ఉన్నా బయటకు కనబడనీయకుండా గంభీరంగా కూర్చున్నారు. ఇంతలో యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటూ ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించి బ్యాగులను తగిలించుకుని సిద్ధమైన పిల్లల్ని ఆనందం నింపుకున్న ముఖాలతో నవ్వుతూ సాగనంపారు. దంపతులిద్దరూ ట్రైన్ కనుమరుగయ్యే వరకు చూసి వెనుదిరిగారు. ఆటో దిగి ఇంటికి వెళ్తుండగా ఆత్రంగా కనిపించాయి ఆ కళ్ళు. అదేమీ పట్టించుకోకుండా అక్షయ్తో అడుగులు వేస్తూ వెనుదిరిగి చూసిన శైలజకి తననే చూస్తూ కనిపించాయి. సూర్య అలా చూడటం తనకు ఎందుకో నచ్చింది. అలా అని మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. పాతికేళ్ల నుండి అలా చూడటమే తప్ప ఏనాడూ శైలుతో మాట్లాడి ఇబ్బంది పెట్టలేదు, తనూ కూడా అవకాశం ఇవ్వలేదు. వేసవికాలం వచ్చింది. పిల్లలకు సెలవు కావటంతో హైదరాబాద్ వచ్చారు సూర్య కుటుంబం. చెత్త వేయడానికి వచ్చిన శైలజకి ఆ కళ్ళు వెనక నుండి గుచ్చుతున్నాయి. అతడే అనుకుంటూ గిరున తిరిగి చూసిన శైలజకి సూర్య కనిపించాడు నవ్వుతూ. తలంచుకొని ఇంట్లోకి తుర్రుమంది. శైలజ రాను రాను ఆ కళ్లకోసం తపించేది. ఇద్దరూ ఎదురుపడితే చూసుకోవడం తప్ప కనీసం నవ్వులు కూడా ఉండేవి కావు. అయినా సరే ఆ చూపుకోసం శైలజ, శైలజను చూడటం కోసం సూర్య ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తారు. ఇంత జరిగినా శైలజ మాత్రం తన హద్దుమీరి తప్పు చేయలేదు. తన భర్తతో సమాజంలో గౌరవంగా బ్రతికేది. ఆ చూపులతోనే మూడేళ్లు గడిచిపోయాయి. పిల్లలకు మంచి సంబంధాలు రావటం, వివాహాలు జరగటం అన్నీ ఒక్కొక్కటిగా జరిగిపోయింది. వచ్చిన కోడలు అల్లుడు కూరా మంచి ఇంజనీర్లు, స్నేహవర్ధన్లు. ఆ రోజు ఆ ఇంటిని, ప్రదేశాన్ని, మనుషుల్ని, ఆ ఊరిని, ఏకంగా దేశాన్ని వదిలి వెళ్లే సమయం ఆసన్నమైంది. పిల్లల నలుగురికి అమెరికా వెళ్లే అవకాశం కల్పించింది వాళ్ల కంపెనీలు. నలుగురిది ఒకటే మాట, అమ్మా నాన్నలు కూడా వాళ్లతోనే ఉండాలి. అంతే, వీసా టికెట్స్ అంతా చకచక 3 నెలల్లో జరిగిపోయాయి. బ్యాగుల్ని సర్ది
ఇంటిని వేరేవారికి

0: అప్పగించి అమ్మానాన్నలతో అందరికీ విట్కోలు పలికి రోడ్డెక్కారు పిల్లలు. ఇంతలో శైలజ ఎవరికోసమో వెతికింది. తననే చూస్తూ కళ్లతోనే చివరి విట్కోలు చెప్పాడు సూర్య దిగులుగా. శైలజ కూడా కన్నీళ్లతోనే విట్కోలు పలికి ఆటో ఎక్కింది భారంగా.
1: మీరింతవరకు అవే కళ్ళు శ్రీమతి పాణిగ్రహి సుజాత గారి కథానికి విన్నారు. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా కలుసుకోవాలని చిత్రం నుండి ఈ పాట వినండి.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. వార్తల వివరాలు. సురక్షితమైన భద్రమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్యారిస్లో జరుగుతున్న

0: అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. వసుదైవ కుటుంబకం భారతదేశపు విధానమని చెప్పారు. ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆయన కోరారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున, ఇందులో పాల్పంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతున్నందున, ఘర్షణల కన్నా సహకారానికి సుస్థిరతకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుణ్ణి చంద్రుడిపైకి పంపాలని భారత లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్. టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్ టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
0: పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా మారాలని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. స్వచ్ఛత హీ సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి ఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుందని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హీ సేవ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారాన్ని సేవా సంకల్ప స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం సానుకూల శక్తికి ప్రతీక అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా $50 బిలియన్ ద్వైపాక్షిక పెట్టుబడుల లక్ష్యాన్ని కూడా సాధించే విధంగా ఇరు దేశాల వ్యాపార సంస్థలు కృషి చేయాలని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఇనోప్రోమ్ ఇండియా 2026 కో చైర్ ప్లేనరీ సెషన్లో రష్యాకు చెందిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖనవ్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాల అధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాల పనితీరుకు కొలమానంగా ఉంటాయన్నారు. ఫార్మస్యూటికల్స్, ఆటో విడిభాగాలు, ఆహార ఉత్పత్తుల రంగాలలో రష్యాకు భారతదేశ ఎగుమతులను విస్తరించే అవకాశాలను పీయూష్ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో తయారీని చేపట్టేందుకు ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక కారిడార్లను ఉపయోగించుకోవాలని రష్యా వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి ఆహ్వానించారు. సామాజిక మాధ్యమం, ఇతర డిజిటల్ వేదికలను ఉపయోగించే మైనర్లకు రక్షణ కల్పించాలని, అలాగే 18 సంవత్సరాల్లోపు పిల్లలతో ఏ ప్లాట్ఫామ్ కూడా ఒప్పందం చేసుకోకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ సూర్యకాంత్, జస్టిస్లు జయమాల్య బాగ్చి, విమోహన్లతో కూడిన ధర్మాసనం ఒక ఎన్జీఓ దాఖలు చేసిన ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత్ ఆస్ట్రేలియా దేశాల నౌకాదళాల మధ్య సహకారం, పరస్పర కార్యాచరణను బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సిడ్నీలో ఆస్ట్రేలియా ఫ్లీట్ కమాండర్ రియల్ అడ్మిరల్ అనితా విలియమ్స్ను కలిశారని భారత నౌకాదళం తెలిపింది. ద్వైపాక్షిక సముద్ర రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే భారత నౌకాదళ అధిపతి పర్యటన లక్ష్యంగా పేర్కొంది. అదేవిధంగా న్యూజిలాండ్లో సీనియర్ నౌకాదళం రక్షణ అధికారులతో భారత నౌకాదళ అధిపతి సమావేశమై శిక్షణ, సమాచార మార్పిడి, కార్యాచరణ సహకారంపై చర్చించనున్నారని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పర్యాటక రంగం గణనీయంగా అభివృద్దిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ IATO 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పర్యాటక రంగానికి, పౌర విమానయాన రంగానికి మధ్య అనుసంధానం ఉందన్నారు. పరస్పరం ఈ రెండు రంగాలు అభివృద్ది సాధించేందుకు అవకాశాలున్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
2: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఫ్యూ 100 కిలోమీటర్స్ ఆర్ ఫుడ్ చేంజెస్, ఆర్ లాంగ్వేజ్ చేంజెస్, ఆర్ ఆర్కిటెక్చర్ చేంజెస్, ఆర్ ఫెస్టివల్స్ చేంజ్, ఆర్ ల్యాండ్స్కేప్స్ చేంజ్. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2020,

0: 5, these are numbers that you would all agree with. India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
1: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు నగరంలో డ్రోన్లు ఇతర చిన్నపాటి వైమానిక పరికరాల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. బ్రిక్స్ సమావేశం కోసం చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నెల 11 నుండి 13 వరకు రాష్ట్రపతి భవన్ మ్యూజియం అమృత్ ఉద్యానంలో కూడా ప్రజల సందర్శనలు రద్దు చేస్తూ వాటిని మూసివేస్తారని రాష్ట్రపతి సచివాలయం తెలిపింది. అలాగే ఈ శనివారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరగాల్సిన చేంజ్ ఆఫ్ గాడ్ కార్యక్రమం కూడా జరగదని పేర్కొంది. మహిళల ఆసియా కప్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ ఓడించి సెమీఫైనల్ దశకు

0: ఇస్మాయిలీ ముస్లింల యాభివ ఆధ్యాత్మిక నాయకుడు, ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చైర్మన్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, యువత, మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చించారు. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్లతో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3 నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండి అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,764 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 138 పాయింట్ల లాభంతో 74,902 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు లాభపడి 23,477 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్, రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 దేశభక్తి గీతం వింటారు.

countrywide. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆపాత భద్ర గీతాలు వింటారు.

ఆపాద మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు.

సక్కని రాజమార్గం సృజనాత్మక సంగీత రూపకం. రచన గుమ్మలూరి సత్యనారాయణ. సంగీత నిర్వహణ శ్రీమతి శిష్లా శారద. సమర్పణ పాండురంగ శిష్లా శారద. సహకారం మాడుగుల రామకృష్ణ. సాంకేతిక సహాయం వేముల శ్రీనివాస్. సక్కని రాజమార్గం సృజనాత్మక సంగీత రూపకం.

0: బాబయ్య ఇక్కడ గణేష్ కౌర్ దిగుతారా?
1: ఆ తప్పకుండా.
0: ఓ ఆ ఆ ఆ

0: వస్తానమ్మా, ఏమనుకోకండి, పనుల మీద నే పోవాలండి.
1: అయ్యా,
2: ఏం కావాలి?
1: రామాపురం ఇక్కడికి ఎంత దూరం?
2: చాలా దూరం ఉన్నది. అడ్డుదారి ఒకటి ఉన్నది, వెళ్తారా దాని వెంట?
1: అడ్డుదారి ఎక్కడో సెలవిస్తారా?
2: కొంత దూరము పోతే చింత చెట్లు రాగలవు, వాటికి ఎదురుగానే అడ్డుదారి వస్తుంది.

0: బండి ఆపు.
1: అమ్మో దొంగలమ్మా దొంగలు.
0: దిగు బండి. గాజులు పుస్తలు ఇస్తావా సంపల?
1: అయ్యో అయ్యో రక్షించండి బాబు, రక్షించండి. అరవై తొమ్మిది లీటర్ వచ్చి త్వరగా రండి బాబు, రక్షించండి.
0: ఎవరు వాడు ముఖ్యమంత్రి అయ్యను ముందు నిన్ను సంపుతా.

0: చక్కని రాజమార్గం సృజనాత్మక సంగీత రూపకం విన్నారు. రచన గుమ్మలూరి సత్యనారాయణ, సంగీత నిర్వహణ శ్రీమతి శిష్లా శారద. ఇందులో శ్రీయుతులు పారుపల్లి రంగనాథ్, తిరుపతి త్యాగరాజు, జి హరికృష్ణ, శ్రీమతి బి విజయలక్ష్మి, శ్రీమతి ఎస్ శారద పాల్గొన్నారు. సహకారం మాడుగుల రామకృష్ణ, సాంకేతిక సహాయం వేముల శ్రీనివాస్, సమర్పణ పాండురంగ శిష్లా శారద. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆపాతమధుర గీతాలు వింటారు.

మీరు విన్న ఈ పాట పుట్టినిల్లు మిట్టినిల్లు. ఈ చిత్రానికి ఏఎం రాజా, పి సుశీల గానం. వినబోతున్న పాట పెళ్ళి కానుక. ఈ చిత్రానికి జిక్కి పాడిన పాట వింటారు.

0: ఆపాత మధుర గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Prime Minister Modi today spoke to German Chancellor Friedrich Merz. In a social media post, the Prime Minister said as India and Germany celebrate 75 years of their diplomatic relations, both the countries reaffirmed their commitment to further strengthen strategic partnership across trade and investment, defence, clean energy, advanced technologies and talent mobility. Union Home Minister Amit Shah today met eminent philanthropist Prince Rahim Aga Khan V in New Delhi. They discussed strengthening cooperation in social development, irrigation, cooperatives, natural farming including millets and solar energy. In a social media post, Mr. Shah said India cherishes its bond with the Aga Khan Development Network, tied by a shared commitment to human development. The minister also reaffirmed shared commitment to advancing these partnerships for sustainable development and the greater good of humanity. In hockey, the Indian women's team stormed into the semi-finals of the Junior Asia Cup with a ruthless 19-0 demolition of Pakistan in quarter-final at Mochi in China today. And that's the end of this news bulletin.
1: Akashavani విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రధానమంత్రి జల్జీవన్ మిషన్ వివరాలు. ఆ తదుపరి భూదాన ఉద్యమ పితామహుడు వినోబా భావే, వివి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం, చివరిగా గాంధీ మార్గం ప్రసారమవుతుంది. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో సంజయ్ సుబ్రహ్మణ్యం గారి గానం వినవచ్చు. 10:00 కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 12:40 కుమారి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీమతి వింజమూరు లక్ష్మీగారులు పాడిన రామదాసు కీర్తనలు వింటారు. పన్నెట్ కుమార్ గంధర్వ పాడిన భజనలు ప్రసారమవుతాయి. 1:30 వనితా వాణి స్త్రీల కార్యక్రమంలో పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర, శ్రీమతి కోట నీలిమగారి ప్రసంగం వింటారు. ఇంకా విశేషాలు, లలితగీతం ప్రసారమవుతుంది. 6:30 పల్లెసెములు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన గణపతి మహత్యం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ కొరంపల్లి వెంకటేశ్వరరావు, హార్మోనియం శ్రీ అల్లాడి యేసుదాసు. 7:30 దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్లలో, ఎఫ్ఎం ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారం చేయబడదు. రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 అన్నమయ్య శ్రీమతి నేమానే నాగలక్ష్మి గారిచే హరికథా గానం వింటారు. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. విత్తనాల వంటివి మన చేతలు, వాటిని బట్టే ఫలితాలు ఉంటాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 15 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఇంతవరకు సెలవు. జై హింద్.

మీరు ఇంతవరకు దుబాయ్లో జరిగిన మహిళల ఆసియాకప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేపే సమాప్తం. ఎఫ్ఎం 102.5 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.